0: happens by the effect of time, good or bad. It is time again which is responsible for the prosperity or poverty. Time again is responsible for bringing about all the things on this earth. There is no one who has not been subdued and vanquished by time on this earth.
1: Divyatma Swarupulara,
0: embodiments of divine Atma.
1: Kalamu Bhagavantuni Swarupam.
0: Time is the very embodiment of God.
1: Kanukane Kalamunu Samvatsaraha ani pilustu vacharu.
0: That is the reason why time has been given the name Samvatsaraha.
1: Means year.
0: Means year.
1: Kanuka Bhagavantuni Kalaswarupaya Namaha ani kudanu Rishulu varninchadu.
0: That is the reason why rishis have described God as the very embodiment of time.
1: Lokam nandukala charachara padarthamulanni kudanu Bhagavantuni yandiye imidi unnavi.
0: All the things which you see in this world, moving and unmoving, are found in God.
1: Karuka Bhagavantuni Kalagarbhudu ani kudanu pilustu vacharu.
0: That is the reason why God has been given the name Kalagarbhudu, the one in whose womb time resides.
1: Dhirottama ani kudanu rishulu varnistu vacharu Bhagavantuni.
0: Rishis have also described God as the most valorous one.
1: Dhirottamudanaga samvatsara swarupudu ani artham.
0: When you say valorous one, dhirottama here, that means he is the very form of year.
1: Dhirulanaga telivitetala kalavarani kani medhasakti kalavarani kani bhavincharadu.
0: When you hear this word dhirudu, it doesn't mean that the one who is very intelligent or whose intellect is of a high order.
1: Manavuni yokka dhi shaktini evaru Bhagavantuni vaipuna maralchi aanandamunu anubhavistaro atti vyakti maatrame dhirudani pilustu vachindi vedam.
0: Veda has described only that person as a courageous or valorous one who turns his intellect towards God.
1: Kala plus alam, kalam aneetuvanti padam.
0: This word kalam, time, is made up of two parts, kala plus alam.
1: Anaga bhaktulu yokka yogyatalanu puraskarinchukoni daniki taginatuvanti phalitamunu anugrahinchetuvanti vaadu kala swaroopudu ani peru.
0: That means God, who is the embodiment of time, he is the one who rewards devotees depending upon their deservedness.
1: Bhagavantudu laukika sampadalaku kani laukikamaina adhikaramulaku kani laukikamainatuvanti yokka vividhikinchina shaktulaku kani longunatuvanti vaadu kaadu.
0: God is not one who could surrender himself to the worldly wealth, the worldly valor and the worldly prosperity.
1: ఒక్క ఆధ్యాత్మిక చిత్తమునకు మాత్రమే అతను అలవడు.
0: హీ ఈజ్ ద వన్ హూ ఈజ్ యాక్సెసబుల్ ఓన్లీ టు ఎ స్పిరిచువల్ హార్ట్.
1: లోకములు గడిచిన రాత్రుడనే తిరిగి మనం అనుభవిస్తున్నాం.
0: వీఆర్ ఎంజాయింగ్ ద నైట్స్ అగైన్ అండ్ అగైన్.
1: గడిచిన పగళ్లనే తిరిగి మనము అనుభవిస్తున్నాము.
0: ఇన్ ద సేమ్ వే వీఆర్ ఎంజాయింగ్ డే again and again.
1: Kadigina mukhamune kadugutunnam.
0: We are washing the same face again and again.
1: Tinna kadupuke tintunnam.
0: We are eating to the same stomach again.
1: Gadigina samvatsarane tirigi manam gadukuntunnam.
0: Again and again we are getting years, year after year.
1: కానీ ఉత్తమమైన ఉత్కృష్టమైన ఆదర్శవంతమైన జీవితాన్ని మనం అనుభవించుటకు ప్రయత్నిస్తున్నామా?
0: But are we trying to enjoy a life which is noble, sacred and ideal?
1: గడిచిన అనుభవాలనే తిరిగి గడుపుతున్నాము, గడిచిన విషయాలలోనే తిరిగి మనము ప్రవేశిస్తున్నాము.
0: We are repeating the same experiences, enjoying the same sense objects again and again.
1: ఈ విధముగా కాలము గడుపుతూ పోయిన మన జీవితం యొక్క సార్థకత ఏమిటి?
0: If we spend time in this wasteful way, how do we sanctify our life?
1: జీవితం యొక్క ఆదర్శం ఏమిటి?
0: What is the ideal of life?
1: జీవితం యొక్క పరమావధి ఏమిటి?
0: What is the primary purpose of life?
1: ఈ విషయమై ఏ వ్యక్తి కూడాను అధికంగా యోచించుటకు ప్రయత్నించటం లేదు.
0: No person seems to be thinking on these lines to find out the truth.
1: కనుక ఈనాడు మనం యోచించవలసినటువంటిది ఉత్తమ ఆదర్శమైనటువంటి జీవితాన్ని, ఆధ్యాత్మిక అనుభూతులతో కూడినటువంటి యొక్క ఆనందాన్ని మనం ఆదర్శంగా అందించడానికి ప్రయత్నించాలి.
0: Today what we have to make an effort is to make our life ideal, full of spiritual aspirations and ambitions.
1: సాధనలు చేస్తున్నాం.
0: We are performing sadhana.
1: సాధన యొక్క ఫలితం ఏమిటి అని ప్రశ్నించుకుంటే ఏమాత్రం మనకు అర్థం కావటం లేదు.
0: When we question ourselves, what is the result of all our sadhana, the answer is not coming forward.
1: ఇవన్నీ కూడాను కేవలము మానసిక సంతృప్తి నిమిత్తమై ఆచరించేటువంటి ప్రక్రియలే.
0: All these sadhanas are only meant to give a mental satisfaction and nothing more.
1: నా ఉద్దేశమునందు సాధన అనేటువంటిది, సాధ్యము అనేటువంటిది రెండు లేనే లేవు.
0: In my view, there is nothing like sadhana and sadhyam, the goal.
1: కనుక సాధనే సాధ్యము, సాధ్యమే సాధన.
0: Here, sadhana or the effort is the goal. The goal itself.
1: ఏదో ఒక సాధన చేసి తద్వారా దివ్యమైనటువంటి అనుభూతిని అందుకోవాలనేటువంటి భ్రమనే ఈ సాధనలో మనల్ని ప్రవేశపెడుతున్నది.
0: We are motivated to take up sadhana with the delusion that we are going to get something by way of an experience.
1: ఇది మానసికం యొక్క అల్పతృప్తి మాత్రమే.
0: This is a lowly desire of the mind.
1: మనము సాధనలు చేయవలనన్నా అనాత్మభావాన్ని త్యజించడమే నిజమైన సాధన.
0: Giving up the anatma bhavana, the non-spiritual and soul aspect.
1: మన దృష్టిని అనాత్మ నుండి ఆత్మవైపును మరల్చటమే సాధన.
0: Directing our vision from the inner things to spiritual and soul. That is real.
1: ఈనాడు ప్రపంచంలో మనం అనేక విధములైనటువంటి జ్ఞానములను అనుభవిస్తున్నాం.
0: We are getting different types of knowledge and enjoying in the world.
1: కానీ ఇవన్నీ కూడాను సరియైన జ్ఞానమునకు అర్థం కాదు.
0: But this is truly not the correct type of knowledge.
1: ఆత్మ జ్ఞానమే నిజమైన జ్ఞానం.
0: Knowledge of atma alone is true knowledge.
1: ఇది పదార్థ జ్ఞానము కావచ్చు, లేక విషయ జ్ఞానము కావచ్చు, ఇంకే విధమైనటువంటి యొక్క పరిశోధన జ్ఞానం కావచ్చు.
0: It may be the knowledge of the physical world, the objects or any other type of knowledge.
1: కానీ ఆత్మ జ్ఞానం అనేటువంటి నిజమైనటువంటి జ్ఞానం.
0: నాలెడ్జ్ ఆఫ్ ఆత్మ అలోన్ ఇస్ ట్రూ నాలెడ్జ్.
1: ఆత్మ వేరు, జ్ఞానము వేరు కాదు. ఆత్మనే జ్ఞానము, జ్ఞానమే ఆత్మ.
0: ఆత్మ అండ్ నాలెడ్జ్ ఆర్ నాట్ టూ డిఫరెంట్ థింగ్స్. ఆత్మ ఇస్ నాలెడ్జ్, నాలెడ్జ్ ఇస్ ఆత్మ.
1: కనుకనే వేదములు సత్యం, జ్ఞానం, అనంతం, బ్రహ్మ అన్నారు. ఈ సత్యము, జ్ఞానము, అనంతము, బ్రహ్మ ఒక్క పరమాత్మ యొక్క భిన్న పేర్లు మాత్రమే.
0: దట్ ఈస్ వై వేదాస్ హావ్ డిక్లేర్డ్ that truth, wisdom, infinity and brahma are only four names of
1: ee paryaya padamulu maatrame.
0: These are all synonyms.
1: Nalugu veru veru kaadu.
0: These are not four different concepts.
1: Jnanam anaga emiti?
0: What do you mean by knowledge, wisdom?
1: Swasvaroopa santaname nijamaina jnanam.
0: Self knowledge alone is real knowledge.
1: Ee jnanam nandu manasunu ekam cheyatame bhakti.
0: Merging the mind into this, no, this soul or the atma.
1: Sankalpa rahitamainatundi manase jnanam.
0: Real wisdom is free from thoughts.
1: Kanuka manam ee sankalpamulanu kramakramina అదుపులో నుంచుకున్నటకు తగిన ప్రయత్నం చేయటమే జ్ఞాన మార్గం.
0: వీ షుడ్ మేక్ ఎఫర్ట్స్ టు కంట్రోల్ అవర్ థాట్స్. దిస్ ఈస్ ది పాత్ ఆఫ్ నాలెడ్జ్.
1: జ్ఞానము భక్తి ఎందు కూడాను ఒకే తేజస్సు ఆవిర్భవిస్తుంటాది.
0: Both in the path of knowledge as well as path of devotion,
1: Surya yoga tejasthi chandrulo prakashistundi.
0: The light of sun gets reflected in moon.
1: Kani suryuloni tejasthu vediganu prakashanganu untundi.
0: The light coming from sun will be warm and full of brightness.
1: ఇదే వేడి చంద్రుల్లో ప్రవేశించినప్పుడు చల్లగా హాయిగా కనిపిస్తుంది.
0: When this is reflected through moon, it becomes cool and comfortable.
1: చంద్రుని యందు సూర్యుని యందు ఉండేటువంటిది ఒకే తేజస్సే.
0: The effulgence that is there both in sun and moon is the same.
1: అయితే చంద్రుడు ఉన్నప్పుడు సూర్యుడు ఉండడు, సూర్యుడు ఉండినప్పుడు చంద్రుడు మనకు కనిపించడు.
0: When there is a sun, you don't see the moon. When there is moon, you don't see the sun.
1: ఈ సూర్యుని యందు చంద్రుని యందు ప్రతిబింబింప చేసేటువంటి ఒక తత్వము ఆత్మ తత్వం ఒక్కటే.
0: What gets really reflected both in sun as well as moon is atma only.
1: సూర్య తేజస్సు జ్ఞానమునకు చంద్రుని తేజస్సు భక్తికి పోల్చుకున్నారు.
0: The light and the effulgence in the sun is compared to jnanam, knowledge, and the light and the effulgence in moon is
1: జ్ఞానం ప్రకాశవంతంగాను భక్తి ఆనంద స్వరూపంగాను నిలుస్తుంటాది.
0: జ్ఞానం నాలెడ్జ్ ఈజ్ ఎఫల్జెంట్ అండ్ డివోషన్ ఈజ్ కూల్ అండ్ కంఫర్టబుల్.
1: కనుక భక్తి జ్ఞానములు రెండు కూడాను ఒక పదార్థం యొక్క ప్రారంభ అంత్యములే.
0: ది డివోషన్ అండ్ నాలెడ్జ్ ఆర్ ది బిగినింగ్ అండ్ ది ఎండ్ ఆఫ్ ద సేమ్ పాత్.
1: బాహ్య జగత్తులకు మాత్రమే కాలము కర్మ కర్త కర్మ క్రియగా మనం చూపించుకుంటున్నాం.
0: ఇన్ ది ఎక్స్టర్నల్ వరల్డ్ దేర్ ఇస్ ది డూయర్ డీడ్ అండ్ ది యాక్ట్ ఆఫ్ డూయింగ్.
1: ఇది భక్తి యొక్క లక్షణము.
0: దిస్ ఈజ్ ది క్యారెక్టరిస్టిక్ ఆఫ్ డివోషన్.
1: కర్త సాధకుడు.
0: ద డూయర్ ఈజ్ ద వన్ హూ అచీవ్స్ ఇట్.
1: కర్మ సాధన.
0: ద యాక్షన్ దట్ ఈజ్ వాట్ ఈజ్ సాధన.
1: క్రియారూపంలో సాక్షాత్కరించుకోవటమే ఇది ఒక గమ్యము.
0: ద గోల్ ఈజ్ గెటింగ్ ది విజన్ అండ్ రియలైజేషన్ ఆఫ్ గాడ్.
1: దీనిని జ్ఞానము జ్ఞేయము జ్ఞాత అన్నారు.
0: ద సేమ్ థింగ్ హెస్ బీన్ డిస్క్రైబ్ యాజ్ ద నాలెడ్జ్. ద పర్సన్ హూ ఈజ్ ట్రైంగ్ టు నో ద పాత్ ఆఫ్ నాలెడ్జ్.
1: జ్ఞానము జ్ఞేయము జ్ఞాత మూడు ఒక్కటే.
0: నాలెడ్జ్, ద పాత్ ఆఫ్ నాలెడ్జ్, ది గోల్ ఆఫ్ నాలెడ్జ్ అండ్ ద నోయర్, దే ఆర్ వన్ అండ్ ద సేమ్.
1: మూడు స్థాయిలు యందు ఇది మూడు రూపంలో మనం దర్శించుతున్నాము.
0: అట్ త్రీ స్టేజెస్ దిస్ ఈస్ బీయింగ్ ఎక్స్పీరియన్స్ ఇన్ త్రీ డిఫరెంట్ వేస్.
1: ఇది ఏమిటి? వస్త్రం.
0: వాట్ ఈస్ దిస్? దిస్ ఎ క్లాత్.
1: ఇది వస్త్రము కాదు. ఒక్కొక్క దీనిని పేరుగా తీసినప్పుడు ఇది త్రాడుగా ఉంటుంది.
0: దిస్ ఈస్ నాట్ ఎ క్లాత్. దిస్ కన్సిస్ట్ ఆఫ్ థ్రెడ్స్. థ్రెడ్స్.
1: ఇది థ్రెడ్ కాదు. ఇది క్రమక్రమేణ పత్తి నుంచి వచ్చినటువంటిది.
0: దిస్ ఈస్ నాట్ ఈవెన్ థ్రెడ్. దిస్ ఈస్ మేడప్ ఆఫ్ కాటన్.
1: ప్రత్తి లేక దారం కాలేదు.
0: Without cotton there is no thread.
1: Daram leka vastram kaledu.
0: Without thread there is no cloth.
1: Ee moodu kudanu okkate.
0: All these three are basically one.
1: Kevalamu mana upayogartha nimittamai ee vidhamainatunti oka roopalanu manam anubhavistunnam.
0: For the purpose of using and enjoying we are having it in three forms.
1: Moodinti endu undinatunti oka gnata okkade.
0: There is only one who is common to all the three.
1: కనుక మనం చేసేటువంటి సాధనలు ఎందు ఎన్నో అనుభూతులను అనుభవిస్తున్నామని మనం భ్రమిస్తున్నాము.
0: వి ఆర్ డెల్యూడింగ్ అవర్ సెల్స్ దట్ వి ఆర్ ఎక్స్పీరియన్సింగ్ డిఫరెంట్ థింగ్స్ ఇన్ సాధనాస్.
1: ఈ అనాత్మ భావమును త్యజించేటువంటి మార్గములకు మనం పూనుకోవాలి.
0: వి హావ్ టు మేక్ ఎఫర్ట్స్ టు గివ్ అప్ దిస్ నాన్ ఆత్మ భావన.
1: లోక సంబంధమైనటువంటి యొక్క శక్తి సామర్థ్యం పైన మనం ఆధారపడకూడదు.
0: వి షుడ్ నాట్ బేస్ అవర్ లైఫ్ on the external worldly and physical strength.
1: Bhagavantudu kevalamu atma suddhini maatrame grahinchunu kaani laukikamainatunti yokka prayatnamulaku ye maatram kudanu taanu longadu.
0: God responds to a pure heart, but he doesn't care for the worldly efforts.
1: Deeni worldly charitralu endundinatunti yokka adarsham.
0: There is a historic evidence for this.
1: Vishnu puranamulandu kaani Shiva puranamulandu kaani పార్వతి అత్యంత లోక సౌందర్యవతురాలు అని పేరు.
0: whether it is in Vishnu Purana or Shiva Purana, Parvati has been described as the most beautiful person.
1: Itti saundaryavanturalani bhraminchi tana saundaryam cheta shivunni vasam cheskovalani ahankaram cheta aneka prayatnalu chesindi.
0: Thinking that she is the most beautiful, she can win over Lord Shiva. With an egoistic sense, she approached Shiva.
1: Kani enni prayatnalu chesinappatikini తాను అందులో విఫలమైపోయింది.
0: ట్రై యాజ్ షీ మైట్, షీ కుడ్ నాట్ సక్సీడ్ ఇన్ హర్ ఎఫర్ట్స్.
1: ఈ సత్యాన్ని గుర్తించి,
0: రియలైజింగ్ దిస్ ట్రూత్,
1: తన అహంకారమును విస్మరించుకుని,
0: గివింగ్ అప్ హర్ ఈగో,
1: తన యొక్క ఆనందమైనటువంటి యొక్క తత్వాన్ని అనుభవించే నిమిత్తమై శరీరాన్ని కొన్ని విధములైనటువంటి తపస్సు చేత తాను స్తంభింప చేసుకుంది.
0: ఇన్ ఆర్డర్ టు రియలైజ్ ద ఇన్హెరెంట్ బ్లిస్ దట్ షీ హ్యాడ్, she made her body undergo some
1: yendana yendi vanaku nani galiki tanu anni vidhamainatundi avasthalaku anubhavinchi tana shariramunu shushkimpa cheskundi.
0: She exposed her body to the heat of the sun, to the cool breeze and to all
1: manasulu matrame ishwarini yendu lagnam cheskundi.
0: She merged her mind in ishwara.
1: అప్పుడు అహంకారం నిర్మూలమైనదని గుర్తించి ఈశ్వరుడు ఆమెను, నీవు నా అర్ధాంగిగా అనగా నా దేహంలో అర్ధ భాగంగా నిలిచిపోమని చెప్పాడు.
0: రికగ్నైజింగ్ దట్ ఈగో ఇస్ కంప్లీట్లీ ఎరాడికేటెడ్ ఇన్ పార్వతి, ఈశ్వర గేవ్ హాఫ్, కన్సిడర్డ్ హర్ యాజ్ హాఫ్ హిస్ బాడీ.
1: అనగా దీని యొక్క అంతరార్థం ఏమిటి?
0: వాట్ ఇస్ ఇన్నర్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ దిస్?
1: ప్రకృతియే పార్వతి,
0: నేచర్ ఈజ్ పార్వతి.
1: ఈ ప్రకృతి అత్యంత సౌందర్యవంతమైనటువంటిది.
0: దిస్ నేచర్ ఈజ్ మోస్ట్ బ్యూటిఫుల్.
1: ఇట్టి అందమైనటువంటి యొక్క ప్రకృతి అనేక విధములైనటువంటి అహంకారములకు పాల్పడి అందరినీ ఆకర్షింప చేసుకుంటుంది.
0: దిస్ బ్యూటిఫుల్ నేచర్ అట్రాక్ట్స్ ఆల్ పీపుల్ విత్ ఎ సెన్స్ ఆఫ్ ఈగో.
1: అందరి ఆకర్షణలు పొందటం చేత అహంకారం మరింత అధికమవుతూ వస్తుంది.
0: వెన్ షీ హాస్ బీన్ ఏబుల్ టు అట్రాక్ట్ ఆల్ ద పీపుల్ హర్ ఈగో ఫర్దర్ గెట్స్ బూస్టెడ్ అప్.
1: కనుకనే ఈ ప్రకృతి యందు పుట్టినటువంటి ప్రతి మానవుడు కూడాను అహంకారమయుడై జీవితాన్ని గడుపుతూ వస్తుంటాడు.
0: దట్ ఈస్ ద రీజన్ వై ఎవ్రీ పర్సన్ బోర్న్ ఇన్ ద నేచర్ ఈజ్ ఫుల్ ఆఫ్ ఈగో, హి స్పెండ్స్ హిస్ లైఫ్ లైక్ దాట్.
1: యవనాహంకారం,
0: ఈగో ఆఫ్ యూత్.
1: విద్యాహంకారం,
0: ఈగో ఆఫ్ ఎడ్యుకేషన్.
1: ధనాహంకారము,
0: వెల్త్.
1: బలాహంకారము,
0: స్ట్రెంగ్త్.
1: రాజ్యాహంకారము,
0: కింగ్డమ్.
1: సౌందర్య అలంకారము,
0: బ్యూటీ.
1: ఇంకా ఇంకా అనేక అహంకారములు.
0: దిస్ వే ఈగో ఆఫ్ మెనీ మెనీ టైప్స్.
1: విద్యాహంకారం కూడాను భగవంతుని అత్యంత దూరం గావిస్తూ వస్తుంది.
0: ఈవెన్ ది ఈగో ఆఫ్ లర్నింగ్ మేక్స్ గాడ్ డిస్టెంట్ ఫ్రమ్ హిమ్.
1: కనుక ఇట్టి అహంకారములకు గురి అయినటువంటి వ్యక్తులు ఎవరు కూడాను దివ్యత్వాన్ని పొందలేదు.
0: ఎనీవన్ హూ ఇస్ స్వేడ్ బై ఈగో కెన్ నెవర్ రియలైజ్.
1: దివ్యత్వాన్ని పొందినటువంటి వ్యక్తులు నిరహంకారులు మాత్రమే.
0: ది రియలైజ్డ్ సోల్స్ ఆర్ ఆల్వేస్ free from total

0: ఉంటే ధరకు చేలుండెంత ధనము కలిగియుండే శబరి ఎంతటి శక్తి కలిగియుండే విదురునికెంతటి వితరణ మతియుండే తిమ్మణికెంతటి తెలివియుండే
1: టు విచ్ పర్టిక్యులర్ గ్రేట్ లీనియేజ్ డిడ్ వాల్మీకి బిలాంగ్ ఇన్ విచ్ గ్రేట్ విలేజ్ వాజ్ నంద బోర్న్ వాట్ అమౌంట్ ఆఫ్ వెల్త్ ఆర్ ప్రాస్పెరిటీ డిడ్ పూర్ కుచేలా హ్యావ్ వాట్ ఎక్స్ట్రాడినరీ స్ట్రెంగ్త్ డిడ్ శబరి హ్యావ్ వాట్ డిస్క్రిమినేషన్ డిడ్ విదురా హ్యావ్ హౌ మచ్ ఆఫ్ ఇంటెలిజెన్స్ డిడ్ హనుమాన్ హ్యావ్
0: వీరందరూ కూడా నిరహంకారులే
1: ఆల్ దీస్ పీపుల్ వర్ ఫ్రీ ఫ్రమ్ ఈగో
0: మానవునికి పూర్వజన్మమైనటువంటి యొక్క హనుమంతుడు బలవంతుడు గుణవంతుడు అయినటువంటి హనుమంతుడు లంకలో ప్రవేశించినప్పుడు లంక వాసులందై కూడాను నీవెవరయ్యా ఈ విచిత్రమైనటువంటి రూపం మాకు క్రొత్తగా కనిపిస్తున్నదని ప్రశ్నించినప్పుడు దాసోహం కోసలేంద్రశ్చ అక్కడి కూడా నేను దైవదాసుడననే పలికాడు కాని అహంకారాన్ని ఏమాత్రం కూడాను ప్రకటించుకోలేదు
1: హనుమాన్ హు ఈజ్ నోన్ ఫర్ హిజ్ స్ట్రెంగ్త్ ఫర్ హిజ్ వర్చ్యూస్ ఫర్ హిజ్ ఇంటెలిజెన్స్ వెన్ హీ ఎంటర్డ్ లంక పీపుల్ క్వశ్చన్డ్ హిమ్ హూ ఆర్ యూ హీ ఫుల్ ఆఫ్ హ్యూమిలిటీ హీ సబ్మిటెడ్ హీ ఈజ్ ది సర్వెంట్ ఆఫ్ రామ హీ నెవర్ బోస్టెడ్ ఆఫ్ ఎనీ ఆఫ్ హిజ్ అకాంప్లిష్మెంట్స్
0: కనుక ఈ భౌతిక జగత్తునందు ఏ విధమైనటువంటి అధికారములు మనకు లేవు
1: ఇన్ దిస్ ఫిజికల్ వరల్డ్ ట్రూలీ స్పీకింగ్ వీ డు నాట్ హ్యావ్
0: ఈ కలిగినవన్నీ కూడాను అనిత్యములు అశాశ్వతములే
1: ఆల్ దీస్ పవర్స్ ఆర్ ఇంపర్మనెంట్ ట్రాన్సియెంట్
0: కదిలిపోయే మేఘములే
1: దే ఆర్ ఆల్ పాసింగ్ క్లౌడ్స్
0: ఇలాంటి శక్తి సామర్థ్యములకు మనము అనేక విధములైనటువంటి యొక్క అహంకారమును పెంచుకొని అతపతనమైపోతున్నాము
1: రిలయింగ్ ఫుల్లీ ఇన్ దీస్ పవర్స్ విచ్ ఆర్ ఫిజికల్ అండ్ డెవలపింగ్ ఈగో వీఆర్ రూయిన్డ్ టోటలీ
0: కనుక కర్త కర్మ క్రియ స్వభావాన్ని మనం విసర్జించి సర్వమునకు కర్త ఒక్కడే అనేటువంటి సత్యాన్ని మనం గుర్తించాలి
1: సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ అండ్ ప్రిడికేట్ వీ షుడ్ నాట్ బిలీవ్ ఇన్ దీస్ త్రీ థింగ్స్ దేర్ ఇస్ ఓన్లీ వన్ హూ ఇస్ ద బేసిస్ అండ్ హూ ఇస్ కామన్ ఫర్ ఆల్
0: ఇచ్చేవాడు తానే
1: ది గివర్ ఈజ్ హీ
0: పుచ్చుకునేవాడు తానే
1: ద రిసీవర్ ఆల్సో ఈజ్ హీ
0: ఇవ్వబడేటువంటి పదార్థము తానే
1: ది ఆబ్జెక్ట్ విచ్ ఇస్ గివన్ ఈజ్ ఆల్సో హీ
0: విశ్వం విష్ణు స్వరూపం
1: The entire world is
0: sarvam kalvidam brahma
1: the entire thing is full of
0: anta divyamainatundi yokka bhavame ainappudu inka rendo padartham ekkada untundi
1: when you are saturated with divine feeling where is the second object other than you
0: ee ekatma bhavamunu manam abhivruddhi parchukovali
1: this kind of unity of atma must be developed in us
0: kanuka manaku kalame bhagavat swarupudu
1: time itself is the very form of god
0: కాలం కంటే మించినటువంటి భగవత్ స్వరూపం మరొకటి లేదు
1: దేర్ ఇస్ నో డివైన్ ఫామ్ అదర్ దాన్ టైమ్
0: కనుక మనకు పుట్టుక జీవితము గిట్టటము అన్ని కూడా కాలంలోనే ఇమిడి ఉంటున్నవి
1: అవర్ బర్త్ లైఫ్ అండ్ డెత్ ఆర్ ఆల్ ఎంబెడెడ్ ఇన్ టైమ్
0: కనుక కాలమును భగవత్ స్వరూపకంగా విశ్వసించి కాలమును పవిత్రముగా వించేటువంటి కర్మలు ఆచరించాలి
1: కన్సిడరింగ్ టైమ్ యాజ్ ది వెరీ ఫార్మ్ ఆఫ్ గాడ్ వీ షుడ్ undertake such activity
0: which kshanamaina kudunu manam vyartham cheyaradu
1: we should not waste even a moment
0: kalamunu vyartham chesthe jeevitame vyartham aipothundi
1: time waste is life waste
0: kanuka manam bhavishyamainatundi oka jeevitam lopala manam anubhavinchetundi ee phalitamulanni kudunu mana kalaanugunga vastuntunnayi
1: all the things which you enjoy in future ఆర్ అన్ అకౌంట్ ఆఫ్ టైమ్ అండ్ యువర్ ఓన్
0: మన యొక్క కర్మల యొక్క ఫలితమే మన యొక్క అనుభూతులు
1: ఆల్ యువర్ ఎక్స్పీరియన్సెస్ ఆర్ ద రిజల్ట్
0: ఆనందము కానీ దుఃఖము కానీ
1: ఇట్ కుడ్ బి జాయ్ సారో
0: అధికము కానీ హీనము కానీ
1: ఇట్ కుడ్ బి సంథింగ్ గ్రేట్ ఆర్ లోలీ
0: మన కర్మల యొక్క ప్రభావమే
1: ఎవ్రీథింగ్ ఇస్ ది రిజల్ట్ ఆఫ్ అవర్ యాక్షన్
0: కనుక అన్ని కూడాను మంచి చెడ్డలు మన హస్తమునందే ఉంటున్నవి
1: గుడ్ ఆర్ బ్యాడ్ ఆర్ విత్ ఇన్ ది పవర్ ఆఫ్
0: మనం ఎట్టి కర్మలు ఆచరిస్తామో అట్టి ఫలితాన్ని మనం అందుకుంటాం
1: వాట్ ఎవర్ యాక్షన్ యు డూ ది ఫ్రూట్స్ విల్ బి ఇన్ ట్యూన్
0: ఏ విధంగా కాలమును మనం సార్థకంగా ఆవించుకోమో ఆ విధమైనటువంటి ఫలాన్ని మనం పొందుతాము
1: Whatever results you get will depend upon the way that you have used that time.
0: కనుక కాలస్వరూపుడైనటువంటి ఈ సంవత్సర స్వరూపుణ్ణి మనం సరైన రీతిలో మనం అనుభవించడానికి ప్రయత్నించాలి.
1: God who is the form of year must be enjoyed in a proper way in order to sanctify our life.
0: కృతయుగము, త్రేతాయుగము, ద్వాపరయుగము, కలియుగము అని నాలుగు యుగములుగా మనం విభజించుకున్నాం.
1: There are four yugas, కృత, త్రేత, ద్వాపర అండ్ కలి.
0: ఇవి నాలుగు కూడాను ప్రత్యేకించినటువంటివి కాదు.
1: These are not four separate yugas.
0: మన యొక్క అనుభూతుల నిమిత్తమై మనం నిర్ణయించుకున్నవే.
1: For the sake of our own experiences, we have divided.
0: కలియుగమునకు కానీ కృతయుగమునకు కానీ ప్రత్యేక స్వరూపంలో లేవు.
1: There is nothing like a separate కృతయుగ or కలియుగా.
0: ప్రజల యొక్క స్వభావం స్వరూపాన్ని పురస్కరించుకునే ఈ యుగములు ప్రారంభమవుతూ వచ్చాయి.
1: Depending upon the behavior, the feelings and the thoughts of people, these ages are formed.
0: కృతయుగమునందు కూడాను రాగద్వేషాది గుణములు కలిగినటువంటి వ్యక్తులు కూడా ఉండను.
1: ఈవెన్ ఇన్ ది ఏజ్ ఆఫ్ కృత దేర్ వర్ పీపుల్ హూ హ్యాడ్ లైక్స్ డిస్లైక్స్ హేట్స్.
0: ఈ కలియుగమునందు కూడాను శాంతి స్వభావులైనటువంటి వారు, నిత్య సత్య భావములు కలిగినటువంటి వారు కూడాను ఈ కలియుగమునందు కూడాను ఉన్నారు.
1: ఈవెన్ ఇన్ దిస్ ఏజ్ ఆఫ్ కలి దేర్ ఆర్ పీపుల్ హూ ఆర్ ఫుల్ ఆఫ్ పీస్ అండ్ ఫుల్ ఆఫ్ సాత్విక్.
0: అన్ని యుగములకు కూడాను భగవంతుడే ఆది.
1: గాడ్ ఈస్ ది వెరీ బిగినింగ్ ఆఫ్ ఆల్ ది యుగాస్.
0: కనుకనే యుగములకంతా ఆది అయినటువంటి వాడు కనుకనే ఇతనికి యుగాది అని కూడా ఒక పేరు.
1: గాడ్ హెస్ బీన్ గివెన్ ద నేమ్ యుగాది బికాస్ హీఈస్ ది బిగినింగ్ ఆఫ్ ఎవ్రీ ఏజ్.
0: ఆ యుగ ఆదిని కూడా మనం ఒక పండుగగా మనం విశ్వసించుకుని అనుభవిస్తూ వస్తున్నాం.
1: ఈవెన్ దిస్ ఫెస్టివల్ యుగాది ఈజ్ ఎంజాయ్డ్ యాజ్ ఎ ఫెస్టివల్ బికాస్ ఆఫ్ దిస్ సిగ్నిఫికెన్స్.
0: అన్ని భగవంతుని యొక్క స్వరూపములే.
1: ఎవ్రీథింగ్ ఈజ్ ది ఫార్మ్ ఆఫ్ గాడ్.
0: భగవంతుడు కానిది జగత్తులో ఒక్క రెండో పదార్థమే లేదు.
1: దేర్ ఈస్ నో సెకండ్ ఆబ్జెక్ట్ ఇన్ ద వరల్డ్ విచ్ ఇస్ నాట్ గాడ్.
0: ఇచ్చినది తానే, పుచ్చుకున్నది తానే.
1: ద గివర్ ఈజ్ హీ, ద పర్సన్ హూ రిసీవ్స్.
0: కానీ ఈ సత్యాన్ని గుర్తించుకోలేని మానవుడు ఇచ్చినప్పుడు పొంగిపోతున్నాడు, పుచ్చుకున్నప్పుడు లొంగిపోతున్నాడు.
1: Man who does not realize this truth gets elated when he is given. When God takes back, he shrinks.
0: కనుక పొంగి కుంగనటువంటి యొక్క సమతత్వాన్ని మనం అనుభవించాలి.
1: We should enjoy a state of equality of mind.
0: మన తెలివితేటలను పురస్కరించుకుని అహంకారం మరింత అభివృద్ధి కావించుకోరాదు.
1: We should not get further egoistic depending upon our own mental
0: తెలివితేటలే.
1: All our intelligence and cleverness are worldly.
0: కానీ ఒక తెలివితేటల కంటే మరొక తెలివితేటలు మరింత అధికంగా కనిపిస్తాయి.
1: One person's intelligence and cleverness may look much better.
0: ఎంత అధికమైనా ఎంత అల్పమైనా ఇవి కేవలము హెచ్చు తక్కువగా కనిపిస్తున్నాయి. కానీ అన్నింటి యొక్క స్వభావం ఒక్కటే.
1: Whether it is higher or lower, the quality and the very basic nature is the same.
0: కనుకని ఈ జగత్తునకు అనిత్యం అసుఖం లోకం అన్నారు.
1: That is why world has been described as impermanent, transient, full of sorrow.
0: ఒక రాజు తన రాజ్యములో ఎవడు మేధాశక్తి కలిగినటువంటి వాడో పరీక్షించాలి అని అనేక విధమైనటువంటి సభలు జరిపి అందరినీ చేర్చాడు.
1: There was a king who wanted to find out the most intelligent person in his kingdom. He called for a number of meetings to find out that.
0: ఈ సమావేశములో ఒక ప్రశ్న వేశాడు.
1: In this meeting, this king put a question to the audience.
0: అన్నింటికంటే తెలుపైనది ఏది?
1: What is the most white? What is the whitest thing in the world?
0: అన్నింటికంటే నలుపైనది ఏది?
1: What is the blackest one?
0: ఒక్కొక్క మేధావులు ఒక్కొక్క రకమైనటువంటి రీతిగా చెప్తూ వచ్చారు.
1: Among those people, each intelligent one began giving one type of answer.
0: ఈ మేధావులందరూ ఒకరు పాలు అన్నారు.
1: One of the intelligent
0: ఒకరు ప్రత్తి అన్నారు.
1: Milk, cotton.
0: ఇంకొకరు ఆకాశము అన్నారు.
1: Sky.
0: ఇంకొకరు పక్షి అన్నారు.
1: Bird.
0: ఇది వాళ్ళకు తోచినట్టుగా కూడా అన్ని చెప్తూ వచ్చారు.
1: Each according to his own thinking began giving the answers.
0: ఇవన్నీ కూడా లోక సంబంధమైనటువంటి యొక్క వస్తువులే.
1: All these objects belong to the world and worldly.
0: కానీ ఒక పరమ భక్తుడు అక్కడ ఉండినాడు.
1: There was one great devotee in the assembly.
0: అతన్ని ప్రశ్నించాడు.
1: He was questioned.
0: రాజా, నేను తెలివితేటలు కలవాడిని కాదు.
1: O king, I am not very intelligent person.
0: నాకేదైనా అంతో ఇంతో తెలివి ఉంటే అది కూడా నువ్వు భగవంతుడు అనుగ్రహించినటువంటి వరమే.
1: వాట్ ఎవర్ లిటిల్ ఇంటెలిజెన్స్ ఐ హావ్, ఇట్ ఈస్ ఓన్లీ గిఫ్ట్ ఆఫ్ గాడ్.
0: అది కూడా నువ్వు నాది కాదు.
1: ఈవెన్ దట్ ఈస్ నాట్ మైన్.
0: అందరి తనలో కూడా తెలివిని చేర్చినటువంటి వాడు భగవంతుడే.
1: ఇట్ ఈస్ ఓన్లీ గాడ్ హూ హాస్ పుట్ ఇంటెలిజెన్స్.
0: కానీ ఆ తెలివిని దుర్వినియోగపరుచుకునేటువంటి వారు కొంతమంది, సద్వినియోగపరుచుకునే వారు కొంతమంది.
1: బట్ సమ్ పీపుల్ పుట్ సచ్ ఇంటెలిజెన్స్ టు గుడ్ యూస్, సమ్ పీపుల్ మిస్యూజ్ ద ఇంటెలిజెన్స్
0: అని భగవంతుని ప్రార్థించాడు మహారాజా. అన్నింటికంటే తెలివైనటువంటిది డే, పగలు అన్నాడు.
1: దెన్ హీ ప్రేడ్ టు గాడ్ అండ్ ఆన్సర్ ది కింగ్, ఓ కింగ్, ఇట్ ఈస్ ది డే విచ్ ఈస్ వెరీ వైట్,
0: అన్నింటికంటే నలుపైనటువంటిది నైట్ అన్నాడు, రాత్రి అన్నాడు.
1: ద డార్కెస్ట్ వన్ ఈస్ ద నైట్ హీ సెడ్.
0: ఇదే ఈ జగత్తులో ఉండేటువంటిది.
1: దిస్ ఈజ్ వాట్ ఈస్ ట్రూ ఆఫ్ దిస్ వరల్డ్.
0: తెలుపు పగలు, రాత్రి నలుపు.
1: ది వైట్ ఈజ్ డే.
0: ఈ తెలుపు నలుపులోనే మన జీవితాన్ని అంత్యం గావించుకుంటున్నాము.
1: వీఆర్ వేస్టింగ్ అవర్ లైఫ్ బిట్వీన్ దిస్ వైట్.
0: తెలుపు పోతానే నలుపు వస్తుంది, నలుపు పోతానే తెలుపు వస్తుంది.
1: ద వైట్ గోస్, డార్క్ అపియర్స్.
0: ఈ తెలుపు నలుపును సాధించినటువంటి వాడు ఎవరున్నాడు లోకంలో?
1: హూ ఇస్ ద వన్ హూ హాస్ కాంకర్డ్ దిస్ వైట్?
0: అతనే భగవంతుడు.
1: దాట్ ఈస్ గాడ్.
0: కనుక తెలుపు నలుపులతో కూడినటువంటి దాన్ని దినము అన్నారు.
1: ద వన్ విచ్ ఈజ్ మేడ్ అప్ ఆఫ్ దిస్ వైట్ అండ్ డార్క్.
0: ఈ తెలుపు నలుపును సాధించినటువంటి వాడు దైవము అన్నారు.
1: ద వన్ హూ హాస్ కాంకర్డ్
0: దినమునకు దైవమునకు ఉండినటువంటి వ్యత్యాసం ఒక్కటే.
1: There is only one difference between day and God, dinamu and daivamu.
0: Daivamunaku day and night ledu.
1: For God, there is nothing like day and night.
0: Lokaniki day and night untundali.
1: For the world, there is day and night.
0: Kanuka ee ratri pagalanu sadhinchadamlo undinatvanti oka vivekamu vignata idi bhagavantuni yokka anugrahame anu unnadu.
1: He said that it is only God's grace which can give you that transcendental power to transcend this day and night.
0: ye telivi teetalu lenatunti vaadu, ye shastra itihasa puranamulu chadavunatunti vaadu, ee murkhudu cheppetundi etta right avutundi ani panditullo oka vidhamainatunti okka ahankaram cheta aavedana prarambhamayindi.
1: The scholars who have assembled there began questioning this ordinary man who
0: ye ahankaram leena anchavachunu kaani pandita ahankaram maatram chaala anchadaniki chaala kashtamainatunti.
1: It is possible to subdue any ego, but ee
0: panditullo undinatundi pedda ajnanam ide.
1: This is the greatest ignorance.
0: Kavalsinanni grandaru chadutaru.
1: They read a number of books.
0: Adigina yokka shlokani cheptaru.
1: They can give you any stanza.
0: Kaani idi kevalam oka bookish knowledge maatrame.
1: But this is
0: grantha parichayam maatrame.
1: This is all bookish knowledge. Akpainya
0: acharalo kinchittaina kuda nu vaadu anubhavincharu.
1: There is absolutely nothing in
0: it. Kanukane ahankaram miti meeri pothundi.
1: That is why ego becomes excessive.
0: Veellandaru raju daggara oka complaint chesaru.
1: All these people wanted to complain
0: to the king. Ee yokka అజ్ఞాని అయినటువంటి మూర్ఖుడైనటువంటి చెప్పిన దాన్ని మీరు విశ్వసించకూడదు, దీనికి ఒక ప్రమాణం, దీనికి ఒక ఆదర్శం నిరూపించాలి అన్నాడు.
1: ఓ కింగ్, యూ షుడ్ నాట్ బిలీవ్ దిస్ ఇగ్నోరెంట్ ఫూలిష్ వన్. దేర్ మస్ట్ బి ఎ ప్రూఫ్ ఫర్ వాట్ హి హస్ సెడ్.
0: ఈనాడు నైతిక, ధార్మిక, ఆధ్యాత్మిక, భౌతిక, లౌకిక, వైజ్ఞానిక అన్ని రంగములు ఎందుకు పరిశోధనలు చాలా ప్రధానమన్నారు.
1: ఇన్ టుడేస్ వరల్డ్, ఇన్ ఎవ్రీ ఫీల్డ్ ఆఫ్ మొరాలిటీ, స్పిరిచువాలిటీ, సైన్స్, ఫిలాసఫీ, ఎవ్రీథింగ్,
0: ఈ పరిశోధనలు అన్ని కూడా ప్రాకృతి సంబంధమైనవి.
1: ఆల్ దిస్ రీసెర్చ్ రిలేట్స్ టు ది వరల్డ్ అండ్ వరల్డ్లీ.
0: కనుక దీనిని కూడా ఒక పరిశోధన చేసి ఇది సత్య అసత్యమా అనేటువంటి దాన్ని నిర్ణయించాలని పట్టుబట్టారు.
1: దే సెడ్ దట్ ఈవెన్ దిస్ స్టేట్మెంట్ విల్ హావ్ టు బి వెరిఫైడ్ only on the basis of some research.
0: Raju ee panditula matalanu anusaristu vachadu.
1: This king wanted to listen and follow the advice given by this
0: naina parama bhaktuda. Diniki emi pramanam, dini ee reetiga neevu satyamani neevu dinni sadhinchagalavu cheppagalavu ani prashninchadu.
1: Oh child, great devotee, how can you prove this? How can you say that this is true?
0: Maharaja, naaku okka dinamu kaalam ivvandi annadu.
1: Oh king, give me a day's time.
0: సరే తీసుకో. నాకు రెండవ ప్రశ్న అడిగాడు, నేను ఈ ఒక్క దినము లోపల ఏమి చేసినా ఎక్కడ పోయినా కూడా నన్ను ఎవరు అడ్డు చెప్పకూడదు.
1: దట్ డివోటీ సేడ్ వన్ మోర్ కండిషన్, వేరెవర్ ఐ గో,
0: ఇదే నా పరిశోధన యొక్క ప్రధానమైనటువంటి యొక్క సిస్టమ్ అన్నారు.
1: Wherever I go, no one should question it. This is the essence of my research.
0: ఆ రాజభవన్ లో అందరికి చెప్పేశాడు, ఫలాని వ్యక్తి ఈ రాజభవన్లో వచ్చినప్పటికి గాని ఎవరు అడ్డు చేయకూడదు, అతను ఏమి చేయవలనప్పటికీ ఎవరు అడ్డు చెప్పకూడదు అన్నాడు.
1: కింగ్ పాస్డ్ ఎన్ ఆర్డర్ దట్ దిస్ పర్టికులర్ డివోటీ, వేర్ ఎవర్ హీ గోస్ ఇన్ ద ప్యాలెస్, నో వన్ షుడ్ పుట్ ఎనీ క్వశ్చన్, నో వన్ షుడ్ రేజ్ ఎనీ అబ్జెక్షన్.
0: రెండవ దినము మహారాజు మధ్యాహ్నంలో భోజనం చేసి విశ్రాంతి తీసుకుంటున్నాడు పడక గదిలో.
1: ద సెకండ్ ది ఫాలోయింగ్ డే కింగ్ హ్యాడ్ హిజ్ లంచ్, హీ వాజ్ రెస్టింగ్ ఇన్ హిస్ రూమ్.
0: ఈ వ్యక్తి ఒక పాత్రలో పాలు పోసుకున్నాడు.
1: హి పుట్ ఎ లిటిల్ మిల్క్ ఇన్ టు ఎ స్మాల్ కప్.
0: ఈ మహారాజు యొక్క పడక గద ఒక గడప లోపల ఈ పాలు గిన్నె పెట్టాడు.
1: హి కెప్ట్ దిస్ స్మాల్ కప్ ఆన్ ది థ్రెష్హోల్డ్ ఆఫ్ ది కింగ్స్ రూమ్.
0: బయట తట్టు ఒక చంటి బిడ్డను తెచ్చి కొట్టి కొట్టి ఏడిపిస్తున్నాడు.
1: హి బ్రాట్ హోల్డ్ ఆఫ్ ఎ చైన్ అండ్ బెట్ ది చైన్ మేడ్ ది చైన్.
0: రాజుకు నిద్రాభంగం కలిగింది.
1: The king was disturbed from his sleep.
0: కోపంతో పరిగెత్తి వస్తున్నాడు.
1: హీ వాస్
0: ఎవరు ఈ విధమైన డిస్టర్బెన్స్ చేసేటువంటి వారు, ఎవరు ఇంత అలర్ట్ చేసేటువంటి వారు అని.
1: హూ ఇస్ దిస్ పర్సన్ హూ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ దిస్ డిస్టర్బెన్స్, హీ ది కింగ్ ఆస్క్.
0: ఆ వచ్చే సమయంలో పాలు గిన్నెను కాళ్ళతో కొట్టాడు.
1: ఇన్ హిస్ యాంగ్రీ మూడ్ వైల్ కమింగ్ హీ కిక్డ్ దట్ స్మాల్ కప్ ఆఫ్ మిల్క్.
0: ఆ పాలు గిన్నె కనిపించలేదు పాపం.
1: హీ వాస్ నాట్ ఏబుల్ టు సీ దట్ కప్.
0: పగటి కంటే పాలు చాలా తక్కువ రంగు కలిగినటువంటివే కనుక ఈ పగటి లోపల పాలు యొక్క రంగు నీకు కనిపించలేదు.
1: యాజ్ ది డే ఈజ్ వైటర్ అండ్ బ్రైటర్ దాన్ ది మిల్క్ ది కింగ్ వాజ్ నాట్ ఏబుల్ టు సీ ది మిల్క్.
0: రాజా, నీకు పాలే చాలా తెలుపైనటువంటివి అయిపోతే నీ కంటికి ఎందుకు కనిపించలేదు?
1: ఓ కింగ్, సపోజ్ ది మిల్క్ ఈజ్ రియలీ వైటర్ దాన్ ది డే, వై డిడ్ యు నాట్ సీ ది మిల్క్ దెన్?
0: పగటి వెలుతురు కంటే తెలుపు కంటే ఈ పాలు వెలుతురు చాలా తక్కువైనటువంటిది.
1: ది వైట్నెస్ ఆఫ్ ది మిల్క్
0: పాల కంటే పగలు చాలా తెలుపైనటువంటిది.
1: ది వైట్నెస్ ఆఫ్ ది డే ఈజ్ బ్రైటర్ దాన్ ది మిల్క్.
0: దీనికి ఒప్పుకోక తప్పదు అన్నాడు.
1: యూ హ్యావ్ టు యాక్సెప్ట్.
0: ఆకాశంలో నక్షత్రాలు పగలు కూడా ఉంటున్నాయి.
1: ది స్టార్స్ కెన్ బి సీన్ ఇన్ ద స్కై ఈవెన్ డ్యూరింగ్.
0: పగటి వెలుతురు చాలా ప్రకాశంగా ఉండటం చేతనే నక్షత్రాలు మనకు కనిపించడం లేదు.
1: ద బ్రైట్నెస్ ఆఫ్ ద డే ఈజ్ సో మచ్ దట్ యు ఆర్ నాట్ ఏబుల్ టు సీ.
0: పగలు దాటి రాత్రి ప్రవేశించేటప్పటికి నక్షత్రాలు మనకు కనిపిస్తున్నాయి.
1: ద మొమెంట్ ఇట్ బికమ్స్ నైట్ యు ఆర్ బీన్ ఏబుల్ టు సీ ద స్టార్స్ ఇన్ ద స్కై.
0: కనుక పగటి వెలుతురు అనగా పగటి తెలుపు కంటే తెలుపైనటువంటి జగత్తులో మరొకటి లేదు అన్నాడు.
1: ద బ్రైట్నెస్ అండ్ ది వైట్నెస్ ఆఫ్ ద డే ఫార్ ఎక్సీడ్స్ ద వైట్నెస్ అండ్ బ్రైట్నెస్ ఆఫ్ ఎనీథింగ్ ఇన్ ది వరల్డ్.
0: ఈ పగటి తెలుపే జ్ఞానం.
1: దిస్ వైట్నెస్
0: రాత్రి నలిపే అజ్ఞానం.
1: దిస్ విజ్డమ్ అండ్ ది డార్క్నెస్ ఆఫ్
0: ఈ జ్ఞానాజ్ఞానములు రెండింటికి అతీతమైనటువంటి తత్వమే దివ్యత్వం.
1: డివినిటీ ట్రాన్సెండ్స్ దిస్ నాలెడ్జ్.
0: అదే దైవత్వం.
1: And that is God.
0: Kanuka atti daivatvanni manam visvarinchi ee laukikamainatundi yokka vastu ahalanam lopala vastu marpulu chetane manam kaalanni anubhavistunnam.
1: We are giving up such transcendental truth and divinity and wasting our entire time.
0: Atti divyatvanni pondalante divyatvamtone divyatvanni pondali.
1: How can you reach such divinity? Only through divinity you can reach it.
0: Bhagavantuniki sat chit ananda swarupudu ani peru.
1: God has been given the name sat chit ananda.
0: Sat satyamu
1: truth,
0: chit paripurna gnanamu
1: truth, wisdom total knowledge.
0: Ee rendu cherina daggane anandamu.
1: Wherever these two come together,
0: ee rendu veru vere ayinappudu kuda anandam raadu.
1: If you separate these two you cannot get bliss.
0: Sattu oka chakkara,
1: truth is
0: జలము.
1: అండ్ చిత్ నాలెడ్జ్
0: జలము జలంగా ఉంటుంది, చక్కెర చక్కెరగా ఉంటుంటే ప్రయోజనం లేదు. రెండింటినీ కలిపినప్పుడే ఇక్కడ ఒక సిరప్, అది పానకంగా తయారవుతుంది.
1: వెన్ యూ పుట్ షుగర్ అండ్ వాటర్ మిక్స్ ఇట్ టుగెదర్ దెన్ యూ గెట్ ది స్వీట్ జ్యూస్.
0: కనుక సత్య చిత్ రెండూ కూడినప్పుడే ఆనందం మనకు లభ్యమవుతుంది.
1: ఓన్లీ వెన్ యూ పుట్ ట్రూత్ అండ్ నాలెడ్జ్ టుగెదర్.
0: సత్యను మనం అనుభవించాలంటే సత్యముతోనే మనం అనుభవించాలి.
1: ఇఫ్ యూ వాంట్ టు ఎంజాయ్ ట్రూత్ you can enjoy only through truth.
0: Chittu manam pondalante paripurna gnanamtone manam chittunu pondali.
1: If you want to attain knowledge, only through knowledge you can attain knowledge.
0: Anandanni manam anubhavincharante aanandam chetane anubhavinchali.
1: If you want to really enjoy bliss, only through bliss you can enjoy it.
0: Kanuka gnana swarupunni gnanamtone pondali.
1: And chit knowledge
0: jalam jalanga untundi chakkara chakkaraga untunte prayojanam ledu. Rendittini kalipinappude ikkada oka sirap, adi panakanga tayaravutundi.
1: When you put sugar and water mix it

0: ఆనందం చేతనే అనుభవించాలి.
1: If you want to really enjoy bliss, only through bliss you can enjoy it.
0: కనుక జ్ఞాన స్వరూపుణ్ణి జ్ఞానంతోనే పొందాలి.
1: In the same way, you can reach God.
0: What is ఏమిటి?
1: What do you mean by wisdom?
0: తన తత్వాన్ని తాను తెలుసుకోవటమే.
1: Knowing who you really are, that is real wisdom.
0: అది నిజమైనటువంటి జ్ఞానం.
1: That is true knowledge, true wisdom.
0: స్వస్వరూప సంతానమే జ్ఞానం.
1: సెల్ఫ్ నాలెడ్జ్ అలోన్.
0: నిరంతరము ఆ స్వస్వరూపాన్ని చింతించడమే నిజమైన సాక్షాత్కారం.
1: కాన్స్టెంట్లీ థింకింగ్ అబౌట్ యువర్ ఓన్ సెల్ఫ్ అండ్ ది రియల్ సెల్ఫ్, దట్ ఈస్ రియల్.
0: సాక్షాత్కారం అంటే సాక్షాత్ ఆకారమే సాక్షాత్కారం.
1: సెల్ఫ్ రియలైజేషన్ మీన్స్ గెటింగ్ ది వెరీ
0: సెల్ఫ్. అంటే ఏమిటి?
1: వాట్ డూ మీన్ బై సెల్ఫ్?
0: అదే ఆత్మ.
1: దట్ ఈస్ ఆత్మ.
0: నాకు సెల్ఫ్ రియలైజేషన్ కావాలి. సెల్ఫ్ సెల్ఫ్ అంటే ఏమిటి? దాన్ని గుర్తుంచుకోండి.
1: If you recognize
0: what, I, that is self.
1: This I, that is real self.
0: See, I and it went to the ever.
1: Who is this I?
0: Dekama I.
1: Is it the body?
0: Manasa I.
1: Is it the mind?
0: Buddha I.
1: Is it intellect?
0: Atmana I.
1: Is it Atma?
0: If you enter into vicharam chesthe, Atmane I.
1: If you inquire on these lines,
0: kanuka prapancham lopala laukikamaina I ai okati, aadhyatmika I okati, rendu I lu unnai.
1: There are two types of I in the world. One is worldly, the other is spiritual.
0: ఈ ప్రాకృతమైన ఐ ఏమిటంటే ఈవైఈఐ, అది మూడక్షరాల ఐ.
1: The three letter ఈవైఈఐ, this is the worldly I.
0: ఆధ్యాత్మిక ఐ one letter I.
1: The spiritual I is the one letter I.
0: ఈవైఈఐ ఏ దేహము.
1: ఈవైఈఐ is the physical body.
0: ఏకాక్షరం ఐ ఏ ఆత్మ.
1: The one letter I is ఆత్మా.
0: కనుక ఈ దేహము నేననేటువంటిది మాత్రం కాదు, ఆత్మనే నేననుకోవటమే నిజమైన ఐ. ఆ ఆత్మతత్వాన్ని గుర్తించుకోవటమే సాక్షాత్కారం.
1: కాలింగ్ యువర్ సెల్ఫ్ యాజ్ ద బాడీ ఈజ్ రాంగ్. కాలింగ్ యువర్ సెల్ఫ్ యాజ్ ది ఆత్మ అండ్ రియలైజింగ్ దిస్ ట్రూత్.
0: కనుక ఈ ఆత్మ అనేది ఎక్కడి నుంచి వచ్చింది?
1: ఫ్రమ్ వేర్ డిడ్ దిస్ ఆత్మ కమ్?
0: నరుడు అనగా ఆత్మనే.
1: ది వర్డ్ నర మ్యాన్ స్టాండ్స్ ఫర్ ఆత్మ.
0: ఈ ఆత్మ నుంచినే ఆకాశాది భూతములంతా కూడా ఆవిర్భవించాయి.
1: All these five elements have emerged from Atma.
0: కనుకని ఆకాశాది భూతములకు ఇంతకుడును నారములు అని పిలుస్తూ వచ్చారు.
1: That is why all these five elements have been called.
0: ఈ నారములకు నిలయమైనటువంటి వాడే నారాయణుడు అన్నారు.
1: The one who is the source of all this naram and that is Narayana.
0: కనుక పంచభూతములతో కూడినటువంటి ఒక నరుడే నారాయణుడు.
1: The man who is made up of five elements is himself Narayana.
0: స్పర్శ రూప రస గంధాదులంతా కూడా ప్రతి మానవుని యందు కూడా ఉంటున్నాయి.
1: The sound, touch, smell, form and touch, all these five are in the man, every man.
0: కనుక నరుడు అనగా ఆత్మనే అనర్థం.
1: The meaning of నరుడు, man, is ఆత్మ.
0: ఆత్మ అనగా
1: the meaning of ఆత్మ
0: ఆనందమయమైనటువంటి దీని.
1: One full of bliss is Atma.
0: మనకు ఇట్టి శాశ్వతమైన ఆనందము ఈ జగత్తునందు మనకు కలగాలి.
1: You can never come across such permanent bliss.
0: మనం ఏమైనా అనుభవించేటువంటి కూడాను తాత్కాలికమైన క్షణభంగురమైన ఆనందమే.
1: All the joy that you enjoy in this world is temporary.
0: ఇంద్రియముల చేతను,
1: through senses,
0: వస్తువుల చేతను,
1: through sense objects,
0: విషయముల చేతను,
1: through various
0: వ్యక్తుల చేతను,
1: through persons,
0: అనుభవించేటువంటి ఆనందము ఈ వ్యక్తులే అశాశ్వతము, విషయములే అశాశ్వతము, పదార్థములే అశాశ్వతము. అశాశ్వతమైనటువంటి యొక్క వస్తువుల నుంచి మనం శాశ్వతమైన ఆనందాన్ని ఏ రీతిగా పొందగలం? కనుక సత్యమైనటువంటి తత్వం నీ యందే ఉంటున్నది.
1: ది ట్రూ ప్రిన్సిపల్ ఈజ్ విత్ ఇన్ యూ.
0: అట్టి సత్యతత్వాన్ని మనం పొందటం కోసమనే సాధన అత్యవసరము.
1: టు రియలైజ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ ట్రూత్ విచ్ ఈజ్ ఇన్ యూ, సాధన
0: ఇది ఏ సాధన చెయ్యాలి?
1: వాట్ టైప్ ఆఫ్ సాధన షుడ్ యు పర్ఫార్మ్?
0: జపమా,
1: ధ్యానమా, జప
0: లేక యోగమా, లేక యజ్ఞమా, లేక క్రతువా, ఏమిటి?
1: ఈజ్ ఇట్ జప, మెడిటేషన్?
0: ఈ చేసే పనులు అన్ని కూడా మానసిక తృప్తి కోసం చేసేటువంటివి.
1: ఆల్ దీస్ టైప్స్ ఆఫ్ సాధన ఆర్ అండర్టేకన్ ఓన్లీ ఫర్ మెంటల్ సాటిస్ఫాక్షన్.
0: మనస్సు ఉండినంత వరకు కూడాను నీకు ఆ ఆత్మతత్వం అర్థం కానే కాదు.
1: యాజ్ లాంగ్ యాజ్ యూ హ్యావ్ మైండ్ ఇన్ యూ, యూ కెన్ నెవర్ అండర్స్టాండ్ ది ప్రిన్సిపల్ ఆఫ్ ఆత్మ.
0: నీవి మనస్తత్వాన్ని మర్చిపోతూ రావాలి.
1: యూ షుడ్ గో ఫర్గెటింగ్ యువర్ మైండ్.
0: మైండ్ అంటే ఏమిటి?
1: వాట్ డూ యూ మీన్ బై మైండ్?
0: సంకల్ప వికల్పాత్మకమైనటువంటి స్వరూపమే.
1: ఇట్ ఈస్ ఎ కంటిన్యూస్ థాట్ ప్రాసెస్.
0: ఈ సంకల్ప వికల్పాలను నీవు త్యజించి ఉండినప్పుడే ఇదే నీకు ఆత్మతత్వం.
1: ఇఫ్ యూ కెన్ గివ్ అప్ అండ్ ఫ్రీ యువర్ సెల్ఫ్ ఫ్రమ్ థాట్ ప్రాసెస్, దెన్
0: ఈ సంకల్ప వికల్పములు ఎప్పుడు మనం త్యజించగలము? సుషుప్

0: స్థితిలో త్యజించగలం.
1: When can you really give up this kind of thoughts? Only in sleep.
0: సుషుప్తిని కారణ స్వరూపుడు అన్నారు.
1: This sleep is called కారణ
0: జాగ్రత్త దేహస్వరూపము.
1: Waking state is
0: స్వప్నము మనస్వరూపము.
1: Dream is associated with the subtle body.
0: సుషుప్తి కారణ స్వరూపము.
1: Sleep is associated with the causal body.
0: కనుక కారణమును కర్మను కర్తవ్యాన్ని మనం మర్చినప్పుడు అదే కారణ స్వరూపం అయిపోతుంది.
1: When we forget all the reasons, causes, then
0: ఇవి విచారణ చేతనే మనం సాధించాలి, కానీ ఏదో కొన్ని విధమైనటువంటి దీంతో మనం సాధించడానికి వీలు కాదు.
1: ఓన్లీ త్రూ ఎంక్వైరీ యూ కెన్ అచీవ్ దిస్.
0: ఈ మనస్తత్వాన్ని సరియైనటువంటి దీనిలో అదుపులో పెట్టుకోవాలనుకున్నప్పుడు సత్కర్మల్లో ప్రవేశించాలి.
1: If you want to really control the mind, enter into
0: సత్కర్మలు చేస్తూ చేస్తూ చేస్తూ సద్భావం మనలో ఆవిర్భవిస్తుంది.
1: గుడ్ యాక్షన్స్ అండ్ దీస్ గుడ్ యాక్షన్స్ విల్ బ్రింగ్ అబౌట్ గుడ్ ఫీలింగ్స్ ఇన్ యూ.
0: అదే యద్భావం తద్భవతి.
1: దాట్ ఈస్ ది మీనింగ్ ఆఫ్ యద్భావం తద్భవతి. యాజ్ యూ థింక్
0: సరి అయినటువంటి భావాలు మనలో ఆవిర్భవించాలంటే సరి అయిన కర్మలు మనం చేయాలి.
1: ఇఫ్ యూ వాంట్ టు డెవలప్ గుడ్ థాట్స్ ఇన్ యూ, అండర్టేక్ గుడ్
0: సరి అయిన భావం మనలో ఆవిర్భవించినప్పుడు సత్యమైనటువంటి ఒక తత్వం మనకు అర్థమవుతుంది.
1: వెన్ యు ఆర్ ఫుల్ ఆఫ్ గుడ్ ఫీలింగ్స్ యూ కెన్ అండర్స్టాండ్ ట్రూత్.
0: బింబాలు మారుతున్నాయి, ప్రతిబింబాలు మారుతున్నాయి, కానీ బింబములు ఏనాటికి మారవు.
1: ది ఆబ్జెక్ట్స్ డు నాట్ చేంజ్, ఓన్లీ దేర్ రిఫ్లెక్షన్స్ ఆర్ అండర్గోయింగ్ చేంజ్.
0: కదిలే జలము లోపల సూర్యుడు కదిలినట్టుగా కనిపిస్తాడు.
1: ఇన్ ది మూవింగ్ వాటర్ you get the impression that sun is moving.
0: స్థిరమైనటువంటి జలము లోపల స్థిరమైనటువంటి సూర్యుడిగా కనిపిస్తాడు.
1: ఇన్ స్టడీ వాటర్స్ సన్ అపియర్స్ టు బి స్టడీ.
0: మాలిన్యమైనటువంటి జలము లోపల మాలిన్యమైన సూర్యుడిగా కనిపిస్తాడు.
1: ఇన్ డర్టీ వాటర్ సన్ అపియర్స్ డర్టీ.
0: ఈ కనిపించేటువంటి మాలిన్యము సూర్యుడి కాదు.
1: ది డర్ట్ దట్ యు సీ ఇన్ ద వాటర్
0: ఈ కదిలేటువంటి యొక్క సూర్యుడు ఆ యొక్క సాక్షాత్ చంద్రుడు కాదు.
1: ది మూవ్మెంట్ దట్ యు సీ ఇన్ ది మూవింగ్ వాటర్
0: అన్ని ప్రతిబింబాలు మాత్రమే.
1: All these only reflections are changing.
0: మీ దేహమే ఒక పాత్ర.
1: Your body is a vessel.
0: ఈ మనసే ఇందులో ఉన్నటువంటి ద్రవ పదార్థము.
1: Your mind is the liquid inside the
0: vessel. కనిపించేటువంటి ఒక ఆత్మతత్వమే ప్రతిబింబము.
1: The reflection of ఆత్మ which you see in your mind, this is the
0: ఇది మనసు యొక్క స్వభావాన్ని పురస్కరించుకుని ప్రతిబింబము స్థిరంగానో అస్థిరంగానో లేక మాలిన్యంగానో రూపొందుతుంది.
1: The depending upon the state of your mind, the reflection is experienced by you.
0: Chala mandiki ee aadhyatmika vishayam anta artham kaadu.
1: Many people find it difficult to understand spiritual truths.
0: Kanuka ee moodinti yandu undinatundi ekatvamunu manam gurtinchadaniki prayatninchali.
1: We have to make efforts to recognize the one common thing in the changing three states.
0: Deenine vedantam marokatiga cheppindi.
1: Vedanta, the spiritual knowledge has described the same thing in a different way.
0: Acharam charameva chanin.
1: Acharam charameva cha.
0: Acharam.
1: Acharam charameva cha.
0: Anaga kadalakunda undinatvanti vaadu bhagavantudu kadultunnadu annadu.
1: The non-moving God is moving.
0: Kadalevaadu taane kadalinchevaadu taane anoni.
1: The moving, the person responsible for the movement is God.
0: కదిలే వాడు తానైనప్పుడు అచరుడని ఎట్టు చెప్తాడు?
1: When he is himself moving, how can you call him as non-moving?
0: కనుక నాకు స్థిరమైనటువంటి వాడంటే చలుడు అని ఇప్పుడు ఎట్లు చెప్తారు?
1: ఇఫ్ హీ ఈజ్ స్టడీ,
0: ఈ రెండింటికి కూడా చాలా విరుద్ధమైనటువంటి అర్థం చేస్తుంది.
1: దేర్ ఇస్ సమ్ కాంట్రడిక్షన్ బిట్వీన్ దీస్ టూ థింగ్స్.
0: అచరం చరమేవచ స్థిరమైనటువంటి వాడు భగవంతుడు కానీ కదులుతున్నాడు.
1: గాడ్ ఈజ్ స్టడీ వన్ బట్ హీఈస్ మూవింగ్.
0: దీనికి వేదాంతము చక్కని ఆదర్శాన్ని అందిస్తూ వచ్చింది.
1: ది ఫిలాసఫీ హాస్ గివెన్ ఎక్సలెంట్ ఇల్లస్ట్రేషన్ ఫర్
0: మన స్వప్నావస్థలందు.
1: ఇన్ అవర్ డ్రీమ్ స్టేట్
0: మన స్వప్న స్వరూపము
1: ది ఫార్మ్స్ ఇన్ ద డ్రీమ్
0: అనేక రకములుగా కదులుతుంటాది, నడుస్తుంటాది, పనులు చేస్తుంటాది, ఎన్నో విధములుగా చెల్లిస్తుంటాది.
1: వై గెట్ ది ఎక్స్పీరియన్స్ వీఆర్ మూవింగ్ అండ్ ఎక్స్పీరియన్స్ డిఫరెంట్ థింగ్స్ ఇన్ ద డ్రీమ్.
0: కానీ అక్కడ చెలించేటువంటిది, అక్కడ నడుస్తున్నటువంటి యొక్క దేహము మన పడకపైన స్థిరంగా ఉంటుండాలి.
1: ఇన్ ది డ్రీమ్ యువర్ బాడీ ఈజ్ మూవింగ్ బట్ ఫిజికల్ బాడీ ఈజ్ రెస్టింగ్ ఆన్ ద బెడ్.
0: ఇక్కడ స్థిరం,
1: దిస్ ఫిజికల్ బాడీ
0: అక్కడ చరం,
1: దట్ ఈస్ స్టడీ.
0: చరం స్థిరమే వచ్చా అన్నాడు. ఇవి రెండు కూడా ఒక్కటే.
1: The moving body in the dream and the steady body in the bed.
0: Avastalo chelistu untunnadi. Manaku avastalo apudu sthiranga untundali.
1: In one state it is moving. In another state it is
0: adhe vidhamugane vedantamunandu.
1: In the same way in
0: sharira drishti lopala chelinchatamu.
1: In the physical sense there is movement.
0: Brahma bhavamulo sthiranga undatam.
1: In the feeling of Brahma there is steadiness.
0: కనుకనే ఈ ధ్యానం అనేటువంటిది ఏమిటి? బ్రహ్మభావము చేత స్థిరమైనటువంటి తత్వాన్ని పొందాలి.
1: రియల్
0: అనేటువంటి అంతరార్థమే.
1: రియల్ మెడిటేషన్ ఈస్ మర్జింగ్ యువర్ ఫీలింగ్ ఇన్ టు బ్రహ్మ అండ్ ఎక్స్పీరియన్సింగ్ ది స్టడీనెస్.
0: ఇలాంటి వేదాంతం యొక్క వాక్యములు ఎన్ని విధములైనటువంటి యొక్క అంతరార్థాలను ప్రబోధిస్తూ వస్తుంటాయి.
1: ద స్టేట్మెంట్స్ మేడ్ ఇన్ ద స్క్రిప్చర్స్ హావ్ many real meanings.
0: దీనిని మరొక వేదాంతమునందు వాసహ అన్నారు.
1: Another such statement is వాసహ.
0: వాసహ అనగా ఏమిటి? మీ నివాసం ఎక్కడ?
1: వాసహ మీన్స్ విచ్ ఇస్ యువర్ డ్వెల్లింగ్ ప్లేస్.
0: అయ్యా నీ నివాసం ఎక్కడ అంటే
1: విచ్ ఇస్ యువర్ డ్వెల్లింగ్ ప్లేస్.
0: నేను సౌత్ ప్రశాంత నిలయంలో ఫలాన్ రూమ్ లో ఉన్నాను, నేను ఈస్ట్ ప్రశాంత నిలయంలో ఫలాన్ రూమ్ లో ఉంటున్నాను, వెస్ట్ ప్రశాంత ఈ విధంగా చెప్పుకోవటం కాదు నివాసం.
1: Stating that I am in East Prashanti, West Prashanti or South Prashanti is not the correct answer.
0: ఇది ఈనాడు మనము జగత్ సంబంధమైనటువంటి యొక్క వాసములు మనము బోధిస్తున్నాము.
1: All these descriptions related to a worldly state.
0: సర్వజీవుల యొక్క వాసము భగవంతుడే.
1: The dwelling place of all
0: నేను భగవంతుడి యందు వాసము చేస్తున్నాను.
1: I am living in God.
0: అయ్యా నీవెవరు అంటే
1: Who are you?
0: నేను ఒక రెడ్డిని, నేను ఒక నాయుడును, నేను ఒక రాజును, నేను ఒక చెట్టిని, ఈ విధంగా చెప్పుకుంటూ పోతుంటాం.
1: వన్ పర్సన్ సేస్ ఐఎమ్ ఏ రెడ్డి, ఐఎమ్ ఏ నాయుడు, ఐఎమ్ ఏ రాజు, ఐఎమ్ ఏ చెట్టి.
0: కానీ ఇవి దేహ సంబంధమైనటువంటివి మాత్రమే కాని ఆత్మకు సంబంధించినవి కాదు.
1: ఆల్ దీస్ డిస్క్రిప్షన్స్ రిలేట్ టు ద ఫిజికల్ బాడీ, నాట్
0: ఇవన్నీ కూడా నువ్వు లౌకికమైనటువంటి ఈ జగత్తునందు ఉపయోగపెట్టుకునేటువంటి తత్వములు.
1: ఆల్ దీస్ స్టేట్మెంట్స్ ఆర్ అప్లికబుల్ టు ద వరల్డ్ అండ్ ఓన్లీ నాలెడ్జ్.
0: నీవు రాజు కాదు,
1: యూఆర్ నాట్.
0: నీవు నాయుడు కాదు, నీవు రెడ్డి కాదు, నీవు శక్తి కాదు.
1: యూఆర్ నాట్ రెడ్డి, యూఆర్ నాట్ శక్తి.
0: నీవు ఆత్మస్వరూపుడవు.
1: యూఆర్ ది వెరీ ఎంబాడిమెంట్ ఆఫ్ ఆత్మ.
0: కనుకని సున్వంత విశ్వే అమృతస్య పుత్రః అనింది వేదం.
1: That is why Veda has declared Srullanta Vishnu Amrutasya Putra.
0: Inadu manavudu nenu atma swarupunane cheputu untadu kaani deha sambandhamainatundi panulu chestunnadu.
1: Today's man goes on telling that I am very embodiment of atma.
0: Cheppedi okati chesedi marokati.
1: He declares something, does something opposite to it.
0: కనుక ఇది సత్యం ఎట్టవుతుంది?
1: హౌ కెన్ దిస్ బి ట్రూత్?
0: ది ప్రాపర్ స్టడీ ఆఫ్ మ్యాన్కైండ్ ఈజ్ మ్యాన్. అదే థాట్స్, వర్డ్స్ అండ్ యాక్షన్ మూడింటి యొక్క ఏకత్వం కావాలి.
1: యూనిటీ ఆఫ్ థాట్, వర్డ్ అండ్ యాక్షన్, దాట్ ఈస్ ది రియల్ మ్యాన్. ప్రాపర్ స్టడీ ఆఫ్ మ్యాన్.
0: అట్టి ఏకత్వానికి మనం రావాలంటే ఆత్మతత్వాన్ని అర్థం చేసుకోవాలి.
1: ఇఫ్ యూ వాంట్ టు ఎంజాయ్ సచ్ యూనిటీ యూ హావ్ టు అండర్స్టాండ్.
0: ఆ ఆత్మనే కాలము.
1: That Atma is time.
0: Kalame Bhagavantudu.
1: That time is God.
0: కనుక కాలాన్ని మనం సార్థకం గావించుకునే కర్మలు చేద్దాం.
1: Therefore we have to undertake such actions.
0: దీనికంటే గొప్ప సాధన మరొకటి లేదు.
1: There is no greater sadhana than this.
0: కాలము సత్ప్రవర్తించే,
1: టైమ్ ఆఫ్ ది శాంక్చువరీ,
0: సదాలోచన చే,
1: బిహేవియర్, గుడ్ థాట్,
0: సత్కర్మల చే,
1: గుడ్ యాక్షన్స్
0: మనము సార్థకం గావించుకోవాలి.
1: దస్ వి శాంక్టిఫై ద టైమ్.
0: దీనిని సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన్ముక్తి. కనుక దీనికి సత్సంగం అత్యవసరం.
1: For all this, the basis and the starting point is good company, satsangam.
0: ఈ సత్సంగమే లేకపోతే మనకు భావాలు, ఉత్తమమైన భావాలు మనలో ఆవిర్భవించవు.
1: వితౌట్ గుడ్ కంపెనీ యు కెన్ నెవర్ గెట్ గుడ్ థాట్స్.
0: ఎలాంటి సంఘంతో చేరితే అలాంటి స్వభావాలే మనకు వస్తుంటాయి.
1: ది టైప్ ఆఫ్ థాట్స్ డిపెండ్ అపాన్ ది టైప్ ఆఫ్ కంపెనీ దట్ యు కీప్.
0: కనుకనే ఐన్స్టీన్ కూడా చెప్పాడు, టెల్ మీ యువర్ కంపెనీ, ఐ షల్ టెల్ యూ వాట్ యు ఆర్ అని.
1: దట్ ఈస్ వాట్ ఐన్స్టీన్ టోల్డ్, టెల్ మీ యువర్ కంపెనీ, ఐ విల్ టెల్ యూ వాట్ యు ఆర్.
0: కనుక నీవు ఎలాంటి సంఘంతో చేరుతావో అలాంటి వాడవని నీవు నిర్ణయం చేసుకోవచ్చు.
1: On the basis of the company that you keep, who can tell you what
0: manchi varato cheru.
1: Join good company.
0: Bhagavat bhavani nimpuko.
1: Fill yourself with divine.
0: దివ్యమైనటువంటి తలంపులు పెంచుకో.
1: Develop godly and divine thoughts.
0: ఇది నిజమైన సాధన.
1: This is real sadhana.
0: కేవలము మనసును అరికట్టాలని, మనసును కొంతవరకు స్వాధీనంలో పెట్టుకోవాలని గంటల కొద్దీ ధ్యానంలో కూర్చుంటాం.
1: People sit for hours together in meditation in order to control mind.
0: కానీ ఒక్క క్షణమైనా నీకు కాన్సన్ట్రేషన్ కలుగుతుందా? ఒక స్థిరత్వం చేస్తుందా?
1: Have you been able to get concentration and steadiness even for a moment at least?
0: లేదు లేదు.
1: No, certainly not.
0: మిగిలినటువంటి సమయంలోనైనా మనసు కొంతవరకు స్థిరంగా ఉంటుంది. అదే పనిగా ధ్యానానికి కూర్చున్నారంటే దీని యొక్క మనసుకు పిచ్చి పట్టినట్టుగా పోతుంటారు.
1: డ్యూరింగ్ అదర్ టైమ్ అదర్ దాన్ మెడిటేషన్ అట్ లీస్ట్ మైండ్ మే బి స్టడీ.
0: ఎక్కడ లేని యోచనలన్నీ అప్పుడే వస్తాయి.
1: యూ గెట్ డ్యూరింగ్ పీరియడ్ ఆఫ్ మెడిటేషన్ ఆల్ సార్ట్స్.
0: అలాంటి స్థితిలో నీవు ఈ గంటల కొద్దీ నీవు సాధన చేసే ప్రయోజనం ఏమిటి?
1: వెన్ సచ్ ఈస్ ది స్టేట్ ఆఫ్ యువర్ మైండ్, వాట్ ఈస్ ఇట్ యూజ్ ఆఫ్ డూయింగ్? ఇమ్మీడియట్లీ
0: నీ కర్తవ్య కర్మలు ఆచరించు.
1: డూ యువర్ డ్యూటీ.
0: ఏక సమాజం సేవ చేయి.
1: డూ అండర్టేక్ సర్వీస్.
0: ఇంకేదైనా భజన చేయి.
1: డూ భజన్.
0: ఈ విధమైనటువంటి దీంతో మనసును కొంతవరకు స్వాధీనపరచుకోవడానికి ప్రయత్నించాలి.
1: బై సచ్ యాక్షన్స్ ఎక్సర్సైజ్ కంట్రోల్ ఓవర్ యువర్ మైండ్.
0: కనుక ఈ సాధనలన్నీ కూడాను కేవలము ఏ విధంగా భగవంతునికి చెందుతాయి?
1: హౌ కెన్ యూ మేక్ దీస్ సాధనాస్ రీచ్ గాడ్?
0: వర్క్ విల్ బి ట్రాన్స్ఫార్మ్ ఇన్ టు వర్షిప్. నీవు ఏ పని చేస్తున్నావో, ఏమి తలుస్తున్నావు, ఇవన్నీ భగవత్ ప్రీత్యార్థంగా చేయకర్మ భగవత్ ప్రీత్యార్థం.
1: వాట్ ఎవర్ వర్క్ యు ఆర్ డూయింగ్ మేక్ ఇట్ యాజ్ అన్ ఆఫరింగ్ టు గాడ్. దాట్ ఈస్
0: ఇది భగవంతుని ప్రీత్యార్థంగా చేస్తున్నాను.
1: ఫార్ ది సేక్ అండ్ ప్లెజర్ ఆఫ్ గాడ్ ఐఎమ్ డూయింగ్ దిస్.
0: ఈ విధంగా చేసిన దాంట్లో ఎట్టి మాలిన్యం కూడా ఉండటకు వీలు కాదు.
1: వెన్ యూ డూ ఎనీ వర్క్ లైక్ దాట్ దేర్ కెనాట్ బి ఎనీ డర్ట్ అసోసియేటెడ్ విత్ ఇట్.
0: కనుక దైవతత్వాన్ని మనం చక్కగా గుర్తించుకోవాలనుకుంటే మన కర్తవ్య కర్మల్లోనే మనం గుర్తించాలి.
1: ఇఫ్ యూ వాంట్ టు రియలీ అండర్స్టాండ్ గాడ్ బై పర్ఫార్మింగ్ యువర్ యాక్షన్స్ ప్రాపర్లీ.
0: ఇది అంత సులభంగా మనకు లభించేటువంటిది కాదు.
1: ఇట్ ఇస్ నాట్ సో.
0: ఎన్ని సంవత్సరాల నుంచినో మీరు వింటున్నారు.
1: ఫర్ సో మెనీ ఇయర్స్ యు హావ్ బీన్ హియర్.
0: ఉపన్యాసంలో మీరు రాసుకుంటున్నారు.
1: సో మెనీ స్పీచెస్.
0: ఎన్ని టేప్ రికార్డ్ లో మీరు వేసుకొని వింటున్నారు.
1: You listen to speech of through tape records even number of times.
0: Chitaina meelo marpu vachinda?
1: Is there at least any small change in you?
0: Inte mana yokka jeevitam.
1: This is our life.
0: Ye kinchitaina manalo marpu kaliginappudu ade nijamainatundi sadhana yokka phaltam.
1: Even if there is a little change in you, that is the result of real sadhana.
0: Ratri pagalu kadilinattuga mana jeevitam paata rota paata rota paata rota dintone untunnam kani edina oka unnatamaina aadarshanni manam anubhavinchadaniki kani itarulaku andinchadaniki kani tagina krushi manam chestunnama.
1: Just as the night follows the day and day follows night, only the old habits repeat themselves. Are we making anything, any effort to make our life idealist?
0: Kanuka aa vidhamainante aadarshaniki taginatundi krushi manam salpali.
1: Make effort to make your life ideal.
0: Ye kinchittaina manalo marpu raavali.
1: Some little change must come about in us at least.
0: Adhe sadhana yokka pradhanamainatundi phalam.
1: That is the రియల్ ఫ్రూట్ ఆఫ్
0: ఈ విధమైనటువంటి మన యొక్క ప్రవర్తనలో ఏమాత్రము ఫలం కనిపించకపోతే ఎన్ని సాధన చేసి ప్రయోజనం లేదు.
1: ఇఫ్ దేర్ ఇస్ నో చేంజ్ ఇన్ అవర్ ఓన్ యాక్షన్స్ ఇన్ దిస్ వే, వాట్ ఎవర్ సాధన యు డూ, ఇట్ ఈస్ నో గుడ్ అట్ ఆల్.
0: కనుక సాధన కంటే సాధ్యం అత్యవసరము.
1: మోర్ ఇంపార్టెంట్ దాన్ సాధన ఈజ్ ది అచీవ్మెంట్.
0: జ్ఞానం దేవుడు. జ్ఞానమే ఆత్మ.
1: విజ్డమ్ ఇస్ గాడ్. విజ్డమ్ ఇస్ ఆత్మ.
0: జ్ఞేయమే ప్రకృతి.
1: This gnayam,
0: ee gnanagnayam rendittu yokka ekatvame manavattam.
1: A combination of God and nature is man.
0: Ee tattvanni manu chakkaga vishwasinchali.
1: Who should firmly believe this truth?
0: Deho devanek prakto jeevo deva sanatanaha. Deham oka kshetramu.
1: Body, physical body is a field.
0: Evariki kshetramu?
1: For whom is it field?
0: Kshetrajnude lekapothe kshetram etta avutundi?
1: If there is no indweller, what is the use of this?
0: కనుకనే భగవద్గీత క్షేత్రజ్ఞ చాపి మా విద్ధి అన్నాడు. నేను క్షేత్రజ్ఞుడై ఈ దేహాన్ని కూడా నువ్వు దానికి సంబంధించినటువంటి వాడిగా అనుభవిస్తున్నాను.
1: దిస్ బాడీ ఈజ్ అ టెంపుల్. ఇఫ్ దేర్ ఇస్ నో గాడ్ ఇన్ సైడ్ దిస్ టెంపుల్, వాట్ ఇస్
0: కనుక క్షేత్రజ్ఞ చాపి మా విద్ధి చా అది కూడా నేనేను అన్నాడు తిరిగి.
1: He said again that even this temple is myself. I am this temple.
0: కనుక టెంపులే లేకపోతే అక్కడ దేవుణ్ణే ప్రతిష్ఠ చేయరు.
1: ఇఫ్ దెర్ ఇస్ నో టెంపుల్ యూ కెనాట్ ఎస్టాబ్లిష్ గాడ్.
0: దేవుడే లేకపోతే అది టెంపులే కాదు.
1: ఇఫ్ దెర్ ఇస్ నో గాడ్ యూ కెనాట్ కాల్ ఇట్ ఎ టెంపుల్.
0: కాబట్టి దేవుడు టెంపుల్ రెండు కలిసి ఒక్కటేను అన్నాడు అక్కడ.
1: దట్ ఈస్ వై ఇట్ ఈస్ సెడ్ దట్ బోత్ ద టెంపుల్ అండ్ గాడ్ ఆర్
0: క్షేత్రజ్ఞ చా విమాన్ విద్ధి. క్షేత్రజ్ఞుడు నేనే, క్షేత్రము నేనే.
1: I am the indwelling God. I am the temple.
0: ఈ విధమైనటువంటి సమభావాన్ని మనం అర్థం చేసుకుంటుంటే ఎంత ఆనందం మనలో ఆవిర్భవిస్తుంది.
1: If we can understand this kind of equal meaning of all, how
0: విన్నప్పుడు మాత్రమే హాయిగా ఉంటుంది.
1: When you are hearing, you feel
0: practical లేకి వచ్చేటప్పటికే పరిగెత్తిపోతుంది పాపం.
1: The moment you want to practice, you find it very difficult to do.
0: కనుక ఒక్కొక్కసారి మనం స్థిరం చేసుకుంటాం.
1: Sometimes we take a firm resolution.
0: కాదు,
1: we make things steady in us sometimes.
0: కాదు,
2: స్టడీ
0: కాదు, డిటర్మినేషన్.
1: We take a strong determination sometime.
0: అది స్థిరమైనటువంటి రీతిగా మనం పెట్టుకోవాలి.
1: We must have a firm determination.
0: కానీ ఆ డిటర్మినేషన్ మన దగ్గర కనిపించడం లేదు.
1: But such firm determination cannot be seen in us.
0: నాకంటే గొప్పవాడు ఎవరు, నా సాధన కంటే ఎవరు అని తనలో తాను మాత్రమే కేవలం వర్ణించుకుంటాడు, కానీ ఆ గొప్పతనం ప్రాక్టికల్ లేక రావటం లేదు.
1: One goes on deluding oneself. Who is greater than me in sadhana? But really, that greatness is not shown in action.
0: ఒకనాడు అరణ్యము లోపల జింకలన్నీ ఒక సమావేశం చేసుకున్నాయట.
1: అన్ పర్టికులర్ డే ద డీర్స్ అసెంబ్లీ ఇన్ అ ఫారెస్ట్
0: చేసుకుని అక్కడ ఒక విధమైనటువంటి ఒక తీర్మానం, ఆ యొక్క కాన్ఫరెన్స్ లో ఒక తీర్మానం నిర్ణయం చేసుకున్నాయి.
1: దే వాంటెడ్ టు పాస్ ఎ రెజల్యూషన్ ఇన్ దట్ కాన్ఫరెన్స్.
0: మనము కుక్కల కంటే అతి వేగంగా పరిగెత్తేవారం.
1: వీ కెన్ రన్ ఫాస్టర్ దాన్ డాగ్స్.
0: కుక్కల కంటే అతి ఎక్కువగా ఎగిరేటువంటి వాళ్ళం.
1: వీ కెన్ జంప్ హైయర్ దాన్ ద డాగ్స్.
0: కుక్కల కంటే మన కాళ్ళు చాలా చిన్నవి.
1: అవర్ లెగ్స్ ఆర్
0: మన స్పీడ్ కుక్కలకు ఏమాత్రం కూడా రాదు.
1: అవర్ స్పీడ్ కెన్ నెవర్ బి అక్వైర్డ్ బై డాగ్స్.
0: మనము సాత్విక ఆహారులము.
1: వీ టేక్ ఆల్వేస్ సాత్విక్ ఫుడ్.
0: కుక్కలంతా కూడా రాజసిక ఆహారము.
1: డాగ్స్ టేక్ ఆల్వేస్ రాజసిక.
0: మనలో ఇంత ఉత్తమమైనటువంటి గుణములు, ఉత్తమమైనటువంటి స్వరూపాలు, ఉత్తమమైన శక్తులు ఉంటుండి మనం కుక్కలకు ఎందుకు భయపడాలి?
1: When we have such sacred feeling, such sacred strength, why should we be afraid of dogs?
0: అని ఇక్కడ తీర్మానం చేసుకున్నాయి.
1: They fast took a strong resolution.
0: అన్ని కూడా ఒప్పుకున్నాయి. అవును అవును అవును, దీన్నంతా మేము అంగీకరిస్తామని క్లాప్స్ వేశాయి.
1: All the dears cheered by clapping and said, yes, we agree.
0: కాని ఈ మీటింగ్ ఇంకా పూర్తి కాలేదు. ఎక్కడో అడవికి వచ్చిన కుక్క గట్టిగా అరిచింది.
1: Even before this meeting came to a close, some dog of the forest began barking.
0: కానీ సమావేశంలో ఒక్క జింక లేదు.
1: The moment they heard this barking, there was no deer there. Everyone ran away.
0: అట్లే ఉంది మన సమావేశాలు.
1: This is how our assembly is formed.
0: మనమంతా ఇంక పైన ఈ యొక్క సాధన చెయ్యాలి, ఈ సాధన చెయ్యాలి అని అనేక రకాలుగా మనం అనుకుంటాం, కానీ ప్రాక్టికల్ లేక వచ్చేటప్పటికి పరిగెత్తిపోతుందని.
1: We'll take a strong resolution that hereafterwards we want to do this sadhana or that sadhana.
0: అలాంటి సాధనతో ప్రయోజనం లేదు.
1: No use having such sadhanas.
0: పట్టితే ఒక పట్టు పట్టాలి.
1: If you want to hold,
0: ఏమైనా కానీ ఆ మార్పులు రాకుండా చూసుకోవాలి.
1: Come what may, we should not allow any change.
0: అది నిజమైనటువంటి యొక్క సాధన.
1: That is real sadhana.
0: అది ధీరా అన్నారు.
1: That is the meaning of ధీరా.
0: ధీరా అతన్ని ఎన్ని విధములైన కూడా భగవంతుడు రక్షిస్తూ వస్తుంటాడు అని.
1: Such a courageous person will be protected by God any number of times in any number of days. భక్తి
0: ప్రపత్తులే అతన్ని అన్ని విధాలుగా అండదండలుగా ఉంటాయి.
1: His very devotion and surrender themselves protect him.
0: క్షణమునకు గడియారం పెండులు మాది అటు ఇటు తిరుగుతుంటుంటే ఇది ఏమాత్రం మనం సాధించలేము.
1: లైక్ ది పెండులమ్ ఆఫ్ ఎ క్లాక్, ఇఫ్ యు గో స్వింగింగ్ ఫ్రమ్ వన్ ఎండ్ టు ది అదర్,
0: ఎన్ని కష్టములైనా, ఎన్ని నష్టములైనా, ఎన్ని దుఃఖములైనా వెంటాడినప్పటికీ మనం ఒక స్థిరత్వాన్ని మనం సాధించాలి.
1: వాట్ ఎవర్ మే బి ది డిఫికల్టీస్, ప్రాబ్లమ్స్, ట్రయల్స్ అండ్ ట్రిబులేషన్స్,
0: మన మాటను మనం తట్టించుకోవాలి.
1: వి షుడ్ ఆల్వేస్ టేక్ కేర్ ఆఫ్ ది వర్డ్ దట్ వి హావ్ ప్రామిస్.
0: ఆ యొక్క స్థిరమైనటువంటి భావంలో ఉండినప్పుడే మనం ఈ స్థిరమైనటువంటి తత్వాన్ని మనం పొందగలం.
1: ఓన్లీ వెన్ వీ హ్యావ్ దట్ కైండ్ ఆఫ్ స్టడీ అప్రోచ్ వీ కెన్ రీచ్.
0: ఇదంతా కూడా భౌతికమైనటువంటి గుణములకు సంబంధించింది కాదు.
1: ఆల్ దీస్ థింగ్స్ షుడ్ నాట్ బి రిలేటెడ్ టు ది ఫిజికల్ వరల్డ్.
0: కనుక ఈ భౌతికమైన జీవితాన్ని మనం గడుపుతూ
1: వై లివింగ్ ద ఫిజికల్ వరల్డ్లీ
0: ఆధ్యాత్మిక భావాన్ని మనం అమర్చుకుంటూ,
1: వీ షుడ్ ఫిల్ అవర్ సెల్స్ విత్ స్పిరిచువల్ థాట్,
0: నిత్య జీవితాన్ని సార్థకం గావించుకోవాలి.
1: వీ షుడ్ శాంక్టిఫై అవర్ డే టు డే లైఫ్.
0: దీనిని అప్పుడప్పుడు నేను చెప్తుంటాను.
1: దిస్ ఐ హావ్ బీన్
0: హ్యాంగ్స్ ఇన్ ది సొసైటీ హెడ్ ఇన్ ది ఫారెస్ట్.
1: ఐ బీన్ టెలింగ్ సో మెనీ టైమ్స్ దిస్ హ్యాండ్స్ ఇన్ ద సొసైటీ అండ్ హెడ్ ఇన్ ద ఫారెస్ట్.
0: మనము సమాజంలో ఎన్ని పనులు చేసుకున్నప్పటికి మన తలంపులు అరణ్యంలో నిశ్చలంగా ఉండినట్టుగా ఉండాలి.
1: వాట్ ఎవర్ వర్క్ వి మే అండర్టేక్ ఇన్ సొసైటీ, అవర్ హెడ్ మస్ట్ బి ఫుల్ ఆఫ్ పీస్ అండ్ రెస్ట్ యాజ్ ఇఫ్ ఇట్ ఈస్ ఇన్ ఫారెస్ట్.
0: ఇది నిజమైనటువంటి సాధన.
1: దిస్ ఈస్ రియల్ సాధన.
0: ఈ విధంగా ఉండినప్పుడే మన ప్రశాంతతిని మనం పొందగలం.
1: ఓన్లీ దెన్ వీ కెన్ ఎంజాయ్ రియల్ పీస్ ఇన్ అస్.
0: ప్రతిబింబాలు ఎన్ని మారినప్పటికీ నీ బింబం మారదు.
1: లెట్ ది రిఫ్లెక్షన్స్ చేంజ్.
0: ఆ బింబ స్వరూపుడే నీవు.
1: అండ్ యు ఆర్ దట్
0: ఆ విశ్వాసాన్ని మనం దృఢం చేసుకోవాలి.
1: యు హావ్ దట్ ఫర్మ్ ఫెయిత్ దట్ యు ఆర్ దట్ అన్చేంజింగ్.
0: నేను నేను నేను అనేటువంటి ఆత్మమే ఆత్మనే ఆత్మనే అనేటువంటి విశ్వాసాన్ని పెంచుకోవాలి.
1: వెన్ యు సే దిస్ ఐ ఎనీ నంబర్ ఆఫ్ టైమ్స్ దిస్ రిలేట్స్ టు ఆత్మ. దిస్ ఫెయిత్ యు షుడ్ హావ్.
0: దివ్య సత్వాన్ని,
1: దిస్ డివైన్ ట్రూత్
0: గ్రహించి,
1: రియలైజ్ దిస్,
0: వరించి,
1: లవ్
0: ధరించడానికే మనం సాధన గావించుకోవాలి.
1: టు సేవ్ యువర్ సెల్ఫ్ యు మస్ట్ అండర్టేక్ ఆల్ టైప్స్ ఆఫ్ సాధన.
0: మనకు ఉండేటువంటి సర్వేంద్రియాలను కూడా మనం సార్థకం చేసుకోవాలి.
1: హూ హావ్ టు శాంక్టిఫై ఆల్ ద లింబ్స్ ఆఫ్ ద బాడీ.
0: ఈ ఇంద్రియముల యొక్క సర్వకర్మలు కూడా నువ్వు భగవంతునికి ప్రీత్యార్థంగా మనం అర్పితం చేయాలి.
1: ఆల్ ది యాక్షన్ పర్ఫార్మ్ దోస్ త్రీ సెన్సెస్ మస్ట్ బి ఆఫర్డ్ టు గాడ్.
0: అది నిజమైన భజన.
1: దాట్ ఈస్ ది రియల్ భజన.
0: భవ్యమైన
1: భ గ్రాండ్.
0: ఈ భవ్యమైన అంటే ఏమిటిది?
1: వాట్ ఈస్ దిస్ గ్రాండ్ వన్?
0: దివ్యమైనటువంటి యొక్క ఆత్మతత్వం.
1: ద డివైన్ ఆత్మిక్ ప్రిన్సిపల్ ఈస్ గ్రాండ్.
0: జా
1: దెన్ జా
0: జా ప
1: జా ప.
0: కాబట్టి భజన జపము రెండు కలిసి ఒక్కటే.
1: దేర్ ఫోర్ భజన అండ్ జపం దే ఆర్ వన్ అండ్ ది సేమ్.
0: కనుక జపం అంటే ఏమిటి?
1: వాట్ డూ యూ మీన్ బై జపం?
0: నిరంతరం కూడా స్మరించటము.
1: కాన్స్టెంట్ రిమెంబరెన్స్ ఆఫ్ గాడ్ ఈస్ జపం.
0: అనగా ఎట్టి జపము?
1: వాట్ టైప్ ఆఫ్ జపం?
0: ఏ పని చేస్తున్నప్పటికీ అప్రయత్నంగా మన ఉచ్ఛ్వాస నిశ్వాసములు ఆడుతున్నాయో,
1: జస్ట్ యాజ్ అవర్ బ్రీతింగ్ ఇస్ గోయింగ్ ఆన్ వాట్ ఎవర్ వర్క్ యు ఆర్ డూయింగ్,
0: అదే విధంగా సోహం సోహం సోహం నీవు ఏ ప్రయత్నము లేకపోయినా జరుగుతుండాలి. అదే నిజమైన సాధన.
1: విత్ సేమ్ స్పాంటేనిటీ దిస్ వర్డ్ సోహం ఇస్ గోయింగ్ ఆన్ ఇన్ యూ వాట్ ఎవర్ వర్క్ యు ఆర్ డూయింగ్ వితౌట్ ఎఫర్ట్.
0: ప్రయత్నముతో చేసేటువంటి సాధనలు సాధనలు కాదు.
1: సాధన డన్ విత్ ఎఫర్ట్ ఈజ్ నాట్ రియల్ సాధన.
0: ప్రయత్నంగా రావాలి.
1: వితౌట్ ఎనీ ఎఫర్ట్ స్పాంటేనియస్లీ ఇది సాధన.
0: మానవుడు ఎట్టి ప్రయత్నం చేయకుండా కొన్ని పనులు జరుగుతూనే ఉంటున్నాయి.
1: వితౌట్ ఎనీ ఎఫర్ట్స్ మ్యాన్ హెస్ బీన్.
0: ఎట్టి సంకల్పాలు లేకపోయినా ఆ యొక్క సాధన జరుగుతూనే ఉంటుంది. అది
1: వితౌట్ ఎనీ థాట్స్ సచ్ సాధన.
0: మన గుండె కొట్టుకోవడానికి మనం ఏమి సాధన చేస్తున్నాం?
1: ఫర్ ఎగ్జాంపుల్ ది హార్ట్ బీట్స్ వాట్ ఎఫర్ట్స్ ఆర్ యు డూయింగ్?
0: మన దేహంలో ఉన్నటువంటి యొక్క రక్తం సరఫరా కావడానికి మనం ఏమి సాధన చేస్తున్నాం?
1: ఫర్ ది బ్లడ్ సర్క్యులేషన్ వాట్ ఇస్ ది ఎఫర్ట్ దట్ యు ఆర్ మేకింగ్?
0: మన ఉచ్ఛ్వాస నిశ్వాసాలు మనం తీయడానికి జగడ వేస్తున్నా, నిద్రపోతున్నా, కూర్చున్నా, నడిచినా అవి సహజంగా జరిగిపోతున్నాయి.
1: వెదర్ యు ఆర్ క్వారలింగ్ స్లీపింగ్ వాట్ ఎవర్ యు ఆర్ డూయింగ్
0: ఈ ప్రయత్నాలతో లభించినటువంటివి కాదే.
1: ఆల్ దీస్ ఆర్ డన్ వితౌట్ ఎనీ ఎఫర్ట్.
0: కనుకనే మన చింతన కూడా అప్రయత్నంగా అది కూడా ఒక సహజం కావాలి.
1: ఈవెన్ దిస్ రిమెంబరెన్స్ మస్ట్ బికమ్ సో నేచురల్ అండ్ స్పాంటేనియస్.
0: అది ఏ సహజం?
1: దాట్ ఈస్ రియల్ నేచురల్ సహజం.
0: సహజం అనగా ప్రయత్నము కానటువంటి రీతితో జరిగేటువంటివి.
1: ఎనీథింగ్ దట్ ఈస్ నేచురల్ స్పాంటేనియస్ దాట్ ఈస్ రియల్.
0: కానీ కొన్ని అప్రయత్నంగా కూడా జరుగుతుంటాయి ప్రాక్టీస్ వల్ల.
1: On account of our practice, certain undesirable
0: కొన్ని అభ్యాసాలతో కూడా అవి సహజంగా జరిగిపోతుంటాయి.
1: On account of habits also
0: అలాంటివి కాదు.
1: That is not natural.
0: బుద్ధిపూర్వకంగా జరగాలి.
1: Consciously should do it.
0: కొంతమంది నస్సి వేసుకునే వాళ్ళు ఉంటారు.
1: There are some people who use snuff.
0: వాడికి అప్రయత్నంగా అన్కాన్షియస్ లో కూడా చేయి అక్కడ పోతూ ఉంటాయి.
1: Even when they are sleeping unconsciously, the hand goes to the nose for such people who use
0: snuff. కొంతమంది ఊరికి జపం చేస్తూ చేస్తూ చేస్తూ చేస్తూ ఉంటారు.
1: Some people go on doing japa.
0: Unconsciously కూడా జరుగుతూనే ఉంటుంటాయి.
1: Even unconsciously, the movement of the hand is
0: there. జరిగేటువంటిది కాదు.
1: This is not real japa.
0: బుద్ధిపూర్వకంగా ఇది సహజమైన రీతిలో జరగాలి.
1: Consciously, this japa must be done.
0: ఇది అన్కాన్షియస్ లో ఉండకూడదు.
1: ఇట్ షుడ్ నాట్ బి అన్కాన్షియస్.
0: సూపర్ కాన్షియస్ లో జరగాలి.
1: ఇట్ షుడ్ బి డన్ ఇన్ సూపర్ కాన్షియస్ స్టేట్.
0: అప్పుడే ఇది సహజమైనటువంటి.
1: దెన్ ఓన్లీ యూ కెన్ కాల్ ఇట్ నేచురల్.
0: అయితే ఆ స్థితికి మనం రాగలమా అని సందేహించినక్కర్లేదు.
1: డోంట్ డౌట్ వెదర్ వీ కెన్ రీచ్ దట్.
0: నిజముగా ఆ పట్టుదలనే మీరు పట్టితే తప్పక సాధించవచ్చు.
1: ఇఫ్ ఓన్లీ యూ హావ్ ద స్ట్రాంగ్ డిటర్మినేషన్ యూ కెన్ రీచ్ ఇట్.
0: తప్పక
1: Most definitely.
0: దీనికి ఎట్టి సందేహము లేదు.
1: Don't entertain any doubt.
0: కానీ మనం సరైనటువంటి పట్టును పట్టడం లేదు.
1: But we are not really having that.
0: లౌకిక విషయాలకు కావలసినంత పట్టుదల పడుతున్నాం.
1: We have so much of determination for worldly things.
0: లక్షలమైన అంతరిక్షయానం చేయాలంటే కావలసినంత సాధన చేస్తున్నాం.
1: To go into the space, lakhs of miles we are making. But to go into your own heart by half an inch, we are not making any effort.
0: ఇది నిజమైనటువంటి సాధన.
1: This is real సాధన.
0: ఎన్ని సంపాదించి ప్రయోజనం ఏమిటి?
1: What is the use of earning anything?
0: ఎంత తెలివి చేయడం నుండి ప్రయోజనం ఏమిటి?
1: What is the use of any intelligence?
0: ఎన్ని చదువులు చదివి ప్రయోజనం ఏమిటి?
1: What is the use of any amount of learning?
0: ఇవన్నీ కూడా లోకానికి సంబంధించినవి.
1: All these are worldly things.
0: లోకములో సుఖశాంతిని అందించగలవు.
1: వరల్డ్ ఆల్సో గివ్స్ యూ జాయ్.
0: ఆత్మశాంతిని అందించలేవు.
1: బట్ దే కెన్ నెవర్ గివ్ యూ
0: ఆత్మశాంతి. ఒక దైవం చేతనే మనకు లభ్యమవుతుంది.
1: ఓన్లీ గాడ్ కెన్ గివ్ యూ దట్ పీస్ ఆఫ్ ఆత్మ.
0: కనుక ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ డివైన్ ఆత్మ.
0: కనుక ఈనాడు నూతన సంవత్సరం అనుకుంటే, సంవత్సరం అనేటువంటిది నూతన కాలమే.
1: వెన్ యూ సే దిస్ ఈస్ ఎ న్యూ ఇయర్ డే, ఇట్ మీన్స్ దట్ ఈస్ సంథింగ్ అసోసియేటెడ్ విత్ న్యూనెస్.
0: కనుక ఇది కేవలం దైవ స్వరూపమే.
1: Basically, this is the very form of
0: samvatsaraha anaga daivamu ani artham.
1: The word samvatsaraha here refers to God.
0: Kalamu anaga daivam ani artham.
1: Time again means God.
0: Kalukane kalaya namaha, kalakalaya namaha, kaladapramanaya namaha, kalatitaya namaha, kalaswarupaya namaha, kalanimitaya namaha, anta kalame.
1: That is why the God has been described as the one who is the very embodiment of kala.
0: Kalamunu మీరు పవిత్రం చేసేటువంటి కర్మలు ఆచరించండి.
1: అండర్టేక్ సచ్ యాక్షన్స్ విచ్ కెన్ సాంక్టిఫై యువర్ టైమ్.
0: ఎవరిని సాధ్యమైనంత వరకు బాధించకుండా చూడు.
1: డు నాట్ హర్ట్ ఎనీవన్ యాస్ ఫార్ యాస్ పాసిబుల్.
0: ఏది చేసినా ఆ యొక్క ఫలితం మనమే అనుభవిస్తాం.
1: వాట్ ఎవర్ యు డు యు హావ్ టు రీప్ ది ఫ్రూట్స్.
0: ఏదైనా కోపమో తాపమో ఈర్ష్యనో అసూయో డమ్మమో వచ్చినప్పుడు భగవత్ చింతన చేస్తూ రండి.
1: వెన్ ఎవర్ యు ఆర్ హాంటెడ్ బై యాంగర్, హేట్రెడ్, జెలసీ అండ్ సచ్ అదర్ నెగటివ్ ఫీలింగ్స్, రిపీట్ ది నేమ్ ఆఫ్ గాడ్.

0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: పని లేక దినమంతా పరుతో మాట్లాడి ఇది సాధనయని ఎచ్చినారా?
1: ఆర్ యూ థింకింగ్ దట్ బై కన్వర్సింగ్ అండ్ టాకింగ్ విత్ ఎవ్రీబడి త్రూఅవుట్ ది డే అమౌంట్స్ టు స్పిరిచువల్ ప్రాక్టీస్ ఆర్ సాధన? డూ యూ థింక్ సో?
0: మూడు పూటల నీవు ముక్తి పేరు చేత భుక్తిని వేసి ఇది సాధన అని ఎంచినారా?
1: కేరింగ్ ఫర్ ఫుడ్, ఫిల్లింగ్ ద బెలీ, ఈటింగ్ థ్రైస్ ఎ డే, డూ యూ థింక్ దట్ ఇట్ ఇస్ స్పిరిచువల్ ప్రాక్టీస్?
0: నాట్ ట్వైస్, త్రీ.
1: థ్రైస్ ఎ డే. డూ యూ థింక్ ఇట్ ఇస్ స్పిరిచువల్ ప్రాక్టీస్?
0: పగలు గాలి లేక రాత్రి అందు నీవు ఏదో గాలిని తీసుకుంటూ క్రమక్రమేణ ఇది ఏ సాధన ఇచ్చినారా?
1: యాజ్ యు ఆర్ రెస్ట్లెస్ ఇన్ ది డే, వైల్ యూ స్లీప్ ఇట్ నైట్ breathing full well, do you consider it as spiritual practice?
0: జీవితమునందు ఎట్టి సాధన చేయక గాఢ నిద్రయందు ఇది సాధన అని ఎంచినారా?
1: Without undertaking any spiritual practice, do you think that your state in the deep sleep amounts to spiritual practice or sadhana?
0: దీనికై దేవుడు నిన్ను సృష్టించినాడా?
1: Is this for this purpose God created you?
0: కాలమంతయు వెతగాను గడిపవచ్చు.
1: You can spend any length of time.
0: ఇది సాధన కాదు.
1: This is not spiritual practice.
0: కాలమంతా ఈ ఊరికి గడపలేలా?
1: వై షుడ్ యూ వేస్ట్ యువర్ టైం?
0: ఇప్పుడైనా దైవంబు ఎరుగోయా.
1: ప్లీజ్ నౌ ఆన్ వర్డ్స్ నో గాడ్, అండర్స్టాండ్ హిమ్.
0: ఇది సాధన ఎంచు నీవు ఎంచవయ్యా.
1: కన్సిడర్ దిస్ యాజ్ ద స్పిరిచువల్ ప్రాక్టీస్ సాధన.
0: ప్రేమ స్వరూపులారా,
1: embodiments of love.
0: ప్రపంచమంతా కూడాను ఉన్నది ఏది?
1: What is it that is in existence all over the world?
0: ఏ కించిత్ అయిన కూడాను శక్తి లేదు.
1: In fact, there's no fraction, no element of power or శక్తి there.
0: కింద చూసినను, ఎక్కడ చూసినను, కింద మీద చుట్టూ కూడాను ఒట్టి గాలి మాత్రం ఉన్నది.
1: యూ విల్ ఫైండ్ దిస్ ఎయిర్ అబౌవ్, బిలో, అరౌండ్.
0: దీనిని దైవం అని చెప్తూ వచ్చారు.
1: దిస్ ఇస్ కాల్డ్ వ్యూడ్ యాజ్ డివైన్.
0: దైవం సర్వభూతమునందున్నదని వాదిస్తూ వచ్చారు.
1: దే వర్ ఆర్గ్యూయింగ్ దట్ గాడ్ ఈస్ ప్రెసెంట్ ఇన్ ఆల్ బీయింగ్స్.
0: Everywhere. కాని ఎవరు చూసిన వారు లేరు.
1: But none have seen God.
0: పురుషుడు అనేటువంటి వాడు కేవలము ఒక మానవ జీవితమునందు మాత్రమే ఉన్నది.
1: Element of Purusha is present in human life.
0: Human life ఏ నిజమైనటువంటి దివ్యమైనటువంటి దైవశక్తి.
1: This human life verily is true divine energy, power.
0: Aithe kontha mandi deenini angikarincharu.
1: However, some do not accept this view.
0: Prati jeevi endukudanu daivathvam velugutunnadi.
1: The divinity shines in every being, in every creature.
0: కేవలం మానవుని ఎందు మాత్రమే కాదు.
1: Not only among human beings.
0: సర్వ జీవుల ఎందు, సర్వ ప్రాణుల ఎందు కూడాను అదే ఆత్మనే ఉంటున్నది.
1: The divinity shines in all living creatures, in all living beings.
0: అయితే అందరి హృదయము నిర్మలంగా నిశ్శాంతంగా ఉండాలి.
1: However, the heart has got to be pure and peaceful.
0: అందుకోసమే ప్రతి ఒక్కరు కూడాను పెద్దలు తెల్లవారి సాయంకాలము భగవచింతన చేయండి, నీ హృదయము చల్లబడుతుంది, తెల్లబడుతుంది అన్నారు.
1: Therefore, elders advised that we should think of God. We should always contemplate on God, both in the morning and the evening, so as to be peaceful and blissful.
0: హృదయం పవిత్రమైన తక్షణమే నీకు భగవంతుడు కనిపిస్తాడు.
1: The moment heart turns sacred, you'll be able to visualize God.
0: భగవంతుడు ఆ యొక్క ధ్యానంలో లేడు.
1: In fact, God is not there in the process of meditation.
0: భగవంతుడు క్రిమికీటి కాదు ఎందుకు కూడాను, మానవుడు ఎందుకు కూడాను సమంగానే ఉంటున్నాడు.
1: God is uniformly present in mankind, in all of the insects, birds and bees.
0: ఇప్పుడు గాడ్ ఎక్కడున్నాడని మీరు ప్రశ్నించుకుంటే మీ ఎందుకు కూడా ఉన్నాడు.
1: If you put a question, where is God? There is God in you.
0: ఇట్టి ఆన్సర్ కోసమని ఎంతో ధ్యానం చేస్తూ కూర్చుంటారు.
1: To get this answer that God is in you, you meditate.
0: కానీ నారదుడు చెప్పాడు,

0: అచ్చనం దాస్యం స్నేహం ఆత్మ నివేదనం అని చెప్పాడు. అదే ఈ నవ విధ మార్గంలో ఎందుకు కూడా నువ్వు భగవంతుడు ఉన్నాడు, అందుకోసం నీవు ఆ భగవంతుని స్మరణ చేసి చింతించి అతని నీ ఎందు ఉంచుకో.
1: ద నారద సెడ్ యు విల్ ఫైండ్ గాడ్ ఇన్ 9 పాత్స్ ఆఫ్ డివోషన్, థింకింగ్ ఆఫ్ గాడ్, సర్వింగ్ గాడ్, సింగింగ్ హిస్ గ్లోరీ, సాల్యుటేషన్, వర్షిప్, సర్వీస్, ఫ్రెండ్షిప్ అండ్ సెల్ఫ్ సరెండర్ వుడ్ మేక్ యూ ఎక్స్పీరియన్స్ గాడ్.
0: భగవంతుడు లేనటువంటి హృదయము ఎక్కడ కూడా కనరాదు.
1: Nowhere can you find the heart without God.
0: కనుక ఇట్టి సర్వత్రానటువంటి యొక్క సర్వంతర్యామిని చూడటానికి ధ్యానం కావాలనా?
1: To see God who is everywhere, do you need to meditate?
0: ఈ మెడిటేషన్ చేయటానికి అనేక విధములైనటువంటి మార్గములు చెప్తున్నారు కొంతమంది బోధకులు.
1: Some of the people propagate different methods of meditation.
0: కానీ ఇవన్నీ కూడాను కేవలము చిత్తశుద్ధి నిమిత్తమై చేస్తున్నారు.
1: దే ఓన్లీ హెల్ప్ యూ ఫర్ ది ప్యూరిటీ ఆఫ్ యువర్ హార్ట్, చిత్తశుద్ధి.
0: ఈ చిత్తశుద్ధి కోసమనే ప్రపంచంలో ఇన్ని రకములైనటువంటి సాధనలు ఏర్పడుతున్నాయి.
1: ఇన్ దిస్ వరల్డ్ వీ ఫైండ్ సో మెనీ స్పిరిచువల్ ప్రాక్టీసెస్ సో హ్యాస్ టు అచీవ్ ప్యూరిటీ ఆఫ్ అవర్ హార్ట్.
0: అప్పుడే మీకు భగవత్ సాక్షాత్కారం జరుగుతుంది.
1: దెన్ ఓన్లీ యూ కెన్ ఎక్స్పీరియన్స్ ద మేనిఫెస్టేషన్ ఆఫ్ గాడ్.
0: ఇట్టి ధ్యానం నందు చూడవలసినటువంటి యొక్క మానవులు అనేక రకమైనటువంటి సాధనలు చేస్తుంటారు.
1: మ్యాన్ అండర్ టేక్స్ డిఫరెంట్ మోడ్స్, డిఫరెంట్ మెథడ్స్ ఆఫ్ స్పిరిచువల్ ప్రాక్టీసెస్.
0: ఈ సాధనల వల్ల భగవంతుడు ఏమాత్రము లభ్యం కాడు.
1: యూ కెనాట్ ఎక్స్పీరియన్స్ గాడ్ బై ఫాలోయింగ్ దీస్ స్పిరిచువల్ ప్రాక్టీసెస్.
0: మీరు చిత్తశుద్ధిని చేసుకోవడానికి తగిన ప్రయత్నం చేయాలి.
1: యూ షుడ్ మేక్ ఎవ్రీ అటెంప్ట్ టు అటైన్ ద ప్యూరిటీ ఆఫ్ యువర్ హార్ట్.
0: అప్పుడే దైవం మీకు సాక్షాత్కరిస్తాడు.
1: దెన్ ఓన్లీ గాడ్ విల్ మేనిఫెస్ట్.
0: కంసుడు ఏ సాధన చేశాడు?
1: Answer what spiritual practice he has undertaken.
0: Nirantaramu kodinu Krishnani dushistune vachadu.
1: He went on accusing Krishna continuously.
0: Kani atti kamsanaku darshanam ichadu.
1: And God has given his manifestation to such kamsa.
0: Kanuka bhagavantuni chudataniki sadhana cheyanakkaledu.
1: Therefore we don't need to undertake spiritual practices to visualize God.
0: ఈ యొక్క ఉపాసనల వల్ల, సాధన వల్ల దైవం నీ యందు కొంతవరకు ఉన్నట్టుగా నీవు భ్రమిస్తున్నావు, కానీ దైవం నువ్వు భ్రమించినా భ్రమించకపోయినా నీ యందు సర్వత్రా నిలిచి ఉన్నాడు.
1: హౌఎవర్ వి అడాప్ట్ సో మెనీ ప్రొసీజర్స్ అండ్ సో మెనీ స్పిరిచువల్ ప్రాక్టీసెస్ టు ఎక్స్పీరియన్స్ గాడ్ విద్ ఇన్. ఇట్ మే బి ది హాల్యూసినేషన్, వాట్ ఎవర్ మే బి, బట్ గాడ్ ఎగ్జిస్ట్ ఇన్ యూ.
0: అనేక మందికి దర్శనం ఇచ్చారని మీరు అనుకుంటున్నారు.
1: You think God has appeared to many people.
0: కాని చిత్తశుద్ధి లేని వారికి ఎవరికి దర్శనం ఇవ్వలేదు.
1: But it's not possible for anybody to see God without purity of heart.
0: దర్శనం పొందాలనుకుంటే చిత్తశుద్ధి చేసుకోవాలి.
1: In order to see God, one should have purity of their heart.
0: కనుక మనం హృదయ పవిత్రత కోసమని మనం ఇన్ని సాధనలు చేస్తున్నాం.
1: Therefore we undertake, follow so many spiritual practices to make our hearts sacred.
0: Itti pavitramaina hrudayam nimittamai prati manavudu kudanu daivanni prarthistunnadu.
1: We pray to God so that our hearts would be sacred.
0: Kani prarthinchinatuvanti variki dinadinamunaku tovutu untunte paatra ee vidhanga shining istundo atane mee hrudayam anetuvanti nirmalamai pothundi.
1: As we pray repeatedly, one day or other there will be purity in our hearts, just as you clean your utensils every day that shine brilliantly.
0: Kanuka meeru hrudayane pavitramu gavinchukune nimittamai parishuddhamu gavinchukune nimittamai ee sarva sadhanalu cheyali.
1: Therefore we should certainly adopt spiritual practices to make our hearts pure and sacred.
0: Ee hrudayam pavitramaina tacharame meeku bhagavantudu meeku kanipistadu.
1: The moment heart is sacred, You will be able to enjoy the manifestation of God.
0: It's
1: not enough if you sit for meditation.
0: సర్వత్రా చూడాలి.
1: యూ షుడ్ బి ఏబుల్ టు కంప్రిహెండ్ అండ్ సీ హిమ్ ఎవ్రీవేర్.
0: భగవంతుడు నీ యందే నిండి ఉన్నాడు.
1: గాడ్ ఈజ్ ప్రెసెంట్ ఇన్ ఫుల్ ఇన్ యూ.
0: నీ చుట్టూ ఉన్నాడు.
1: ఈజ్ అరౌండ్ యూ.
0: ఇట్టి భగవంతుణ్ణి చూడటానికి ఎన్నో సాధన చెయ్యాల.
1: టు సీ సచ్ గాడ్ యూ ఫాలో సో మెనీ ప్రొసీజర్స్.
0: కానీ మిమ్మల్ని మీకు బోధించేటువంటి గురువులు కూడాను అలాంటి వారు కాదు.
1: And the teachers that show you the path are also of that nature.
0: కనుక మీరు దేనిని ధ్యానించనక్కర్లేదు.
1: You don't need to meditate upon any.
0: భగవంతుని మాత్రమే భగవంత భగవంత భగవంత నాయందు నీయందు సర్వలే ఎందుకు ఉన్నటువంటి వాడు సర్వత్రా ఉన్నటువంటి వాడు నీవే అని శంకించాలి.
1: We should have the firm conviction that God is in you, that God is everywhere, that God is present in all beings, and we should get established in that thought.
0: Kani iti jananu evaru kodaru cheyabaledu.
1: No one is meditating in this way.
0: Evaro cheppina maatalanta kuda chakkaga vini chakkaga chadivi danto meeru dani sadhana chestunnaru.
1: They listen to words of many people, they go through certain books and try to follow them in their meditation.
0: Prema swarupulara,
1: embodiments of love.
0: భగవంతుని చూడాలనుకుంటున్నప్పుడు కేవలము ఆత్మశుద్ధి కావాలి, పరిశుద్ధి కావాలి చిత్తం.
1: Therefore, in order to see God, the heart should be pure.
0: తండ్రిగా కనిపిస్తుంటాడు.
1: God appears in the form of mother.
0: ఇదిగో దైవం ఈ రీతిగా నాకు సాక్షాత్కరించాడు అని అనుకుంటుంటారు.
1: And we feel that God has appeared in the form of mother.
0: తండ్రి.
1: Appeared in the form of father.
0: అప్పుడు ఫాదర్ కు చాలా సిగ్గేస్తుంది.
1: అండ్ నాచురలీ ది ఫిజికల్ ఫాదర్ విల్ ఫీల్ షేమ్ఫుల్, అషేమ్డ్ ఆఫ్.
0: సర్వలో హృదయమందు ఉన్నటువంటిది ఆత్మయే కనుక నేను ఆత్మను కాని నేను నీ తండ్రిది కాదు అని చెప్తాడు.
1: ది రిప్లై వుడ్ బి లైక్ దిస్, దట్ విచ్ ఇస్ ప్రెసెంట్ ద సెల్ఫ్ ఆత్మ ఈస్ ప్రెసెంట్ ఎవ్రీవేర్ ఈస్ వెరీలీ ద వెరీ సేమ్ హియర్ ఆత్మ అండ్ నాట్ ద ఫాదర్.
0: కానీ మ్యారేజ్ జరుపుతాడు. మ్యారేజ్
1: But we also find the system of marriage.
0: కాని వచ్చినటువంటి ఆమె నా భార్య అంటాడు.
1: And he calls the one that gets into the doorstep, claims her as his wife.
0: కాని ఆమె చెప్తుంది నేను నీ భార్యని కాదు.
1: He says, I am not your wife.
0: నేను ఆత్మస్వరూపుణ్ణి.
1: I am the very personification of ఆత్మ.
0: ఆ దేహంలో నిన్ను చూడటానికి వచ్చాను.
1: I have taken upon this vesture, the body, to see you.
0: కనుక నేను నీ భార్యని కాదు.
1: I am not your wife.
0: చిన్న పిల్లవాడు వస్తాడు.
1: A tiny tot child comes close to you.
0: కాని నా కుమారా నా కుమారా అని ఆవిడ ముద్దు పెట్టుకుంటాడు.
1: And she wants to kiss him, calling him my dear son.
0: ఆ పిల్లవాడు స్వప్నంలో వచ్చి చెవిలో చెప్తాడు.
1: And the boy appears in the dream and whispers in the ear.
0: అమ్మా నేను నీకు కొడుకు కాదు.
1: And he tells mother, I am not your son.
0: నేను నీ గర్భంలో చేరి దైవాన్ని చూస్తూ వచ్చారు.
1: ఐఎమ్ ఇన్ యువర్ వూమ్బ్ అండ్ ఇన్ ఫ్యాక్ట్ ఐఎమ్ సీయింగ్ గాడ్.
0: ఈ విధంగా సంబంధ బాంధవ్యం అంతా కూడాను ఆత్మతోనే కలుగుతూ వచ్చాయి.
1: దేర్ఫోర్ ఆల్ ద రిలేషన్షిప్ ఈజ్ బిట్వీన్ ది స్పిరిట్ అండ్ ఆత్మ, ద సెల్ఫ్ ఇట్ సెల్ఫ్.
0: జీవ బ్రహ్మం యొక్క ఐక్యమే నిజమైనటువంటి ఆత్మ సాక్షాత్కారం.
1: సో ద మేనిఫెస్టేషన్ ఆఫ్ ది డివినిటీ మీన్స్ ది కాంబినేషన్ ఆఫ్ ది యూనిటీ ఆఫ్ ది ఇండివిజువల్ సెల్ఫ్.
0: ఎవరిని చూసినప్పటికీ దేవుడే దేవుడే దేవుడే.
1: అండ్ ఈజ్ గాడ్, వెరీలీ గాడ్ ఓన్లీ.
0: అట్టి గాడే లేకపోతే మీరు మనుషులు ఏ రీతిగా తయారవుతారు?
1: వితౌట్ ది ఎగ్జిస్టెన్స్ ఆఫ్ గాడ్ హౌ కెన్ యూ బీ హ్యూమన్స్ ఎట్ ఆల్?
0: మొదలే చెప్పాడు, నేను ఈ జగత్తు లోపల అవతారంగా వస్తున్నాను.
1: ఇన్ ద బిగినింగ్ ఇట్ సెల్ఫ్ హీ మేడ్ ఇట్ వెరీ క్లియర్, ఐ విల్ మేనిఫెస్ట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ అవతార్.
0: కనుక తాను ఇక్కడ దిగి వచ్చేసి ముందుగా నేను అందరికీ ప్రామిస్ చేశాను.
1: అండ్ యూ ఆల్సో సెడ్ బిఫోర్ ది డిసెంట్ దట్ ఐ వుడ్ సర్టన్లీ కమ్ అండ్ అపియర్ టు ఎవ్రీబడి. హి మేడ్ ఎ ప్రామిస్.
0: కనుక నేను అందరి ఎందు ఉండేటువంటి ప్రతిబింబమే కాని నేను ఈ సంబంధ బాంధవ్యముల కింద నేను ఎప్పుడు కూడా కట్టుబడలేదు.
1: దేర్ఫోర్ ఐఎమ్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీబడి బట్ ఐఎమ్ నాట్ అటాచ్డ్ టు ఎనీ వన్.
0: కానీ ఈ సత్యాన్ని ఎరిగినటువంటి గోపికలు
1: గోపికాస్ హూ హావ్ నోన్ దిస్ ట్రూత్.
0: ఎక్కడ చూసినా కానీ కృష్ణ కృష్ణ కృష్ణ అని, కృష్ణ అంటే ఏమిటి? ఆత్మస్వరూపము.
1: దే వెంట్ ఆన్ రిపీటింగ్ కృష్ణాస్ నేమ్. ద మీనింగ్ ఆఫ్ కృష్ణ ఈజ్ ఆత్మ ఇట్ సెల్ఫ్.
0: కృష్ణ నా కృష్ణ,
1: కృష్ణ ఈజ్ సో క్లోజ్ టు మీ, ఇస్ డియర్ టు మీ.
0: కనుక ఇక్కడ అందరి ఎందుకు కనిపించేటువంటిది నా యొక్క ఆత్మనే కాని మరొకటి కాదు అని నిర్ణయం చేసుకుంటారు.
1: దే హ్యావ్ డిసైడెడ్ దట్ వాట్ ఎవర్ దే హ్యావ్ సీన్ ఆల్ అరౌండ్ ఈజ్ ఓన్లీ ఆత్మ కృష్ణ హింసెల్ఫ్.
0: కనుక ఇట్టి సాక్షాత్కారం వారికి జరగడానికి కారణం ఇదియే.
1: దిస్ ఈజ్ ద రీజన్ వై దే కుడ్ హ్యావ్ ద మేనిఫెస్టేషన్ ఆఫ్ కృష్ణ ఆల్ ది టైమ్.
0: కనుక అందరి ఎందు ఉన్నటువంటిది ఆత్మస్వరూపమే.
1: ఇట్ ఈస్ ద సేమ్ ఆత్మ ప్రెసెంట్ ఇన్ ఆల్.
0: ఇట్టి ఆత్మను నీవు బంధుత్వంగా లేక సంబంధంగా నీవు చూసుకుంటే అది కేవలము భౌతికమైన లక్షణం.
1: ఇఫ్ యు కన్సిడర్ దిస్ సెల్ఫ్ విచ్ ఇస్ ఆల్ పర్వేసివ్ ఐడెంటిఫైడ్ క్లెయిమ్ ఇట్ యాజ్ అ మ్యాటర్ ఆఫ్ రిలేషన్షిప్ ఇట్ ఈస్ జస్ట్ ఫిజికల్ ప్లేన్ ఆఫ్ అండర్స్టాండింగ్.
0: కనుక జగత్తులో మనం చూసేటువంటి ఇది గృహము, ఇది పెండాలు, ఇది కొంచెం పెద్ద భవనము, చిన్న భవనము, ఈ విధంగా భవనము యొక్క రూపమును చూసి అది వీరు భ్రమిస్తున్నారు.
1: ఇన్ దిస్ వరల్డ్ వీఆర్ డెల్యూటెడ్ బై ద నేమ్ అండ్ ఫార్మ్. వీ క్లెయిమ్ దిస్ ఎస్ ఎ హౌస్, ద అదర్ వన్ ఇస్ ఎ పెండాల్ అండ్ అదర్ వన్ ఇస్ ఎ హ్యూజ్ మ్యాన్షన్.
0: పెండాలు ఎవరు కట్టలేదు, హౌస్ ఎవరు నిర్మించలేదు.
1: నో వన్ కన్స్ట్రక్టెడ్ దిస్ హౌస్.
0: కానీ ఆ రూపంగా నిర్మించుకుని అందులోనే భగవంతుని ఆత్మస్వరూపుణ్ణి ఒక రూపకంగా చూస్తున్నారు.
1: ద హౌస్ ఇస్ బిల్ట్ స్పెసిఫికలీ అండ్ సీ గాడ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ దట్ హౌస్ స్పెషల్లీ బిల్ట్.
0: ఇట్టి సత్యాన్ని ఒక గోపికలు మాత్రమే గమనించారు.
1: దిస్ ట్రూత్ ఈజ్ అండర్స్టూడ్ బై గోపికాస్ ఓన్లీ.
0: కుమారుడు, నా కుమారుడు, నా యొక్క భావమర్ది, నా యొక్క తమ్ముడు, నా యొక్క అన్న అని ఈ విధంగా పోల్చుకుంటూ వాళ్ళు జగత్తు యొక్క వ్యవహారాలను చూపిస్తూ వచ్చారు.
1: ఇన్ ది హోల్ వరల్డ్ దే హ్యావ్ డిమాన్స్ట్రేటెడ్ ద రిలేషన్షిప్ దే హ్యాడ్ విత్ గాడ్. సమ్ కాల్ హిమ్ ఎస్ బ్రదర్, సమ్ కాల్ హిమ్ ఎస్ అంకల్. దే హ్యాడ్ దట్ ఇంటిమేట్ అసోసియేషన్ అండ్ రిలేషన్షిప్.
0: నాకు గోచరమయ్యేది కోసమని ఈ విధంగా ఈ శరీరంలో చేరి నాకు కనిపిస్తున్నాడు.
1: In order to give me that experience that I would be able to see God, he has come down in a human form.
0: ఈ విధంగా ప్రతిదారి కూడాను మనము దైవస్వరూపంగా భావించాలి.
1: Therefore we should consider every form as divine.
0: ఈ జగత్తంతా కూడాను బ్రహ్మతత్వమే.
1: The whole world is totally divine.
0: కానీ దివ్యత్వం అనేటువంటిది కేవలం జీవత్వంతో మీకు గోచరమవుతుండాలి.
1: హౌఎవర్ ద డివినిటీ ఈజ్ ఎక్స్పీరియన్స్డ్ అట్ ది ఇండివిజువల్ లెవెల్ సెల్ఫ్ ఆల్సో.
0: కనుక దైవస్వరూపము జీవస్వరూపంగా కనిపిస్తుండాలి.
1: దేర్ఫోర్ ద కాస్మిక్ సెల్ఫ్ ఈజ్ ఎక్స్పీరియన్స్డ్ అట్ ది ఇండివిజువల్ సెల్ఫ్.
0: కనుక ప్రతి ఒక్కటి కూడాను మనకు రూపకంగా కనిపించేదంతా కూడాను కేవలము కల్పితమే.
1: దేర్ఫోర్ ఆల్ దట్ యు సీ విత్ ద నేమ్ అండ్ ఫార్మ్ ఈజ్ ఆర్టిఫిషియల్ అండ్ అట్రిబ్యూషన్.
0: అందుకోసమనే రామకృష్ణ పరమహంస కూడాను కట్టగలిపటికీ అన్ని పూజలు చేస్తూ వచ్చాడు.
1: రామకృష్ణ పరమహంస స్పెంట్ హిజ్ లైఫ్ టైమ్ వర్షిపింగ్ గాడెస్.
0: కానీ ఒకనాడు రామకృష్ణకు కనిపించి, రామకృష్ణ నీవు ఒక పిచ్చివాడిగా తయారవుతున్నావు.
1: వన్ డే ది గాడెస్ సెడ్ రామకృష్ణ యూ సీమ్ టు బి ఎ మ్యాడ్ క్యాట్.
0: నీకు ఆ రూపంలో కనిపించింది ఎవరు, ఈ రూపంలో కనిపించింది ఎవరు అని తాను ప్రశ్నిస్తూ వచ్చాడు.
1: And he faced this question, whom are you seeing there in that form? Whom are you seeing in this form? Whom are you seeing in any form for that matter?
0: ఈ ఫార్మ్ అంతా కూడాను కేవలం మా కల్పితమే కాని ఈ కాదు.
1: The forms are superimpositions, but not the reality. It is only the Atma God.
0: కనుక ఆ నీవు భగవంతుని చూడాలనుకుంటే ఒక్క ఆత్మతత్వం తప్ప అన్ని మతం ఏమాత్రము నీకు గోచరం కాదు.
1: Therefore, in order to see God, it is only the nature of the self, Atma, which is essential and no other thing.
0: Yavarni chusina kudu idam daivame daivame bhavinchu.
1: Whosoever you come across, consider him as God.
0: Kontha mandi vaadu manishi, vidu vyapari, vidu visajyakudu ani ee rakamga manu bhavistuntuntam.
1: We consider one as the farmer, one as a businessman, we identify with various vocations, professions.
0: కనుక మనము ఎవరిని చూసినప్పుడు ఇది ఆత్మ యొక్క ప్రతిబింబమే, ఆత్మ యొక్క ప్రతిబింబమే అని దానిని మనం ఉచ్చరిస్తూ రావాలి.
1: However, we should go on reminding ourselves that whosoever we come across is the very reflection of God.
0: నిర్గుణుడు నిరంజనుడు, గుణము కాని రూపం కాని ఏమాత్రం కలిగిన వాడు కాదు.
1: God has no attributes. God has no form. He is formless and attributeless.
0: కనుక మానవత్వం అనేటువంటిది దైవం యొక్క ప్రతిబింబమే.
1: Therefore, human is the very reflection of the divine.
0: కనుక ప్రతి మానవుని కూడా మనం దైవంగా భావించి,
1: we should consider every human as God.
0: అతన్ని గౌరవించి,
1: we should respect him.
0: అతనికి సంతోషపెట్టాలి.
1: And make everyone happy.
0: కనుకనే ప్రపంచంలో సర్వత్రా కూడాను దైవం ఉండినప్పటికీ ఒక్కొక్క రూపంలో పిలవచ్చి మీకు కనిపించి మీకు అన్ని విధాల సేవలు చేస్తున్నాడు.
1: God is everywhere. But however, he appears in front of you in myriad forms, in infinite forms, and is serving you.
0: కనుక మీరు నేటి నుండి దైవం ఎక్కడ చూసినా ఉన్నాడు, ఎవరిని చూసినా వారిలో దైవం ఉన్నాడు అనేటువంటి ఒక సత్యాన్ని మీరు గుర్తించినప్పుడే గోపికలుగా కనిపించినట్టుగా మీకు కూడాను అక్కడనే కనిపిస్తాడు.
1: Therefore, from this day onwards, if you have firm faith that God is everywhere, that God is in everyone, just as Gopikas experience the manifestation of Krishna, you too will have his divine physical presence.
0: Radha yokka sister undetunte aime.
1: One sister of Radha.
0: Chandrika. Chandrika.
1: Chandrika.
0: ఆమె అన్ని విధాలుగా కూడాను రాధకు కనిపించేటువంటిది.
1: అండ్ షీ అపియర్డ్ టు రాధా ఇన్ ఆల్ ఫార్మ్స్.
0: సిస్టర్ లోపల రావగానే ఆమె తలుపు వేసేది.
1: ద మూమెంట్ సిస్టర్ గెట్స్ ఇన్ షీ యూజ్డ్ టు బోల్ట్ ద డోర్.
0: అప్పుడు రాధా చెప్పేటువంటిది చంద్రిక.
1: దెన్ చంద్రిక సేడ్,
0: నీవు కేవలం నన్ను మోసం చేయటానికి వచ్చావు.
1: Sister, you have come here to deceive me.
0: You are not my sister.
1: You are not my sister.
0: You are my Krishna.
1: You are my Krishna.
0: Krishna ni ee roopanga vachi nannu mayalu chesi indulo mayalo munchutunnadu.
1: Krishna has come in this form and is deluding me.
0: Kaluka ninnu nenu nammanu vellu.
1: I am not going to believe you. Better you return.
0: Okanaadu
1: one day
0: bhartana marchite భార్య కూడా మారుతుంది కదా అని ఆమె భర్తను తెచ్చింది. భర్తను
1: వన్ డే ఇఫ్ ది హస్బెండ్ ఈజ్ ట్రాన్స్ఫార్మ్డ్ ఇట్ ఈజ్ ఈజీ ఫర్ ద వైఫ్ టు బి ట్రాన్స్ఫార్మ్డ్ లైక్ దాట్ చంద్రికాస్ హస్బెండ్ వాజ్ బ్రాట్.
0: చూచింది.
1: హీ వాచ్ నేమ్,
0: ఇది ఎవరు నా చంద్రిక భర్త.
1: హూ ఈజ్ హీ? ఈజ్ ద హస్బెండ్ ఆఫ్ చంద్రిక.
0: కానీ ఇతను నా భర్త కాదు.
1: హీఈస్ నాట్ మై హస్బెండ్
0: అని చెప్పి అతనితో ఆనందంగా మాట్లాడుతుండాలి.
1: అండ్ షీ వాజ్ కన్వర్సింగ్ హిమ్ విత్ హిమ్ హ్యాపీలీ.
0: ఇప్పుడు ఆయన రాధ నాకు లొంగిపోయింది అని అన్నాడు.
1: అండ్ దెన్ హీ కుడ్ నో దట్ రాధ హాస్ సరెండర్డ్ టు హిమ్.
0: మనం ఇద్దరు బయట వెళ్దాము.
1: లెట్ బోత్ ఆఫ్ అస్ గో అవుట్.
0: జగత్ చూసి ఏమి భావిస్తుందో మనం చూద్దాం.
1: లెట్ అస్ సీ హౌ ద హోల్ వరల్డ్ వుడ్ థింక్.
0: వాళ్ళిద్దరూ బయటకు వెళ్లారు.
1: టూ ఆఫ్ దెమ్ వెంట్ అవుట్.
0: కానీ ఆమె భర్త కాదు, ఆమె చెల్లెలి భర్త.
1: ఇన్ఫాక్ట్ షీ హాస్ నాట్ మెట్ హర్ హస్బెండ్, ఇట్ ఇస్ ఓన్లీ ద హస్బెండ్ ఆఫ్ హర్ సిస్టర్.
0: అప్పుడు దాన్ని గుర్తించి,
1: దిస్ ఈస్ రియలైజ్డ్,
0: కృష్ణ ఈ విధంగా నన్ను మోసం చేయకూడదు.
1: కృష్ణ డోంట్ చీట్ మీ లైక్ దిస్.
0: తను భర్తగా భావించుకుని అతనికి లొంగిపోయింది.
1: She considered the person as her husband and has submitted herself to him.
0: అతను చెప్పాడు, నేను నీ భర్తనే.
1: And he says, I am your husband.
0: కానీ చంద్రిక భర్తను కాదు.
1: But not the Chandrika.
0: అని చెప్పాడు.
1: He said so.
0: అనగా ఇతని నమ్మకము ఆ కృష్ణుడి పైనే ఉంటుండదు కనుకనే తక్షణమే కృష్ణుడు అయిపోయాడు.
1: Since he had got that faith, he could transform himself into Krishna.
0: అందు ఇందు ఇందు లేదని సందేహం వరదు.
1: నెవర్ డౌట్ దట్ ఐఎమ్ హియర్ అండ్ ఐఎమ్ నాట్ దేర్.
0: నేను సర్వత్రా ఉండేటువంటి వాడిని.
1: ఐఎమ్ ప్రెసెంట్ ఎవ్రీవేర్.
0: నీకు ప్రత్యేకంగా తల్లిదండ్రులు గాని భర్త గాని ఎవరు గాని లేరు.
1: అండ్ దర్ ఆర్ నో పేరెంట్స్ సెపరేట్ ఫర్ ఎనీబడీ.
0: ఈ రిలేషన్షిప్ అంతా కూడాను నేను కల్పించింది.
1: All this relationship is of my own making.
0: Nenu mohasarupudai puttanu.
1: And I am here, the very form.
0: Jeevudu mohamu, Krishnudu devudu.
1: And you are this moha, the illusion, and Krishna is divine.
0: Prati manavudi endukudunu devudu jeevuduga untunnadu.
1: Therefore, God is present as the individual self in every human being.
0: Kani prati okkaru kudunu manavudu kaadu.
1: Therefore, we should not consider ourselves as ordinary humans.
0: Bhagavantuni cheradaniki edo oka vidhamainatundi margam kavali.
1: We need a definite path to reach God.
0: Kanuka nenu ee vidhanga rupamundi andari endukodanu nenu kanipistunnanu.
1: Therefore I have taken this form and I am seen in all forms around.
0: Kanuka jeevudu devudu iddare maatrame ee jagattunandu undeetundi.
1: Therefore only two exist, the individual and the universal.
0: Migilina roopanamamulanni kudunu Krishnudu yokka pratibimbamule.
1: All the names and forms are the very reflections of Krishna.
0: Reflection, reaction, resound.
1: Reflection, reaction and resound.
0: Itti Paramatmanni sarvatra jyamiga chudali.
1: We should understand this God, cosmic person, present everywhere, all pervasive.
0: Kanuka nenu oka cosmic power.
1: Therefore I am cosmic power.
0: అంతే కాని నేను ఒక జీవుడిని కాని నేను ఒక మానవుడు కాని నేను ఒక గృహములు కాని నేను ఒక సత్రము కాని కాదు.
1: Therefore I am the cosmic reality. I am not the house. I am not restricted to the individual soul. I am present everywhere.
0: ఈ విధంగా చెప్తే గాని వారు దానిని అంగీకరించరు.
1: This is the way how things were revealed and they accepted.
0: ఈ సత్యమును గోపికలు ఒక రాధావతారి తెలియదు.
1: This truth is recognized and experienced by Gopikas and Radha alone.
0: Veerandarni nene kalpinchina vaadunu.
1: And in fact I made you all.
0: Kanuka anni kuda oka bhagavantuni manam cheyabatte andaru kuda manaku chikkutaru.
1: When once you attain divinity, when once you please God, all the rest will be pleased.
0: Kanuka manamu bhagavantuni santosha pette nimittamai inni rakamulainatundi oka sadhana manam chesi varini pondutaru daliki తగినటువంటి మార్గం అయిపోయింది.
1: Therefore we should adopt and follow different spiritual practices to make God happy, to please God.
0: మీరు ఒకసారి మధురకు వెళ్లి చూడండి.
1: At one time you go to Mathura and see.
0: ద్వారకకు వెళ్లి చూడండి.
1: Go to Dwaraka and see.
0: అక్కడ అందరు కూడాను గోపికలుగానే ఉంటుంటారు.
1: All of them appear like gopikas.
0: కానీ వాళ్ళని చూస్తే మనం వివిధ గోపికలు అంతేగాని కృష్ణుడు ఎక్కడున్నాడు డేడే.
1: When you go and see, you will suddenly understand their gopikas. Then you will be surprised to know where Krishna is.
0: Kaduka krishnudu ekkada unnadu, krishnudu ekkado enado dwarakalo velladu.
1: Where is Krishna? He has left for Dwaraka long ago.
0: Kani dalini chusi prajalu inni vidhulainchudugano bhavistu vacharu krishnudi.
1: People have been having their own apprehensions about Krishna this way.
0: Kanuka daivatvamu manamu oka manavatvanga bhavinchukokoddu.
1: We should not consider God as ordinary human.
0: Kani daivatvanni gurtinchinatundi varu ee oka manavunni manavu jeevudu gane bhavistaru.
1: Those that understand the human, they consider him as an individual only if they don't know the divinity.
0: Individual anetundi varu ee lokamlone ledu.
1: In fact there is no individual in this world.
0: Ippudu nenu cheptunnanu.
1: Bhagavan is telling you.
0: Kani nenu bhagavantuni anukuntunnaru meeru.
1: And you think Bhagavan is Bhagavan, God.
0: Naa matalu vineetundi vaaru kuda nu bhagavantudi.
1: Those that listen to Bhagavan are also divine.
0: Meeru veriga bhavinchakoddu.
1: You should not consider yourself separate.
0: Memantha kuda nu bhagavantuni biddalame.
1: We are all the children of God.
0: Bhagavantuni swarupamle.
1: We are all the very form of God.
0: Ante bhavinchandi tappaka meeku aa atti bhagavantune kanipistadu.
1: When once you entertain the thought that you are divine, you will certainly see God.
0: Deenni puraskarinchukondige yad bhavam tad bhavati ani pettaru.
1: Basing on this it is said, as is the feeling, so is the experience.
0: Kanuka meeru bhagavantuniga bhaviste meeku bhagavantuni ani chikkutadu.
1: If you consider yourself as divine, you will experience divinity.
0: ఇప్పుడు ఈనాడు భగవంతుని యొక్క తత్వం ఎవరికి తెలియదు కనుక ఈమె తల్లి, ఈమె తండ్రి, ఈమె మామ, ఈమె భర్త ఈ విధంగా పలుకుతూ వస్తున్నాం.
1: As we do not understand the divinity in death, we consider people basing on our relationship, calling someone as mother, the other one as father, the other one as the child.
0: ఈ విధంగా రూపాన్ని బట్టి సంబంధ బాంధవ్యమనిగా వచ్చేసేస్తున్నారు.
1: We establish relationships basing on the form.
0: భగవంతుడు మొదలే చెప్పాడు, నేను పరబ్రహ్మ స్వరూపుణ్ణి.
1: God said in the beginning itself is Parabrahman.
0: కనుక ఇటు సంబంధాన్ని మనము ఎన్ని విధమైనటువంటి సంబంధంగానో మనం తీసుకుంటే చాలా మోసం.
1: But if we establish physical relationship, you are going to be deceived.
0: కట్టగలబడికి చంద్రికను లేదు.
1: అల్టిమేట్లీ దేర్ ఇస్ నో చంద్రిక ఐదర్.
0: చంద్రిక భర్త అసలే లేదు.
1: ది హస్బెండ్ ఆఫ్ చంద్రిక వాజ్ ఆల్సో నాట్ దేర్.
0: కేవలము ఈ రాధ బ్రహ్మచర్య నిమిత్తమై ఆమె హస్బెండ్ కేవలం చంద్రిక హస్బెండ్ అని చెప్తూ వచ్చింది.
1: ఇట్ ఈస్ ఓన్లీ షో ద డెల్యూషన్ మిస్టేక్ అండ్ ఐడెంటిటీ షీ హాస్ షోన్ ది హస్బెండ్ ఆఫ్ చంద్రిక.
0: అందువలననే గోపికలను ఎవరిని కూడా ఏ విధంగా కూడాను తాను టచ్ చేయలేదు.
1: Therefore, he has not touched any Gopika.
0: వారందరూ కూడాను పరకాయ స్వరూపులు.
1: In fact, they have that parakaya, that beyond the body.
0: కనుక నాకంటే వేరు ఈ జగత్తులో ఎవరు లేరు.
1: There are none other than God.
0: ఏకం సత్ విప్రా బహుధా వదంతి.
1: Truth is one, scholars interpret in different ways.
0: కానీ ఒకటి ఒకటే.
1: But one is one.
0: కానీ మూడు చేర్చి నాలుగు అంటున్నారు.
1: But when you add three, you say four.
0: ఈ ఫోర్ ఎట్టయిపోయింది?
1: How do you get this four?
0: మూడు అంకెలు చేర్చేటప్పటికే ఫోర్ అయింది.
1: When once you add three, it totals to four.
0: ఈ విధంగా మనమే మనం చేర్చుకుంటూ పోతున్నామే కానీ
1: by this we are go on adding.
0: కానీ ఇవి చేర్చేటువంటివి కాదు, కూర్చేది పెట్టింది కాదు.
1: It is not the one to be added.
0: దైవము జీవుడు అని రెండు అంటున్నారు, జీవుడే లేడు.
1: The God and the individual, no.
0: అయితే ఎందుకు చేస్తున్నారు మరి?
1: The individual self is the cosmic self. Then why is it that we die?
0: అయితే ఆత్మిక సెల్ఫ్ అనేటువంటిది గుర్తించుకోలేకపోవటం చేత అది ఆత్మిక చెప్పలేదు, వీలు లేదు.
1: సిన్స్ వీ హావ్ నాట్ రికగ్నైజ్డ్ అండ్ ఎక్స్పీరియన్స్ ది ఆత్మిక్ సెల్ఫ్, వీ కెనాట్ డిక్లేర్ సో.
0: కనుక గుర్తించుకున్నటువంటి వారికి దైవంలో మధ్య అవుతాడు.
1: Therefore, the one who has recognized, totally understood, God will be so close to him.
0: గుర్తించినటువంటి వారికి జీవుడు జీవుడుగానే, దేవుడు దేవుడుగానే ఉంటాడు.
1: Those that do not have such an understanding will consider individual separate from the divine.
0: కనుక డివైన్ ఇండివిజువల్ రెండు భేదములే లేదు.
1: There is no difference whatsoever between the individual self and the cosmic self.
0: నేను నీవే నీవు అని.
1: And you, and you are I.
0: తత్వం అసి అనగా రెండు ఉంటున్నది. ఏకం ఏవ అద్వితీయం బ్రహ్మ అన్నాడు.
1: ఏకం ఏవ అద్వితీయం బ్రహ్మ, ద ఓన్లీ వన్ అండ్ నాట్ టూ.
0: ఓన్లీ వన్,
1: ఓన్లీ వన్,
0: ఓన్లీ వన్ అనేటువంటి చెప్పేది ఎందుకోసం?
1: వై ఇస్ ఇట్ సెడ్ ఓన్లీ వన్?
0: రెండవది లేదు కనుకని.
1: యాజ్ దేర్ ఇస్ నో సెకండ్,
0: ఉన్నది ఒక్కటే ఒక్కటే ఒక్కటే.
1: ఇట్ ఈస్ ది ఓన్లీ వన్ వితౌట్ ద సెకండ్
0: అని చెప్తూ వచ్చారు.
1: దట్ వాజ్ ది డిక్లరేషన్.
0: ఇది వేదవాక్యము.
1: దిస్ ఈస్ ది వేదిక్ డిక్టమ్.
0: తత్ త్వం అసి.
1: తత్ త్వం అసి
0: అనగా అది నేనేను.
1: ఐఎమ్ దట్.
0: ప్రజ్ఞానం బ్రహ్మ.
1: ప్రజ్ఞానం బ్రహ్మ.
0: ఈ ప్రజ్ఞానం ఎవరు?
1: హూ ఇస్ దిస్ ప్రజ్ఞాన?
0: అతనే గాడ్.
1: అండ్ దట్ వెరీ ప్రజ్ఞాన ఇస్ డివైన్.
0: కానీ తత్వమసి.
1: బట్ యట్ ఇట్ ఈస్ సెడ్ తత్వం అసి.
0: ఇంతేకాకుండా భగవంతుడు అన్ని రకములైన కనిపిస్తాడు.
1: However, God manifests in different forms.
0: కానీ చాలా మంది భక్తులు కూడా సాధన చేసి ఇతను ఒక సాధకుడు అని చెప్తూ వచ్చారు.
1: బట్ హౌఎవర్ పీపుల్ హ్యావ్ మిస్టేకెన్ దే థింక్ దట్ ఈస్ ఎ సీకర్ ఆర్ అన్ ఎస్పరెంట్.
0: కానీ అతను పరుడు వాడు కాదు.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ఈస్ నాట్ ఎ సీకర్ నార్ అన్ ఎస్పరెంట్.
0: పర కాదు తన. కనుక ఇతను నావాడే అన్నప్పుడు నేను నీకు సంబంధమైనటువంటి వాడిని కానీ పేరు కాదు.
1: సో వెన్ వన్స్ ఐ సే యూఆర్ మైన్, ఇట్ మీన్స్ యూఆర్ అటాచ్డ్ టు హిమ్, హీఈస్ నాట్ సెపరేట్ ఫ్రమ్ యూ.
0: ఇలాంటి సత్యమును అందరూ గుర్తించలేరు.
1: దిస్ ట్రూత్ ఈజ్ నాట్ అండర్స్టూడ్ బై ఎవ్రీబడి.
0: కానీ గుర్తించినంత మాత్రమే వారికి సాక్షాత్కరిస్తాడు.
1: ద వెరీ రికగ్నిషన్ ఆఫ్ దిస్ ఫ్యాక్ట్ విల్ గివ్ హిమ్ ది ఎక్స్పీరియన్స్.
0: ఇట్టి సత్యాన్ని ఎవరు కూడా విప్పి చూడలేదు కనుక చాలా మందికి దైవం వేరు నేను వేరు అని అట్లా అనుకుంటున్నారు.
1: యాజ్ దే డు నాట్ అన్ఫోల్డ్ దిస్ ట్రూత్ దే కన్సిడర్ ది ఇండివిజువల్ సెల్ఫ్ సపరేట్ ఫ్రమ్ ద కాస్మిక్ సెల్ఫ్.
0: ఒకటి నూరు కావడానికి ఏం చేయాల?
1: టు మేక్ వన్ ఇంటూ హండ్రెడ్, వాట్
0: షుడ్ యు డు? రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది, ఇటువంటి పది పది పది పది ఇటువంటి పది పదులు చేస్తే.
1: సో ఇఫ్ యూ వాంట్ టు మేక్ ఇట్ హండ్రెడ్ అండ్ టోటల్ థౌసండ్ లైక్ దాట్, యూ షుడ్ మల్టిప్లై టెన్ ఇంటూ టెన్ టెన్ ఇంటూ టెన్ లైక్ దాట్.
0: కానీ ఇవన్నీ కూడుతూ వచ్చేటువంటివే కానీ
1: దే విల్ బి యాడెడ్ ఆన్ అండ్ ఆన్.
0: ఇవన్నీ చేరుతూ వచ్చేటువంటివి కాదు.
1: బట్ దే డోంట్ మిక్స్ విత్ ఇట్.
0: కనుక కోరవలసింది ఒక్కటే.
1: వాట్ వీ డిజైర్ షుడ్ డిజైర్ ఇస్ ఓన్లీ
0: దైవం ఒక్కడే.
1: గాడ్ ఈజ్ వన్.
0: రాముడు వేరు కృష్ణుడు వేరు అని ఒకరు భేదం పెట్టుకోకూడదు.
1: వీ షుడ్ నాట్ అబ్జర్వ్ డిఫరెన్సెస్ బిట్వీన్ రామ అండ్ కృష్ణ, దే ఆర్ నాట్ సెపరేట్.
0: కనుక ఈ సపరేట్ గా మీరు భావించడం చేతనే మీరు దైవత్వంకు దూరం అయిపోయి జీవత్వంగానే బ్రతుకుతూ వచ్చారు.
1: బికాస్ ఆఫ్ దిస్ ఫీలింగ్ ఆఫ్ సెపరేషన్ సపరేట్నెస్ యూ కన్సిడర్ యువర్ సెల్ఫ్ డిఫరెంట్ ఫ్రమ్ గాడ్.
0: కనుక నీవు భగవంతుడికి దూరంగా ఉంటున్నావు కానీ నిజంగా నేను భగవంతుడు ఒకడే, నాలో భగవంతుడు ఉన్నాడు అనేటువంటి నమ్మకాన్ని మీరు దృఢంగా పట్టినట్టే తప్పగా భగవంతుడు వేరే లేడు.
1: యు ఆర్ డిస్టెన్సింగ్ యువర్ సెల్ఫ్ అవే ఫ్రమ్ గాడ్. ఇఫ్ యూ గాట్ ద ఫర్మ్ కన్విక్షన్ దట్ గాడ్ ఈజ్ ఇన్ యూ, యూ విల్ సెటిల్ అండర్స్టాండ్ గాడ్ ఈజ్ నాట్ సపరేట్ ఫ్రమ్ యూ.
0: కనుక ఈ భేదభావములన్నీ కూడా మనలో పుట్టినవే కానీ భగవంతుడిలో పుట్టినది.
1: Therefore, the dual feelings are in you and not in God.
0: Kani bhagavantudu veriga ledu.
1: God is not separate from you.
0: God neelone unnadu.
1: God is in you.
0: Nive God.
1: You are God.
0: Atle lekapothe vedavalanta kodanu tat tvam asi ani enduku cheptai?
1: Why should Veda declare this way, tat tvam asi?
0: Ekameva advitiyam brahmani enduku parutudu?
1: Why should Veda declare ekameva advitiyam brahma?
0: నేను ఒక్కడే ఒకడు.
1: ఐఎమ్ ఓన్లీ వన్.
0: రెండు కాదు.
1: నాట్ టూ.
0: ఏకం ఏవ అద్వితీయం అన్నాడు.
1: ఓన్లీ వన్ వితౌట్ ద సెకండ్.
0: రెండు కాదు ఇక్కడ కనిపించేది.
1: నాట్ టూ దట్ యు సీ.
0: ఇద్దరు ఒక్కటే.
1: బోత్ ఆర్ వన్ ఇన్ ఫ్యాక్ట్ యూనిటీ.
0: ఒకటే అనేటువంటిది ఎప్పుడు భావిస్తారో అప్పుడే వారికి చాలా ఆనందం వేస్తుంది.
1: దట్ వన్నెస్ విల్ మేక్ యూ బ్లిస్ఫుల్.
0: అది
1: గాడ్ ఈజ్ ఇన్ యూ.
0: నీవే గాడ్.
1: యూఆర్ గాడ్.
0: అట్లా లేకపోతే వేదములంతా కూడా తత్వం అసి అని ఎందుకు చెప్తాయి?
1: వై షుడ్ వేద డిక్లేర్ దిస్ వే?

0: అప్పుడే వారికి చాలా ఆనందం వేస్తుంది.
1: దట్ వన్నెస్ విల్ మేక్ యూ బ్లిస్ఫుల్.
0: అది క్రమక్రమేణా సాధకులైనటువంటి వారికందరికీ కనిపించింది.
1: అండ్ దిస్ ఈజ్ మేడ్ అపేరెంట్ కాగ్నిజబుల్ టు సీకర్స్.
0: అప్పుడు సీతను కూడాను సందేహించాడు రాముడు.
1: అండ్ రామ ఆల్సో డౌటెడ్ సీత.
0: సీత, నీవు 10 నెలలంతా కూడాను లంకలో ఉంటావు కదా.
1: సీత, యూ స్పెండ్ 10 మంత్స్ లాంగ్ పీరియడ్ ఇన్ లంక.
0: కానీ నిన్ను ఎప్పుడైనా రావణుడు చూశాడా?
1: హాస్ రావణ సీన్ యూ ఎనీ డే?
0: ఆమె చెప్పింది, నేను చూడలేదు.
1: అండ్ షీ సెడ్ ఐ హావ్ నాట్ సీన్ హిమ్ ఎనీ డే.
0: రావణుడు ప్రత్యేకంగా లేడు.
1: రావణ ఇస్ నాట్ సెపరేట్.
0: రావణ సీతతోనే ఉంటున్నాడు.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ఈజ్ విత్ సీత ఓన్లీ.
0: సీత, రావణుడు ఇద్దరు కూడా ఒక్కటే.
1: సీత, రావణ ఆర్ వన్ అండ్ ది సేమ్.
0: కానీ రావణుడికి ఒక విధమైనటువంటి పిచ్చి పట్టించే నిమిత్తం.
1: బికాస్ ఆఫ్ ది మ్యాడ్నెస్ ఆఫ్ రావణ,
0: అతన్ని పిచ్చి పట్టించే నిమిత్తము,
1: ఇన్ ఆర్డర్ టు మేక్ హిమ్ మ్యాడ్,
0: ఆ విధంగా పరికరాలు కానీ లేకపోతే రావణుడు ప్రత్యేకంగా లేడు.
1: అండ్ దిస్ వాజ్ ది డిక్లరేషన్, ఇన్ ఫ్యాక్ట్ రావణ ఈజ్ నాట్ సెపరేట్.
0: కనుక రాముడు కూడాను సపరేట్ గా లేడు.
1: రామ ఈజ్ ఆల్సో నాట్ సెపరేట్.
0: కనుక రాముడు కూడాను ఆమె సీత యొక్క హృదయమే.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ రామ రిప్రజెంట్స్ ద వెరీ హార్ట్ ఆఫ్ సీత.
0: ఆ హృదయము సీత కనిపించింది.
1: అండ్ దట్ వెరీ హార్ట్ అపియర్డ్ యాజ్ సీత.
0: కనుక రాముడు నాకు వేరుగా లేడు.
1: సో రామ ఈజ్ నాట్ సెపరేట్.
0: రావణుడు నన్ను తీసుకెళ్ళిపోవడానికి వచ్చినటువంటి దొంగ కాదు.
1: రావణ ఈజ్ నాట్ అన్ అబ్డక్టర్. ఈజ్ నాట్ ద వన్ హూ కిడ్నాప్డ్ మీ.
0: కానీ ఇవన్నీ కూడా కేవలము కల్పితమైనటువంటి కథలు.
1: దీస్ ఆర్ ఆల్ ద స్టోరీస్ ఆఫ్ అవర్ ఓన్ మేకింగ్.
0: అందరూ ఇద్దరు ఒక్కటే అనేటువంటి సర్వస్వాన్ని గుర్తించినప్పుడు ఈ భేదములే కనిపించవు.
1: వెన్ వన్స్ వీ అండర్స్టాండ్ దిస్ వన్నెస్, వీ విల్ నాట్ హ్యావ్ ఎనీ కైండ్ ఆఫ్ డ్యువాలిటీ ఆర్ డిఫరెన్సెస్.
0: మీరు దైవము నేను రెండు ఒక్కటేను అనేటువంటి భావన దృఢం చేసుకోండి.
1: ఎస్టాబ్లిష్ ఫర్మ్లీ దట్ యూ అండ్ గాడ్ ఆర్ వన్ అండ్ ద సేమ్.
0: అప్పుడు ఆ విధంగా ఒకటిగా మీరు భావించినప్పుడు మీతో ఏకమైపోతాడు భగవంతుడు.
1: వెన్ వన్స్ యూ ఎక్స్పీరియన్స్ యూనిటీ, గాడ్ విల్ బి వన్ విత్ యూ.
0: కనుక వన్నెస్ అనేటువంటిది కావాలి.
1: దిస్ వన్నెస్ ఈజ్ వెరీ మచ్ ఎసెన్షియల్.
0: డ్యూయలిజం కాకూడదు.
1: ఇట్ షుడ్ నెవర్ బి డ్యూయల్.
0: కనుక ఈ డ్యూయలిజం మనం తెచ్చిపెట్టుకోకూడదు.
1: సో వీ షుడ్ నెవర్ బి డ్యూయలిస్టిక్.
0: ఒక్కడే భగవంతుడు.
1: గాడ్ ఈజ్ వన్.
0: అతను వేరు ఇతను వేరు అనేటువంటిది కాదు. మీరు వేరు చేయకండి.
1: వీ షుడ్ నెవర్ గో బై దిస్ డ్యూయాలిటీ. యూఆర్ నాట్ సపరేట్ ఫ్రమ్ అదర్స్.
0: కనుక నీవు సపరేట్ గా ఉంటుంటే నీవు భగవంతుడు కావాలని ఎందుకు కోరుతావు?
1: ఇఫ్ యూ కన్సిడర్ యువర్ సెల్ఫ్ సపరేట్, హౌ ఇస్ దట్ యూ డిజైర్ టు బి గాడ్?
0: కనుక నీవు విజయతో భగవంతుడు కావాలని కోరుతున్నావు.
1: యూ డిజైర్ టు బి గాడ్.
0: నీ భావాన్ని నీ హృదయాన్ని నీవు అందుకో.
1: యువర్ ఫీలింగ్, యువర్ హార్ట్ షుడ్ బి వన్.
0: అప్పుడే నీవు దైవము ఒకటైపోతారు.
1: దెన్ యూ విల్ అండర్స్టాండ్ ద యూనిటీ, వన్నెస్ విత్ ద డివినిటీ.
0: ఈ విధంగా డివినిటీ ఏకం కావడానికి వన్నెస్ కావాలి.
1: దేర్ఫోర్ దిస్ వన్నెస్ ఈజ్ అబ్సల్యూట్లీ ఎసెన్షియల్ టు బి వన్ విత్ గాడ్.
0: మీరు సులభంగా మీరు మ్యాథమెటిక్స్ లో వాళ్ళని తెలుసుకోవచ్చు.
1: ఆల్ స్టూడెంట్స్ ఆఫ్ మ్యాథమెటిక్స్ విల్ బి నోయింగ్ వెల్.
0: ఒకటికి ఎన్ని చేస్తే 10 అవుతుంది?
1: హౌ మెనీ యూ యాడ్ టు 1 ఇన్ ఆర్డర్ టు మేక్ 10?
0: 10 ఒకట్లు చేస్తే 10 అవుతుంది.
1: ఇఫ్ యూ గో ఆన్ యాడింగ్ 1, 1, 10 లైక్ దాట్ యూ విల్ గెట్ ద నంబర్.
0: ఒకటే మీరు పెట్టుకోండి, 10 ఎట్లాగవుతుంది? కావడానికి వీలు లేదు.
1: ఇఫ్ యూ హావ్ గాట్ ఓన్లీ 1, హౌ కెన్ యూ మేక్ ఇట్ 10?
0: కనుక మీరు అన్ని కూడుతూ కూడుతూ వచ్చేటప్పటికే అది 10 గా మారిపోతుంది.
1: దేర్ఫోర్ ఇఫ్ యూ గో ఆన్ యాడింగ్ యూ విల్ మేక్ ఎ టోటల్ ఆఫ్ 10.
0: కానీ 10 కానే కాదు.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ఇట్స్ నాట్ ద రియాలిటీ.
0: 10 కి నైపతే ఏకం సత్ విప్రా బహుదా వందంతి. సత్యం ఒక్కటే.
1: Without this one, you cannot get 10. Therefore, this one is the reality, the truth.
0: కాబట్టి ఆ ఒకటిని నీవు బుద్ధంగా పెట్టుకో.
1: దేర్ఫోర్ బీ విత్ దట్ వన్.
0: దానికి ప్రకారం సున్నలు చుట్టే కొద్ది ఎన్ని సున్నలు అయితే అన్ని 10 అవుతాయి.
1: యూ కెన్ యాడ్ ఆన్ జీరోస్ టు దట్ అండ్ ఇంక్రీజ్ ద నంబర్.
0: జీరోస్ కి ఏమాత్రమో విలువ లేదు.
1: ఎ జీరో హ్యాస్ నో వాల్యూ.
0: హీరో ఒక్కడే.
1: బట్ హీరో ఈజ్ ఓన్లీ వన్.
0: ఒకటే ఉండేది అనేటువంటిది మీరు కోరితే తప్పక ఈ విధమైన డ్యూయలిజం పెరగనే పెరగదు.
1: వెన్ వన్స్ యూ డిజైర్ ఫర్ ద హీరో, దేర్ విల్ నెవర్ బి ఎనీ డ్యూయలిస్టిక్ టెంపరమెంట్.
0: మీరు చూడండి, కొన్ని దినాలు మీరు అతను ఇతను నేను ఒకటే అని మీరు భావించండి. ఆ విధంగా భావిస్తూ వచ్చినప్పటికీ దేవుడు వేరు వేరే ఉన్నాడని ఎవరూ భావించరు.

0: to just start identifying yourself with God day by day, then you never feel that you are separate from Him.
1: ఈ ఫోటోలు ఎన్ని పెట్టినప్పటికీ ఇది ఒక్కడే అవుతారు కానీ అన్ని ఫోటోల్లో ఉన్నటువంటి వాడు అందరి మంది కాదు.
0: You may keep any number of photos there. It doesn't mean that God is dual or plural.
1: Sai Baba, Sai Baba, Sai Baba. Anni Sai Baba le.
0: All photos are only one Sai Baba.
1: Kaluka, ivanni manam total chesukottamlo. Total chesukokoddu.
0: We should not make it a grand total by adding.
1: Kani ekanga bhavinchukunnapude meeku sariyainatuvanti satyam chikkutundi.
0: When once you know this oneness, you will know the truth.
1: Kanuka oneness ni meeru pettukondi.
0: Therefore, go by this oneness alone.
1: నేను చెప్పేటువంటి వాక్యములన్నీ కూడా పరమ సత్యములే.
0: వాట్ ఎవర్ భగవాన్ ఈస్ టెలింగ్ ఈస్ ద ట్రూత్ ఆఫ్ ట్రూత్స్, పరమ సత్య, సుప్రీం ట్రూత్.
1: మీకెవరికి తెలియదు కనుక దాన్ని మీరు నమ్మడానికి వీలు లేకుండా ఉంటుండది.
0: యాజ్ యు ఆర్ ఇగ్నోరెంట్, యు ఆర్ నాట్ ఏబుల్ టు బిలీవ్ దిస్.
1: కాన మీరు ఈ సత్యాన్ని మీరు నమ్మండి.
0: దేర్ఫోర్ హ్యావ్ ఫుల్ ఫెయిత్ ఇన్ దిస్ ట్రూత్.
1: అన్ని గ్రంథములు చెప్పేటువంటిదంతా కూడాను అసత్యములే.
0: ఆల్ స్పిరిచువల్ టెక్స్ట్ స్పీక్ ఆఫ్ దట్ ఎటర్నల్ ట్రూత్.
1: కానీ ఇవన్నీ భక్తులను మోసం చేసే నిమిత్తమే.
0: బట్ ఆల్ ది రెస్ట్ ఆర్ ఫర్ ద డివోటీస్ టు బి.
1: నిజంగా భక్తి కలిగినటువంటి వాడు ఒక్కడే దేవుడు.
0: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ఆల్ ద డివోటీస్ విల్ నో దట్ గాడ్ ఈజ్ వన్.
1: అట్టి నమ్మకాన్ని మీరు పెంచుకున్నప్పుడే మీకు నిజమైనటువంటి ఒక సత్యం చిక్కుతుంది.
0: దెన్ వన్స్ యూ హ్యావ్ ద టోటల్ ఫెయిత్, యూ కెన్ అండర్స్టాండ్ అండ్ ఎక్స్పీరియన్స్ ద ట్రూత్.
1: కనుక మీరు సత్యాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నించండి.
0: మేక్ ఎవ్రీ ఎఫర్ట్ టు ఎంక్వైర్ ట్రూత్ అండ్ నో ద ట్రూత్.
1: సత్యం తెలుసుకుంటే ఈ డౌట్స్ అంతా ఏమాత్రం మీకు చిక్కదు.
0: వెన్ వన్స్ ద ట్రూత్ ఈజ్ నోన్, దెర్ విల్ బి నో డౌట్స్.
1: కనుక మీరు సత్యాన్ని తెలుసుకోండి.
0: దేర్ఫోర్ నో ద ట్రూత్.
1: అందుకోసమని ఎవరిని కూడా మనం దూషించకూడదు.
0: దేర్ఫోర్ వీ షుడ్ నెవర్ అక్యూజ్ ఎనీబడి.
1: దూషణ భూషణ తిరస్కారం పురస్కారములు అన్ని కూడా లోకానికే కానీ మీకు కాదు.
0: ద ఇలేషన్, హ్యూమిలియేషన్, jubilation, praise, blame relate to the world.
1: Tushana bhushana tiraskaram lanni kudanu manu kalpinchukunnatundi padamule.
0: And the praises and the blames are of your own making, nothing original.
1: Ee naadu virodhiga untuntadu.
0: Today one may be enemy.
1: Mani repatiki meeru iddu snehithudiga kavachchu.
0: And tomorrow he may be your friend.
1: Kanuka meerandaru kudanu ekanga undinatundi friends e kaani dooramainatundi vaaru kaadu.
0: Therefore you are all one. You are not separate, you are not different.
1: Prema swarupulara,
0: embodiments of love.
1: Meerentano premato ento bhagavatuni prarthistunnaru.
0: You have been praying to God with all the depth, profundity of love.
1: Kalu atti namakamuni meeru penchukondi.
0: And that kind of love you should develop and foster.
1: Appude meeku sarvamu artham avutundi.
0: Then you will be able to understand everything else.
1: Meeru ee vidhamainatundi doubts ku choti varu.
0: Don't give scope for any doubts.
1: కనుక డౌట్స్ మీరు చోటే ఇవ్వద్దండి.
0: నెవర్ ఎంటర్టైన్ డౌట్స్.
1: డౌట్స్ అంటే అది డ్యూయలిజం చేసినటువంటిది.
0: వేర్ దేర్ ఇస్ డౌట్ ఇట్ మీన్స్ ఇట్ ఇస్ డ్యూయాలిటీ.
1: అతను నేను అది రెండుగా వచ్చేసింది అది డ్యూయలిజం.
0: బికాస్ ఆఫ్ ద డౌట్ దేర్ ఇస్ డ్యూయాలిటీ, హీ అండ్ ఐ డ్యూయలిజం.
1: హీ అండ్ ఐ రెండు లేనే లేవు.
0: ఇన్ ఫ్యాక్ట్ దేర్ ఆర్ నథింగ్ లైక్ టూ, హీ అండ్ ఐ.
1: ఆల్ ఐ ఐ ఐ ఐ.
0: Everything is this I-ness only, I alone.
1: అటువంటి భావాన్ని, ఏకత్వమైన భావాన్ని మీరు తీసుకోండి.
0: And we should go with this non-dual feeling, the feeling of oneness.
1: ఆ వన్ వచ్చినప్పుడు మీరు అనుకోండి, ఏకం ఏవ అద్వితీయం బ్రహ్మ, రెండు కాదు ఒక్కటేను ఒక్కటేను అని సత్యాన్ని పలుకోండి.
0: When one, that feeling of non-dualism, oneness arises. Understand that all are one, only one, not two. ఏకం అద్వితీయం, నో టూ, నో సెకండ్.
1: ఇంకా మీరు భావించుకున్నప్పుడే సరైనటువంటి యొక్క అర్థం తెలుస్తుంది.
0: వన్స్ యూ గో ఇన్ దిస్ డైరెక్షన్ యూ విల్ నో ద కరెక్ట్ మీనింగ్.
1: ఇప్పుడు ఎన్ని గంటలు ఉన్నాయి? 12 గంటలు అంటున్నారు.
0: దర్ ఆర్ 12 అవర్స్.
1: 12 కానీ 12 లేవు.
0: ఇన్ ఫ్యాక్ట్ దర్ నో 12.
1: ఒకే గంట,
0: ఓన్లీ వన్ అవర్.
1: 12 దాటితే ఒకటి వస్తుంది.
0: And when you cross the 12, it will be back 1 o'clock again.
1: 1 daarte 2 vastundi.
0: After 1 hour, it is 2 o'clock.
1: Idi daarte vastunnayi kaani daatakapothe raledu.
0: So when once you cross, 1 hour after another, you come across another one.
1: Rendu undu adi ani nivu bhavinchukoddu.
0: Never consider there is a second one.
1: ప్రపంచ బ్రతుకుని బ్రతకాలనుకుంటున్నప్పుడు అప్పుడు రెండవది వెనక్కి వస్తుంది.
0: However, for our living, you may need the dualism, the second.
1: కనుక రెండవది లేనే లేదు.
0: There is nothing like the second.
1: నేను అప్పుడప్పుడు అంటుంటాను, నేను పిల్లలు పండుకొని ఉంటే చెప్తుంటాను, ఎన్ని గంటలు అయింది ఇప్పుడు అంటాను.
0: భగవాన్ సమ్టైమ్స్ ఎంక్వైర్స్ వాట్స్ ద టైమ్ నౌ.
1: రాత్రి 12 అయింది స్వామి అని చెప్తారు.
0: దే రిప్లై, స్వామి ఇట్ ఇస్ 12 o'clock ఇన్ ద నైట్.
1: నైటా డేనా అని నేను అడుగుతాను.
0: భగవాన్ పుట్స్ అనదర్ క్వశ్చన్, ఈజ్ ఇట్ డే ఆర్ నైట్?
1: డే స్వామి, నైట్ 12 o'clock అని అన్నాడు.
0: దెన్ దే సే స్వామి ఇట్ ఇస్ నైట్ 12 o'clock.
1: నైట్ 12 o'clock, డే 12 o'clock. ఈ 12 రెండు చేస్తే ఎంత అవుతుంది?
0: And if you just add night 12 o'clock, the day 12 o'clock,
1: అయితే 24 గంటలు ఉన్నాయా?
0: Do you find 24 hours like that?
1: 24 గంటలు ఎట్లా తెలుస్తుంది? అది డే నైట్ రావటం వల్ల 24 గంటలు తెలుస్తుంది.
0: How do you know that 24 hours? Because of the day and night.
1: కనుక ఈ డే అండ్ నైట్ ని మానేసేసి.
0: Therefore, give up this thought of day and night.
1: అప్పుడు ఎన్ని అవుతున్నాయి?
0: Then how many hours you
1: find? కళ్యాణంలో కనిపించేటువంటి 1 నుంచి 12 వరకు.
0: Find there on the clock only 1 to 12.
1: కాబట్టి 12 hours అని చెప్పారు.
0: Therefore say 12 hours.
1: 24 hours అని చెప్పకూడదు.
0: You cannot say 20 to 24 hours.
1: కానీ రైల్వే వాళ్ళు మాత్రము 24 hours పెడతారు.
0: But railway people call it 24 hours.
1: వాళ్ళకి ఎందుకంటే టైం కొద్ది వాళ్ళ యొక్క జీవితం జరుగుతూ ఉంటుంది.
0: Because the railway spend their life based on time.
1: కనుక మనము ఆ యొక్క డేస్ మనం చూడకూడదు.
0: So we should not go like that.
1: The day is night. The day and night.
0: The day, this night. Day and night.
1: Kani, night ettayindi, day lekapothe ayyindi night.
0: But how do you get night? Without the day, there cannot be night.
1: Kanuka, day and night, rendu okate.
0: Day and night are one and the same.
1: Kanuka, ee ekatvanni meeru bhavinchukoni, anniti enduku ekatvanni meeru visheshinchandi.
0: Therefore, we should go by this oneness and understand it. Everywhere, in every aspect.
1: దైవం ఒక్కడే.
0: God is one.
1: అప్పుడు చెప్పినప్పుడు మీరు ఇంకొక గాడును దూషించడము లేక ఇంకొక గాడును పూజించడము ఈ రెండింటిలో ఏదో ఒకటి జరుగుతుంది.
0: And once you say God is one, you cannot consider that God another God. You cannot observe any kind of differences.
1: డిఫరెన్స్ పోవాలంటే ఇవన్నీ మనం చూసుకోవాలి.
0: Therefore, in order to give up these differences, we should have this oneness.
1: కనుక మనం వన్నెస్ ని మాత్రమే తీసుకోవాలి.
0: Therefore, this oneness is a primordial important principle.
1: వన్నెస్ అనేటువంటిది నిజమైనటువంటి సత్యము.
0: This oneness is the truth of truths.
1: దీనిని మాత్రమే మీరు పట్టుకోండి.
0: Hold on to this supreme truth.
1: వన్ నుంచి మరి మీరు చూకుపోకూడదు.
0: And stay there one, but don't go to two.
1: ఈ విధంగా మీరు పెంచుకుంటూ పోతే దైవత్వము ఒక్కడే అనేది దేవశాలకు అంతా గుర్తవుతుంది.
0: If you act like this, you will certainly experience the oneness of the divinity.
1: నీకది సత్యం కాకపోతే వదిలిపెట్టు, అంతేగాని ఇది కాదు, ఇది సత్యం కాదు రెండు అని మీరు మాతో వాదించకండి.
0: If it is not possible for you to experience non-dualism, oneness, better you give it up, but never argue that God is dual or two.
1: కానీ దైవత్వం లోపల రెండుగా మీరు భావించొద్దండి.
0: Never consider divine God as two, dual.
1: కానీ ఏకమే కాని డ్యూయల్ కాదు.
0: గాడ్ ఈజ్ నాన్ డ్యూయల్ వన్, హీస్ నెవర్ డ్యూయల్ టూ.
1: కానీ నేను ఒకడే ఒకడే ఒకడే ఒకడే.
0: ఐఎమ్ వన్ అండ్ వన్ అండ్ వన్ అలోన్.
1: నీవు తండ్రికి ఒకడే పుట్టావు.
0: అండ్ యు ఆర్ ది ఓన్లీ వన్ బోర్న్.
1: కానీ ఇక్కడ రెండు ఉన్నాయని చెప్తారే.
0: బట్ హియర్ వీ సే దేర్ ఆర్ టూ ఫ్యాక్టర్స్ హియర్.
1: నేను ఒకడే.
0: ఐఎమ్ వన్.
1: ఒకటే ఒకటి నేను.
0: ఐఎమ్ ఓన్లీ వన్.
1: రెండు కాదు.
0: నాట్ టూ.
1: అని దాన్ని వాదిస్తూ పోవాలి.
0: And you should argue with firm faith like that.
1: అప్పుడు మీకు ఏకత్వం అనేటువంటిది తప్పగా అర్థమవుతుంది.
0: Then only you will certainly understand this oneness, non-dualism.
1: ఏకత్వం సర్వజీవత్వం.
0: This oneness is the principle of life, jivatva.
1: కనుక మీరు ఏకత్వాన్ని మాత్రం పెంచుకోండి.
0: Therefore, you should develop this oneness, ekatva, more and more.
1: ఏమిటి ఇది?
0: What is this?
1: పూల బంచ్.
0: Bunch of flowers.
1: కానీ నా ఉద్దేశం ఏంటంటే ఇది ఒకే పుష్పము.
0: బట్ అకార్డింగ్ టు స్వామి ఇట్ ఇస్ ఓన్లీ సింగిల్ ఫ్లవర్.
1: ఓన్లీ వన్ ఫ్లవర్. ఈ వన్ ఫ్లవరే అన్నిటి ఎందుకు చేర్చడం చేత ఇదంతా ఒక బంతి మాదిరి అయిపోయింది.
0: ఇట్ ఈస్ వన్ ఫ్లవర్ that has been spread all the flowers around and making it into a bunch.
1: ఇది పట్టుకుంటే ఇది ఒక పదార్థంగా కనిపిస్తుంది. అది
0: క్యాచ్ హోల్డ్ ఆఫ్ ఇట్ ఇట్ అపియర్స్ లైక్ మ్యాటర్ పదార్థ.
1: కానీ ఇది ఆధారం కాదు.
0: బట్ ఇట్ ఇస్ నాట్ సో.
1: దానిని వేదమునందు ఏకం ఏవ అద్వితీయం బ్రహ్మ అన్నారు.
0: వేద ఇట్ ఇస్ సెడ్ ఏకం ఏవ అద్వితీయం బ్రహ్మ.
1: ఇది అనేకము కాదు.
0: ఇట్ ఈస్ నాట్ మెనీ.
1: ఏకత్వంలో అనేకత్వం చేరింది, అనేకత్వంలో ఏకత్వం చేరింది.
0: యు ఫైండ్ ద డైవర్సిటీ ఇన్ యూనిటీ అండ్ ఇట్ ఇస్ ది యూనిటీ దట్ వన్నెస్ విచ్ ఇస్ ది రియాలిటీ.
1: కనుక నీవు డివినిటీగా మీరు భావించాలి, కానీ వన్నెస్ గా మీరు భావించుకోండి.
0: సో యూ షుడ్ కన్సిడర్ దిస్ డివినిటీ బట్ నాట్ ది ప్లూరాలిటీ ఆర్ ది డ్యూయాలిటీ.
1: కనుక మీరు ఇప్పుడు దీన్ని డ్యూయాలిటీగా మీరు భావించకూడదు.
0: నెవర్ కన్సిడర్ దిస్ డ్యూయాలిటీ.
1: అన్ని ఒకటే అయిపోయినాయి.
0: ఆల్ ఫ్లవర్స్ ఆర్ జస్ట్ వన్.
1: ఇది అనేకంగా ఉన్నాయని మీరు భావిస్తున్నారు.
0: బట్ యూ కన్సిడర్ దాట్ సపరేట్ మెనీ.
1: కానీ ఇది సపరేట్ కాదు.
0: బట్ దే ఆర్ నాట్ సపరేట్ ఎనీవే.
1: అన్ని ఒకటే.
0: ఆల్ ఆర్ వన్. ఆల్ ఆర్ వన్. యు వాచ్ దిస్.
1: ఇట్ని మీరు గుర్తించాలి. అన్ని చేర్చి చేర్చి చేర్చి ఇది బంతి అయిపోయింది, కానీ లేకపోతే ఇది బంతి కానే కాదు.
0: దిస్ ఈస్ ది వన్ దట్ యు హావ్ రికగ్నైజ్. ఆల్ ఆఫ్ దెమ్ హ్యావ్ జాయిన్ టుగెదర్ అండ్ మేడ్ ఇన్ టు వన్. ఇన్ ఫ్యాక్ట్ ఆర్ నాట్ మెనీ.
1: ఒకటే ఉన్నటువంటి వాడు ఒక మనిషి అంటారు.
0: And if there is one person we call just is one human being.
1: అనేక మంది గుంపుగా చేరినప్పుడు ఇది ఒక గ్రూప్ ఉంటారు.
0: When many join there we call it a group.
1: కనుక ఆ గ్రూప్ కును ఒక వర్గకును ఎంత భేదం ఉంటుంది?
0: What a difference is there between the single person and a group?
1: గ్రూప్ అంటే ఎంతమంది అయినా ఉండొచ్చు.
0: In a group there may be any number of people.
1: ఎవరన్నా నీవు నా వాడు అని చెప్పగలవు?
0: Whom you can claim as your own?
1: ఏది కాదు.
0: యూ కెనాట్ యాక్సెప్ట్ ఎనీ.
1: అన్ని నావే అంటుంటే నేను కాదు పోగొంటుంట.
0: వెన్ యూ సే ఆల్ ఆర్ మైండ్ యూ మే ఫైండ్ ద అదర్ వన్ డినైయింగ్ దట్ స్టేట్మెంట్.
1: కనుక నీ ఏకత్వాన్ని నీవు చూపుకోవాలి, కానీ అనేకత్వాన్ని మీరు చూపకూడదు.
0: దేర్ ఫోర్ వీ షుడ్ గో బై దిస్ వన్నెస్ నాట్ బై మల్టిప్లిసిటీ ఆర్ ప్లూరాలిటీ.
1: అనేకత్వాన్ని చూపుతున్నారు, చేస్తున్నారు, అనుభవిస్తున్నారు.
0: బట్ వీ గో బై దిస్ డైవర్సిటీ, వీ డెమాన్స్ట్రేట్ ఇట్, వీ ఎక్స్పీరియన్స్ ఇట్.
1: కనుక ఏకత్వం అనేటువంటిది చూపలేకూడదు, ఒక్కటే ఉండేది.
0: వన్నెస్ నీడ్ నాట్ బి షోన్ బికాస్ ఓన్లీ వన్ దట్ ఎగ్జిస్ట్.
1: కానీ మేము మేము మేము అని ఒక గ్రూప్ గా చూపకూడదు.
0: బట్ వీ షుడ్ నెవర్ గో బై ప్లూరాలిటీ డైవర్సిటీ యాజ్ వీ ద గ్రూప్.
1: కానీ ఆ గ్రూప్ అంటే ఏమిటి? విడివిడిగా భావించుకుంటుంటారా?
0: వీ కన్సిడర్ ద గ్రూప్ విత్ పీపుల్ హు ఆర్ సెపరేట్.
1: చాలా తప్పు.
0: ఇట్స్ ఎ మిస్టేక్ టు థింక్ సో.
1: సెపరేట్ గా చూపలేకూడదు.
0: Never have this view of separation.
1: Pandavulanta evaru?
0: Who are they?
1: Okka Pandavulanta kudanu kevalam oka Kunti Devi putrudi.
0: All the Pandavas are the sons of Kunti Devi.
1: Okay, mother.
0: Only one mother.
1: Kani five mandi kumarulu.
0: But you find five sons Pandavas.
1: Kani five akkada untunte nee okade ani cheppagalavu.
0: There are five sons, how do you say they are one?
1: Karuka ప్రపంచానికి తెలుపుకునే నిమిత్తమై ఒక విధమైనటువంటి నంబర్స్ చెప్తూ పోయాం, కానీ ప్రపంచంతో మనకు అవసరం లేదు.
0: ఫర్ వరల్డ్లీ పర్పస్ వీ మే రిప్రజెంట్ బై న్యూమరికల్ వాల్యూ, బట్ యట్ వీఆర్ వన్ ఓన్లీ.
1: ఆ విధంగా నీవు చెప్తూ రావాలి.
0: దట్స్ హౌ యూ షుడ్ డిక్లేర్.
1: మేమందరూ చేరి ఈ పని చేసామంటే అందరినీ అరెస్ట్ చేస్తారు.
0: ఇఫ్ యూ సే ఆల్ ఆఫ్ అస్ టుగెదర్ హ్యావ్ డన్ దిస్ జాబ్ యూ విల్ ఆల్ బి అరెస్టెడ్.
1: నేను ఒకడే.
0: But I am only one.
1: వారిని పట్టినప్పుడు వారు కూడా నేను ఒకరే.
0: If that person is caught, yes, I am also the same person.
1: కాబట్టి ఈ పది మంది కూడా నేనేను.
0: So all the 10 are in reality are one.
1: అట్టు చెప్తూ పోతుంటే ప్రపంచంలో బిరీ సులభంగా అర్థమవుతుంది అందరికీ.
0: When we start feeling so, explaining everybody, the whole world will
1: understand. ఈనాడు మీకు అది అర్థం కాదు, కానీ
0: today you may not understand well.
1: కానీ గుర్తించిన తర్వాత అది మీకు స్పష్టంగా అర్థమవుతుంది.
0: When once you recognize this oneness, it will be very well clearly understood.
1: అప్పుడు మీకు సరైన అర్థం కావాలంటే మొట్టమొదట మనం చేసుకోవాలి.
0: Therefore, to understand clearly, we should establish ourselves in that oneness.
1: కనుక మొట్టమొదట ప్రతి ఒక్కటి కూడాను తమ తనను దృఢం చేసుకోవాలి.
0: Therefore, we should strengthen every aspect.
1: Truth is one.
0: Truth is one.
1: రెండు కాదు.
0: Not two.
1: ట్రూత్ అంటే ఏమి?
0: వాట్ ఈస్ ట్రూత్? వాట్ ఈస్ దిస్?
1: ఇది హ్యాండ్కర్చీఫ్ అన్నారు.
0: దిస్ ఈస్ హ్యాండ్కర్చీఫ్.
1: కానీ దీంట్లో ఎన్నో దారములు అంతా ఉంటున్నాయి కాబట్టి ఈ దారముల యొక్క చేరిక ఈ గ్రూప్ భావిస్తారు.
0: బికాస్ వీ ఫైండ్ సో మెనీ థ్రెడ్స్ యాన్ ఇంటర్వోవెన్ ఇన్ టు కర్చీఫ్ వీ థింక్ ఇట్స్ మెనీ.
1: కర్చీఫ్ ఎట్టయింది అనేక రకమైనటువంటి థ్రెడ్ చేర్చేటప్పటికి ఇది కర్చీఫ్ అయిపోయింది.
0: దిస్ ఇస్ ఎ కర్చీఫ్ బికాస్ ది యాన్ ఇస్ సో క్లోజ్లీ ఇంటర్వోవెన్.
1: తీస్తూ వస్తే ఒకటి ప్రత్యేకంగా వస్తుంది.
0: యూ కెన్ రిమూవ్ ద వన్ థ్రెడ్ ఆఫ్టర్ అనదర్.
1: కనుక ఇది థ్రెడ్ అంతా కూడా వేరు వేరు దండిగా ఉన్నాయి కానీ కానీ క్లాత్ ఒకటే ఉంటుండాలి.
0: దేర్ మే బి ఎనీ నంబర్ ఆఫ్ థ్రెడ్స్ ప్లెంటీ బట్ ద క్లాత్ ఈజ్ వన్.
1: అట్టి దాన్ని ఏకత్వాన్ని మనం తీసుకోవాలి.
0: సో వీ షుడ్ గో బై దిస్ వన్నెస్.
1: ఈ ఏకత్వం వచ్చినప్పుడే దాన్ని తుడుచుకోవడానికి వీలవుతుంది.
0: బికాస్ ద థ్రెడ్స్ హ్యావ్ బికమ్ వన్ ఇన్ టు ఎ క్లాత్ యూఆర్ ఏబుల్ టు వై.
1: కనుక మనం ఏకత్వాన్ని తీసుకోవాలి కానీ అనేకత్వాన్ని తీసుకోకూడదు.
0: సో వీ షుడ్ గో బై దిస్ నాన్ డ్యువల్ వన్నెస్ ఓన్లీ.
1: అనేకత్వంలో ఉన్నటువంటి ఏకత్వమే సత్యము.
0: వీ షుడ్ అండర్స్టాండ్ ది ట్రూత్ ఆఫ్ యూనిటీ అండ్ డైవర్సిటీ.
1: యూనిటీ మనకు కావాలి.
0: దిస్ యూనిటీ ఈస్ వెరీ నెసెసరీ.
1: ఈనాడు పిల్లలందరూ వేరువేరుగా కల్పిస్తున్నారు.
0: అండ్ వీ ఫైండ్ సో మెనీ స్టూడెంట్స్ సెపరేట్ ఫ్రమ్ ఈచ్ అదర్.
1: కానీ ఆల్ ఆర్ వన్.
0: బట్ ఆల్ ఆర్ వన్.
1: మీరు ఏ కాలేజీలో చదువుతున్నారు?
0: వేర్ ఆర్ యూ స్టడీయింగ్?
1: సత్యసాయి బాబా కాలేజీలో చదువుతున్నాము.
0: సే దట్ వీఆర్ స్టడీయింగ్ ఇన్ సత్యసాయి బాబాస్ కాలేజ్.
1: కానీ పిల్లలంతా వేరు వేరుగా కనిపిస్తున్నారు కానీ అందరూ ఒకటే.
0: దో వీ ఫైండ్ మెనీ స్టూడెంట్స్ ఇన్ ఫ్యాక్ట్ దే ఆర్ వన్ స్టడీయింగ్ ఇన్ ద సేమ్ కాలేజ్.
1: ఈ విధంగా ఏకత్వాన్ని పెంచుకోవడానికి మీరు తగిన ప్రయత్నం చేయాలి.
0: దేర్ ఫోర్ వీ షుడ్ మేక్ ఎవ్రీ అటెంప్ట్ టు ఫాస్టర్ అండ్ డెవలప్ ది స్పిరిట్ ఆఫ్ వన్నెస్.
1: గోవింద కృష్ణ జై గోపాల కృష్ణ జై గోపాల బాల బాల కృష్ణ జై.

0: చాలా సంతోషం. పిల్లలు ఏకత్వంతో కూడి పాడేటప్పుడు అది ఎంత హాయిగా ఉంటుందో చూడండి. అందరికీ అంతకుముందు ఏకం కావాలి, అప్పుడే మనసుకు వినే కూడాను చాలా ఆనందం వేస్తుంది.
1: When you all join together and sing in perfect harmony and in chorus, you will certainly experience, enjoy the blissful state.
0: ఈ విధంగా ప్రతి మాట ఎందుకు ఏకత్వం కావాలి.
1: Like this, in every aspect, we should experience unity and oneness.
0: ఇంతమంది పాడాలంటే ఎన్ని స్థుతులు పెట్టాలి.
1: For all people to join, how many shrutis you require?
0: మనకు ఏ శృతి మనకు అక్కర్లేదు.
1: We don't need to go by that.
0: ఒక్క శృతి చాలు.
1: One shruti is enough.
0: ఇంతమంది కంటెముడుకు ఒకే శృతి పెట్టింది.
1: All voices can join in unison.
0: అప్పుడే తెలియనటువంటి ఆనందము.
1: Then you'll have bliss.
0: మనం చూస్తుంటే నాకెంతో ఆనందం వేస్తుంది.
1: Bhagavan is extremely happy seeing all of you here.
0: లేకపోతే మీకు తెలిపవచ్చు, నేను ఇన్ని రకములైనటువంటి కార్యక్రమాలు పెట్టుకొని ఇన్ని రకమైన కార్యక్రమాల్లో కూడా నేను చేరుతూ దిగుతూ కానీ కట్ అయినప్పటికీ తెల్లవారి మొదలుకొని రాత్రి పరుండినంత వరకు నేను ఆనందంగా ఉంటుంటాను.
1: స్వామి హ్యాస్ సో మెనీ ప్రోగ్రామ్స్, స్వామి హ్యాస్ గాట్ సో మెనీ యాక్టివిటీస్, హీ గెట్స్ హిమ్సెల్ఫ్ అసోసియేటెడ్ విత్ ఆల్ మెనీ ప్రోగ్రామ్స్, బట్ గెట్ ఈస్ హ్యాపీ రైట్ ఫ్రమ్ ద మార్నింగ్ టిల్ దిస్ డే. Throughout the day, he is extremely happy.
0: Itti aanandamu evarikaina chikkutunda?
1: Is it possible for anybody to be as blissful as Bhagavan?
0: Kanuka nenu eppudu kuda aanandangane untanu.
1: Bhagavan is always happy, always happy.
0: Dushana bhushana tiraskaram puraskaram anni kudanu maatala yokka bhavame.
1: It is only your vocal verbal expression so far as the blame and praise are concerned.
0: Kani naaka bhedam ledu.
1: Bhagavan has no difference as such.
0: Undaru okate.
1: All are one.
0: Be alike to everyone.
1: All are one. Be alike to everyone.

0: भूमि मृण्मय है, देह मांसमय है, समुद्र जलमय है, ये पंचभूत परमात्मा की बूंदें ही हैं।
1: सर्वत्र पंचभूतानि, ये ऐसे बिंबों तप ऐसे बिंदुओं तप अन्य जगत का ఐదింటియందు దైవత్వం ఒక్కటే. ఏకం ఏవా అద్వితీయం బ్రహ్మ, రెండవది లేనే లేదు అనేటువంటి సత్యాన్ని మనం విశ్లేషించినప్పుడే మనకు భయం ప్రవేశించదు.
0: సర్వత్ర పంచభూతాని, ఇస్ జగత్ మే ఇన్ పాంచ్ బూందో కే అలావా, బింబ కే అలావా అన్య కుచ్ భీ దిఖాయి నహీ పడతా హై. ఇన్ పంచభూతో మే ఏక హీ దైవత్వ హై, एकमेव अद्वितीयम ब्रह्मा, दूसरा है ही नहीं के सत्य पर विश्वास करने पर ही हम में भय प्रविष्ट नहीं होगा.
1: समस्त सद्गुणमुल यंदु अभयम अनेटुवंटिदि, इदि महत्प्रायमैनटुवंटिदि, इदि आदर्शपूरितमैनटुवंटिदि, ई लौकिकमैनटुवंटि क्षेत्रमुनंदु कानि अलौकिक पारमार्थ क्षेत्रमुनंदु कानि మానవత్వం అనేటువంటి దీనిలో అభయం అనేటువంటిది లేకుండా మానవుడు జీవించటం దుర్లభం. లౌకిక సంగ్రామమునందు కాని ఆధ్యాత్మిక సంగ్రామమునందు కాని భయములకేమాత్రము కూడాను అవకాశం లేదు.
0: సభీ సద్గుణో మే అభయ సర్వోపరి హై, యహ ఆదర్శ పూర్ణ హై. ఇస్ లౌకిక క్షేత్ర మే అథవా అలౌకిక పరమార్థిక క్షేత్ర సే సంబద్ధ मानव जीवन में यदि अभय न हो तो मानव जीवन अत्यंत कठिन हो जाता है. लौकिक संग्राम में अथवा आध्यात्मिक संग्राम में भय के लिए कोई अवसर ही नहीं है.
1: भय शीरुडु केवल तिरिकि पंद एकि चिन्न कार्यमुनु कूडनु तानु साधिंचलेडु. कनुक भय शीरुडनै कृतिवाडु జగత్తునందు ఏమాత్రము కూడాను రాణించడు అనేటువంటి సత్యాన్ని బోధిస్తూ వచ్చింది భగవద్గీత. ముఖ్యంగా మానవుడు అభయుడు కావాలి.
0: భయభీత వ్యక్తి కేవల్ కాయర్ హై, వహ్ కిసీ భీ ప్రకార్ కే కార్య కో సంపన్న నహీ కర్ సక్తా హై. భగవద్గీత నే ఇస్ సత్య కా ఉపదేశ్ దియా హై కి సంసార్ మే యహ భయభీత వ్యక్తి जरा भी प्रगति नहीं कर सकता है. विशेषतः मानव को अभय होना चाहिए.
1: अभयत्वमैनटुवंटिदि केवलम ओक निर्भयंतो पोचडानिकि वीलु लेदु. निर्भयमैनटुवंटिदि कोंत मूर्खंगा उंडोच्चुनु. अभयत्वमु अनेटुवंटिदि सत्यमुनु गुर्तिंचिनटुवंटि ओक शक्तिगा मारुतुंदि. भयशीलुडु अडुगडुगुनकु मरणिस्ताडु, अभयमुनकु ओक्क दूरे मरणं.
0: अभय की तुलना निडरता से नहीं कर सकते हैं. निडरता कुछ मूर्खतापूर्ण हो सकती है. अभयता सत्य से अवगत परिणत शक्ति के रूप में होती है. भयभीत व्यक्ति कदम कदम पर मरता है, जबकि अभय व्यक्ति के लिए मृत्यु एक ही बार होती है.
1: कनुका अभयुडम कम्मनि आदेशिंचाडु अर्जुनुडु. మానవుడి ఎందు భయం ఉండినంత వరకు కూడా మహత్కార్యములను సాధించలేడు. అభయశీలుడు మాత్రమే మహత్కార్యములందు విజయాన్ని సాధించగలడు.
0: అత శ్రీకృష్ణ అర్జున్ కో అభయ హోనే కా ఆదేశ్ దియా. మానవ మే డర్ కే రహనే తక్ వహ మహత్వపూర్ణ కార్య నహీ కర్ సక్తా హై. జో వ్యక్తి అభయ హోతా హై వహీ మహత్వపూర్ణ కార్య కర్ సక్తా హై और विजय प्राप्त कर सकता है.
1: కనుకనే అర్జున నీవు భయమును పారద్రోలు, అభయమును చేర్చుకో విభజవహ అన్నాడు. అనగా భయము నుండి నీవు దూరం కమ్ము అన్నాడు. ఇక్కడ అభయత్వము అలౌకికత్వము ఈ రెండింటినీ ఆశ్రయించినటువంటి వ్యక్తి ఎట్టి భయమునకు అవకాశం ఇవ్వడు. జగత్తునందగల పదార్థములు అన్నింటి అందు కూడా విరక్తియు
0: भक्ति उठा. अतः श्री कृष्ण ने कहा, हे अर्जुन, तुम भय को दूर भगाओ और अभय बनो. विगत भय अर्थात भय से दूर हो। यहां अभयता और अलौकिकता का आश्रय ग्रहण करने वाला किसी प्रकार के भय को अवसर नहीं देता है। यह जगत के समस्त पदार्थों के प्रति विरक्त और ईश्वर में निश्चल भक्ति से रहता है।
1: देह अहंकार वस्तु యొక్క మమకారం రెండు ఉండినప్పుడే భయం ప్రవేశిస్తుంది. కనుక వస్తువుని యందు అభిమానము కాని దేహమునందు అహంకారములు కాని ఈ అభయ స్వరూపుడు ఏమాత్రమో చింతించడు. భయస్థుడు హిరణ్యకశిపుడు, అభయశీలుడు ప్రహ్లాదుడు, నామరూపమును ఆశ్రయించినటువంటి వాడు హిరణ్యకశిపుడు, నారాయణుని ఆశ్రయించినటువంటి వాడు ప్రహ్లాదుడు.
0: వ్యక్తి మే దేహాభిమాన్ ఔర్ వస్తు కే ప్రతి మమత్వ కే హోనే పర్ హీ उसमें भय प्रवेश करता है। वस्तुओं के प्रति ममत्व अथवा देह के प्रति अहंकार के बारे में यह अभय कभी चिंतित नहीं होता है। हिरण्यकश्यप भयभीत था और प्रह्लाद अभयशील। हिरण्यकश्यप ने नाम और रूप का आश्रय ग्रहण किया तो प्रह्लाद ने नारायण का आश्रय ग्रहण किया।
1: కనుకనే తన్ను నిశాచరుడు పొడువ దైత్యకుమారుడు మాటి మాటికి పందగ జాయి ఓ ధరుజ వంచన ఓ మహావంశ అపన్న శరణ్య అంచు రుదించి కాని తా కన్నుకు నిరుతీడు భయకంప సమేతుడు కాడు పోవరా అన్నాడు చెండ అమ్మకు వీరువురు. ప్రహ్లాదునకు భయం ఎందుకు లేదు? నారాయణుడు తప్ప అన్య వస్తువు జగత్తునందు లేదు అనేటువంటి విశ్వాసమే ఈ అవయత్వమున మూల కారణం.
0: दैत्य पुत्र को राक्षस कष्ट दे रहे थे जब बार बार पन्नगशाई दैत्य भंजन कह स्तुति करता पर न आंखों में आंसू भरता न भय से वह कंपित ही होता हे राजन, ऐसा गुरु चंडा अमार्क ने कहा। प्रह्लाद को भय क्यों नहीं था? उसकी इस अभयता का मूल कारण उसका यह विश्वास ही था कि जगत में नारायण के अतिरिक्त दूसरी वस्तु है ही नहीं।
1: బృహదారణ్యకోపనిషత్తునందు యాజ్ఞవల్కుడు జనకునకు బోధిస్తాడు, అభయం వై జనక ప్రాప్తాసి అన్నాడు. అనగా నీవు అభయుడవైనావు జనక, నీవింక విచారించనక్కరలేదు. అనగా చిత్తమంతయకుడను నీవు దైవమునందుంచావు.
0: బృహదారణ్యకోపనిషద్ మే జనక్ కో ఉపదేశ దేతే హువే యాజ్ఞవల్క్య కహతే హై అభయం వై జనకా ప్రాప్తో హమ్, అర్థాత్ హే జనక్ తుమ్ అభయ హో గయ హో, అబ్ తుమ్హే చింతిత హోనే కీ ఆవశ్యక్తా నహీ హై, అర్థాత్ తుమ్ అప్నా సారా ఈశ్వర్ మే రఖ చుకే హో.
1: నీవు నిమిత్త మాత్రుడిగా జగత్తునందున్నావు, వస్తువులు ఎందు ఏమాత్రం కూడా మమత్వం లేదు, ప్రతి వస్తువును కూడా దివ్యత్వమైనటువంటి దైవత్వంగానే విశ్వసిస్తున్నావు, అనేకత్వం నందు ఏకత్వాన్ని దర్శిస్తున్నావు, కనుకని నీవు అభయస్వరూపుడ పొందాడు.
0: తుమ్ ఇస్ జగత్ మే మాత్ర ఏక్ నిమిత్త బన్కర్ హో, వస్తువో మే కిసీ భీ ప్రకార్ కా మమత్వ నహీ హై, ప్రత్యేక్ వస్తు కో ఈశ్వరీయ తత్వ సే యుక్త दैवत्व ही मान रहे हो, अनेकता में एकता का दर्शन कर रहे हो, अतः तुम अभय स्वरूप हो.
1: ఈనాడు లోకములో అన్ని భయముల కంటే కూడాను మరణ భయము చాలా ఎక్కువగా ఉంటాయి. మహాధైర్య సాహసవంతుడైనప్పటికీ, మహాశీచారి అయినప్పటికీ, మహాధనికుడు అయినప్పటికీ, సూర్యుడు వీరుడైనప్పటికీ మరణం అంటే దద్దరిల్లుతాడు. ఈ మరణించినటువంటి వారిని చూస్తే నిరాశ అనిస్తూ లోనైతాడు. మరణమన్న వార్త విన్నంతనే అమంగళమని భావిస్తాడు.
0: ఆజ్ సంసార్ మే సభీ భయో కి అపేక్ష మృత్యు కా భయ అత్యధిక హై. ఆజ్ మానవ్ అత్యంత సాహసీ హోనే పర్ భీ, బహుత్ ధైర్యశాలీ హోనే పర్ భీ, బహుత్ బడా ధనవాన్ హోనే పర్ భీ, శూరవీర్ హోనే పర్ భీ मृत्यु का नाम सुनते ही भय से कांप उठता है। मरे हुए लोगों को देखकर अत्यंत निराश होता है। मृत्यु का समाचार सुनते ही उसे अमंगल मानता है।
1: నూరు సంవత్సరం నిండినటువంటి మృతకి అయినప్పటికీ మరణమంటే తాను భయపడుతుంది. కొంతకాలం జీవించాలని ఆశిస్తారు, ఎంతకాలం ఆశించినప్పటికీ మరణము తప్పినది కాదు. ఈ జగత్తునందు సమస్త పదార్థములు, సమస్త వ్యక్తులు, సమస్త విషయములు కూడాను ఈ మరణ ప్రవాహంలో కొట్టుకుని పోయేటువంటివి.
0: 100 వర్షం కా బూఢా భీ మృత్యు కి బాత్ సుంతే హీ భయభీత్ హో జాతా హై, కుచ్ ఔర్ సమయ తక్ జీవిత రహనా చాహతా హై. కితనే హీ సమయ తక్ జీవిత రహనే కి ఆశా కర్నే పర్ భీ మృత్యు నిశ్చిత హై. ఇస్ జగత్ మే సభీ పదార్థ, సభీ వ్యక్తి, సభీ విషయ ఇస్ మృత్యు కే ప్రవాహ మే బహే జానే వాలే హీ హై.
1: ప్రవాహములో కొట్టుకుని పోయేటువంటి యొక్క వ్యక్తిని మరొక ప్రవాహములో కొట్టుకుని పోయేటువంటి వ్యక్తి ఆశ్రయిస్తే ఎంత లాభం అవుతుంది? ఏమి లాభం ఉంటారు? ఆశ్రయించినటువంటి వ్యక్తి గాని, ఆశ్రయింపబడినటువంటి వ్యక్తి గాని, ఈ రెండు వ్యక్తులు ఈ ప్రవాహంలో కొట్టుకుని పోయేటువంటివి.
0: ప్రవాహ మే బహే జానే వాలే ఏక్ వ్యక్తి ద్వారా, ప్రవాహ మే బహే జానే వాలే దూసరే వ్యక్తి కా ఆశ్రయ గ్రహణ కర్నే మే కితనా ప్రయోజన హై, కితనా లాభ హై. ఆశ్రయ గ్రహణ కర్నే వాలా ఔర్ ఆశ్రయ దేనే వాలా దోనో ఇస్ ప్రవాహ మే బహే జానే వాలే హీ హై.
1: ప్రవాహమునకు మిట్ట గట్టు అయినటువంటి ఒక దైవత్వాన్ని పట్టినప్పుడే మనకు ఒక అభయం. కనుక మరణమునకు భయపడి గాని, జీవితమునకు సంతసించి గాని ప్రయోజనం లేదు. అభయత్వం అనేటువంటిది మేలు పర్వతం వంటిది, మన భయము అనేటువంటిది శ్వాస గాలి వంటిది.
0: అత కిసీ ప్రకార్ కీ అడచన్ యా తటబంధ సే నిర్ముక్త ప్రవాహ జైసే ఈశ్వర్ కో థామనే పర్ హీ హమే అభయ ప్రాప్త హోగా. అత మృత్యు సే భయభీత హోనే అథవా జీవన్ సే ఆనందిత హోనే మే కోయి ప్రయోజన్ నహీ హై. అభయతా మేరు పర్వత్ కే సమాన్ హై. హమారా భయ నిశ్వాస్ కీ హవా కే సమాన్ హై.
1: శ్వాసగాలి మేరు పర్వతం ఏమైనా కదిలిపగలదా? కనుక ఈ తుచ్చమైనటువంటి, ఈ అల్పమైనటువంటి ఈ భయం అనేటువంటి గాలి మన అభయత్వం అనేటువంటి మేలు పర్వతాన్ని ఏమాత్రం కొడుకు కదిలించదు. సెలయేరు, చిరుకొండలు, హిమశిలలు, చిత్రాది చిత్ర పర్వతము, తాతోత్తరమొప్ప నభ్రతలము, జుప్పించు దైత్యంబు వంతిల నిత్యనియు విశ్వతిని కొలిచి ప్రత్యేక ప్రపంచమునందు నాదిల ఒప్పారు హిమాది రాజమా అని ఈ చెలించినటువంటి యొక్క పర్వతము, భ్రమించినటువంటి యొక్క భావము, భ్రమించినటువంటి యొక్క మనస్సు, తరించేటువంటి యొక్క బుద్ధి ఒక్క దైవత్వం తప్ప అన్ని దీనికి ఏమాత్రం కూడా తాను చెలించదు.
0: క్యా శ్వాస్ కి హవా కహీ మేరు పర్వత్ కో హిలా సక్తి హై? యహ తుచ్ ఔర్ అల్ప భయ కి హవా హమారే అభయతా రూపీ మేరు పర్వత్ కో జరా భీ హిలా నహీ సక్తి హై. అవిచల్ పర్వత్, భ్రమిత్ న హోనే వాలీ భావనా, భ్రమిత్ న హోనే వాలా మన్, తరనే వాలీ బుద్ధి మాత్ర ఈశ్వర్ కే హీ తత్వ హై.
1: కనుకనే సర్వంతి ఎందు దైవత్వం అనేటువంటి యొక్క ఏకత్వము సత్యత్వమైనటువంటి అనేటువంటి విశ్వాసాన్ని నీవు మదీయందించుకున్నప్పుడే నీవు అభయస్వరూపుడు కాగలవన్నారు. మానవుని ఏది కూడా నువ్వు భయపెట్టలేదు. వాట్ కెన్ మేక్ మీ అఫ్రైడ్? డెత్ ఈజ్ ఎ జోక్ ఆఫ్ లైఫ్, జోక్ ఆఫ్ మీ అన్నారు. ఈ చావు అనేటువంటిది ఒక తమాషా వంటిది.
0: यह भी कहा गया कि यदि इस सत्य को अपने मन में विश्वास के साथ रख पाओगे कि सब में विद्यमान दैवत्व एक ही है तो तुम अभय स्वरूप हो सकते हो. मानव को कुछ भी नहीं डरा सकता है. यह मृत्यु एक तमाशे के समान है.
1: పాంచభౌతికమైనటువంటి దేహము ఏనాటికైనప్పుడును కూలక తప్పదు. అలాంటి దేహ నిమిత్తమై మనం ఎందుకు ఆరాటపడాలి? అర్జున, చంపేటి వాడు నీవు కాదు, చచ్చేటువంటిది వారు కాదు. చచ్చునది దేహమే, వారి ఆత్మ కాని దేహము కాదు. ఇలాంటి సత్యాన్ని ప్రబోధించి అర్జునుకు ఒక అభయాన్ని అందించాడు.
0: మరణే వాలి దేహకో మారనే కి చాహ రఖనా कोई बड़ी बात नहीं है. पंचभूतों से युक्त इस देह का किसी न किसी दिन गिरना निश्चित है। ऐसी देह के लिए क्यों व्यग्र होना है? श्री कृष्ण ने कहा, हे अर्जुन, मारने वाले तुम नहीं हो, मरने वाले वे नहीं हैं, मरने वाला देह ही है, तुम आत्मा हो, देह नहीं। श्री कृष्ण ने अर्जुन को ऐसा उपदेश देकर अभय प्रदान किया।
1: భక్తియోగంలో బోధించినటువంటి 26 యొక్క సద్గుణముల లోపల ఇది ప్రధానమైనటువంటి సాంఖ్యయోగమున అవయత్వము ప్రధానమైనటువంటి యొక్క ప్రాణము అన్నాడు. దీని పేర్ లేదు, నీవు ధైర్యంగా ఉంటుండు, నీవు భయపడకుండా ఉంటుండు. ఈ భయం ఉండినంత వరకు కూడా నీకు మా అభయం దక్కదు. మామేకం శరణం విద్య, నన్ను శరణొచ్చు, తదుపరి సర్వమును నేనే చూసుకుంటానన్నాడు.
0: భక్తి యోగ మే ఉపదేశిత 26 तत्वों में यह अत्यंत प्रधान है। सांख्य योग में यह अभयता प्रधान प्राण तत्व है। श्री कृष्ण ने कहा, बी फियरलेस, तुम सधैर्य रहो, तुम निडर रहो। जब तक तुम में भय होगा तब तक तुम्हें मेरा अभय प्राप्त नहीं होगा। अतः मामेकम् शरणम व्रज, मेरी शरण ग्रहण करो, इसके बाद मैं ही सब कुछ संभाल लूंगा।
1: నిజముగా మానవుడనే కుట్టివాడు భయ స్వరూపుడు కాదు. ఇతని యొక్క మానవత్వం అనేటువంటి ఈ పదమునంటే ఈ దివ్యత్వం అనేటువంటి అర్థము ఇమిడి ఉంటున్నది. దీనికి ఒక చిన్న కథ. ఒక భయంకరమైనటువంటి అరణ్యం, ఈ అరణ్యములో సర్వ విధములైనటువంటి జంతువులు కూడా నివసిస్తూ ఉండేటువంటివి. కొన్ని అడవులలో సింహములు ఉంటే ఆ అడవిలో ఏనుగులు నివసించవు, ఏనుగులు సంచరిస్తూ ఉంటే ఆ అడవిలో సింహం ఉండవు.
0: प्रथमतः मानव भय स्वरूप नहीं है। मानवता शब्द में ही दिव्यता का अर्थ निहित है। एक छोटी सी कहानी। एक भयानक जंगल था, इसमें सभी प्रकार के जानवर रहते थे। कुछ जंगलों में शेर रहते हैं तो वहां हाथी नहीं रहते हैं। यदि जंगल में हाथी घूम रहे होते हैं तो वहां शेर नहीं रहते हैं।
1: సింహము మొదలుకొని నక్క కుక్క వరకు కూడాను సమస్త ప్రాణులు కూడాను అందులో సంచరిస్తూ ఉన్నాయి. ఒకనాడు ఒక నక్క అనేక విధములుగా యోచిస్తూ వచ్చింది. మానవత్వంలో ఒక ప్రత్యేకమైనటువంటి ఒక ఆదర్శ జీవితత్వంగా లోకులు భావిస్తున్నారు. జంతువునాం నరజన్మ దుర్లభం, మానవ జన్మం చాలా దుర్లభమైనటువంటిదని చెప్పుకుంటున్నారు.
0: పరంతు ఇస్ జంగల్ మే शेर, सियार, कुत्ते तक सभी जानवर थे। उनमें एक सियार अनेक प्रकार से विचार करता आया, लोग मानव को एक विशेष प्राणी मान रहे हैं। जंतु नाम नर जन्म दुर्लभम, वे कह रहे हैं कि मानव जन्म अति दुर्लभ है।
1: मानव ఒక విధమైనటువంటి జంతువు అనే పేరు. కనుక మానవుడి కూడా జంతువు అనేటువంటి పేరు పెట్టకుండా మానవుడు అనే పేరు ఎందుకు పెట్టాలి? మాకంటే తాను ఏమంత గొప్పవాడు, అతనికంటే మేమేమి తీసిపోయినటువంటి వారం.
0: జైసే మానవ జన్మ వైసే హీ జానవర్ భీ జన్మ హే. మాతా కే గర్భ సే జన్మనే వాలే ప్రత్యేక ప్రాణి కా ఏక అన్య నామ జంతు హీ హే. ఐసీ స్థితి మే मानव को जंतु नाम न देकर मानव नाम क्यों दिया गया? हमारी तुलना में वह कैसे बड़ा है? उसकी तुलना में हम कैसे अल्प हैं?
1: ఈ విధంగా అనేక విషయములందు కూడాను సత్యన వర్జన చేసుకొని ఒక విధమైనటువంటి యొక్క విచారణ కలిపి ఇది మునికి వచ్చిపెట్టే ప్రయోజనం లేదు, దీన్ని ఏదైనా సాధించాలి అని గొప్ప పట్టుపట్టి ఆనాటి నుండి క్యాన్వాస్ బయలుదేరింది. జంతువు దగ్గరికి వెళ్లి మనం ఎందుకు మనుషుల కంటే తక్కువ వారిగా ఉండాలి? జంతు జాతి మానవ జాతి కంటే ఈయన జాతి అని భావిస్తున్నారు. ఈ పేరును మనం తుడిచివేసుకోవాలి.
0: ఇస్ ప్రకార్ బహుత్ చింతన్ మనన్ కర్నే కే బాద్ ఉస్నే ఠాన్ లియా కి ఇస్ బాత్ కో ఐసే హీ నహీ ఛోడ్ దేనా చాహియే. उसी दिन से वह कैनवासिंग पर निकल पड़ा। हर जानवर के पास जाता और बोलता कि हम मानवों से क्यों कम ठहरें, जानवरों की जाति को मानव जाति से कम मान रहे हैं, इस बदनामी को हमें मिटाना है।
1: బోధిస్తూ ప్రతి జంతువును ఒక విధమైనటువంటి ఉద్రేకాన్ని అందించి అనేక విధమైనటువంటి యొక్క ఉత్సాహాన్ని కూడా చేకూరుస్తూ వచ్చింది. కట్టకడపటికి శరీరములో పుష్టి చాలా పెద్దది అయినటువంటి యొక్క ఏనుగు మొదలుకొని జంతుగాదైనటువంటి సింహం మొదలుకొని ఈయన స్థాయి ఎందుకున్నటువంటి కుక్క నక్కల వరకు కూడా దీనికి టామ్ టామ్ వేయించింది. అనగా అందరికీ ఈ విషయాన్ని బోధించింది. మనం అందరూ చేరి ఒక మహాసభను ఏర్పరచుకోవాలి అని నిర్ణయం చేసుకుంది. ఈ సభకు చతుష్పాద మహాసభ అని పేరు పెట్టుకున్నారు.
0: वह इसी तरह प्रत्येक जानवर को उकसाते और उत्साहित करते आया। अंततः यह बात शक्तिशाली हाथी से लेकर जंगल के राजा शेर और कुत्तों तक में फैल गई। यह फैसला हुआ कि हम सब मिलकर एक सभा बुलाएंगे। इस सभा को चतुष्पाद महासभा का नाम दिया गया।
1: तीन पेट्टुकोनी पलादि कालमलो पलादि समयानिकि अंदरू ई महासमावेशंलो पाल्गोनालनि चेप्पिंदि। दीनिकि अजेंडा మూడు మాత్రం నిర్ణయం చేస్తుంది. మానవులు జంతువులు తల్లి గర్భం నుండి పుట్టినటువంటి వారి కనుక మానవునికి జంతువులకి జంతువుని ఒకే పేరు ఉండాలి కానీ రెండు పేరు నిర్ణయించడం వీలు కాదు. నేను జంతువులకైనా మానవుడికి పేరు పెట్టాలి, నేను మానవుడికైనా జంతువుని పేరు పెట్టాలి. ఈ రెండు సమానత్వం తప్ప భిన్నంగా ఉండడానికి వీలు కాదు అని ఒకటి నిర్ణయం చేసుకోవాలన్నారు.
0: సభీ జానవరం కో సూచిత్ కియా గయా కి ఫలా సమయమే फला जगह पर सबको इकट्ठा होना है। इस सभा के लिए सियार ने तीन बातों का एजेंडा तैयार किया। मानव और जानवर माता के गर्भ से ही जन्मे हैं, अतः मानवों और जानवरों के लिए जंतु के रूप में एक ही नाम होना चाहिए। दो नामों का होना संभव नहीं है। जानवरों का नाम मानव होना चाहिए अथवा मानवों का नाम जंतु होना चाहिए। दोनों नाम समान होने चाहिए, दो भिन्न भिन्न नाम नहीं होने चाहिए।
1: इनका रेंडवली मानवुडु ज्ञानवंतुडनि इवि अज्ञानंतो कूडिनटुवंटि जंतुलनि मनकु ओक चट्ट पेरु निर्णयिस्तारु. ఇది దీనిని మనం అంగీకరించరాదు. మనకున్న జ్ఞానం కంటే మానవుడికి ఏమంత అధికంగా ఉంటుండాలి, మానవుని ఎందు ఉన్నటువంటి జ్ఞానంలో మనకేమి తక్కువగా ఉంటుండాలి అని ఈ రెండింటికి ఒకే జ్ఞానం అనేటువంటి ఒక దీనిని మనము స్థిరం చేసుకోవాలి, కూడాను మనం నిర్ణయించుకోవాలి అని.
0: దూసరా విషయ హమే బద్నామ్ కియా జా రహా హై కి మానవ్ స్వయం జ్ఞానవాన్ హై ఔర్ జానవర్ అజ్ఞానీ, इसे हमें नहीं स्वीकारना चाहिए। हम में जो ज्ञान है उससे मानव में क्या अधिक ज्ञान है, मानव में जो ज्ञान है उससे हम में ज्ञान कहां कम है। हमें निर्णय कर लेना चाहिए कि मानव और जानवर ज्ञान में समान ही हैं।
1: इनका मोड़ा वाली मानव नोरु लेने चुट्टी वाला मनी मानव नोरु में चुट्टी वाला नहीं మనము మూగి జంతువులని వారు సంతృప్తమైనటువంటి యొక్క మాటలకారి అని అతనికి అనేక విధములుగా పేరు ప్రతిష్టలు కలిగినాయి. మనం మూగి జంతువులు అయినప్పటికీ మనకి ఏమి కొరతగా ఉంటుండాలి? వారు మాటలేసినటువంటి వాడైనప్పటికీ వారు ఏమి సుఖం అనుభవిస్తున్నాడు? కనుక మాటలకు మూగి జంతువులకు ఏమాత్రం కూడా భేదం ఉండకుండా చూసుకోవాలి అంటే.
0: తీసరి బాత్ యహ్ ప్రచలిత్ హై కి హమ్ మూక్ ప్రాణి హై और मानव वाक शक्ति से पूर्ण। हम मूक प्राणी तो हैं परंतु हमें किस बात की कमी है? वह बातें कर सकता है परंतु वह क्या सुख भोग रहा है? इसलिए हमें यह देखना चाहिए कि बातें कर सकने और न कर सकने में कोई अंतर न हो।
1: దీనికి మనం ఎవరికోనూ అంగీకరించరాదు. మనలో ఉండేటువంటి సాత్వికత్వం మానవుని ఎందుకు లేదు, కనుక మానవుని కంటే మృగం సాత్వికమైనటువంటి సత్కీర్తిని మనం తీసుకోవాలి.
0: మానవ హమే క్రూర్ మాన్ రహా హై और स्वयं को सात्विक मान रहा है। इसे हमें बिल्कुल नहीं मानना चाहिए। हम में जो सात्विक गुण हैं वह मानव में भी नहीं है। अतः हमें इस यश को प्राप्त करना चाहिए कि मानव से भी जानवर अधिक सात्विक हैं।
1: మన యొక్క సమావేశం లోపల మనం చర్చించాలి అనుకున్నారు. అయితే ఈ మీటింగ్ కు ఎవరిని ప్రిసైడ్ చేయాలి? అప్పుడు నక్కనే చెప్పింది, మన అడవి లోపల కొంతమంది యోగులు ఋషులు తపస్సు ఆచరించుకుంటున్నారు. అందులో ఒక ఉత్తమమైనటువంటి ఒక ఋషిని మనము దీనికి ఆహ్వానిస్తాం అని విశ్వసించి
0: జానవరుని ఫైసలా కియా कि इन चार पॉइंट्स पर सभा में चर्चा होनी चाहिए। फिर प्रश्न उठा कि इस मीटिंग को कौन प्रिसाइड करेगा। फिर सियार ने ही कहा, हमारे इस जंगल में कई योगी और ऋषि तपस्या कर रहे हैं, उनमें से किसी एक उत्तम ऋषि को न्योता देंगे।
1: स्वामी माँ ఇది చతుష్పాద మహాసభ అనేటువంటి గొప్ప మహాసభను మేము జరుపుకుంటున్నాము, తమరు దీనికి అధ్యక్షత వహించాలి అని కోరింది. తమభూత సమానత్వం అనేటువంటి ఒక తత్వాన్ని గుర్తించినటువంటి వాడు కనుక ఆ ఋషి తప్పక మీ సభకు నేను వస్తానని అంగీకరించాడు.
0: సియార్ స్వయం ఉస్ ఋషికే పాస్ గయా ఔర్ బోలా, స్వామి హమ్ సబ్ జానవర్ మిల్కర్ చతుష్పాద మహాసభకే నామ్ సే एक बहुत बड़ी सभा कर रहे हैं, कृपया आप इसकी अध्यक्षता करें। सर्वभूत समानता के तथ्य से अवगत होने के कारण उस ऋषि ने कहा कि वह अवश्य सभा में आएंगे।
1: मेरे मन की मुहूर्त प्रारंभ
0: एक बहुत बड़ी खुली जगह में एक शुभ मुहूर्त पर सभा का आयोजन हुआ। जंगल में रहने वाले छोटे से छोटे जानवर से लेकर बड़े से बड़े जानवर तक, माता पिता से लेकर पोते परपोतों तक सभी सभा के लिए रवाना हो गए। सभी जानवरों में हंसी खुशी का माहौल था।
1: దీనికి అధ్యక్షుడి పైన కొంతవరకు విశ్వాసం ఉండేటువంటి మృగములే కనుక అధ్యక్షులకు ఉన్నత స్థానం ఏర్పరిచారు. మృగరాజైనటువంటి సింహములకు ఆ అధ్యక్షుడికి పక్కలో ఒకనే ఒకటి అమర్చారు. కానీ ఈ మహర్షి ప్రక్కన ఉన్నటువంటి సింహమును చూసి ఏమాత్రమో అదిరి బెదరలేదు. గర్వభూతానాం అందరి ఎందు ఉండేటువంటి ఒక దైవత్వమైనటువంటి ఒక ఏకత్వాన్ని కలిగినటువంటి ఏకత్వం కలిగినటువంటి వాడు ఈ మహర్షి.
0: अध्यक्ष पर पूर्ण विश्वास होने के कारण उन्हें एक समुन्नत स्थान दिया गया। जानवरों के राजा शेर के लिए उनके बगल में ही एक आसन लगाया गया। बगल में बैठे हुए शेर को देखकर ऋषि बिल्कुल भयभीत नहीं हुए। ईश्वरस् सर्व भूतानाम, सभी प्राणियों में विद्यमान दैवत्व की एकता पर विश्वास करने वाले थे ये महर्षि। अतः इनमें अभयता ही थी, भय बिल्कुल नहीं था।
1: अंदर कुछ दरवाजा दिल्ली वेलकम चंपाजी महासभा को सेक्रेटरी ये पाप से नक्कने नक्क प्रारंभ सुवर्ण अक्षर तो लिखी दिन मन अंदर इध मरवरा दिन मन अंदर समावेशम दिग्विजयानी साधिबोदी।
0: सभी लोगों के आसीन होने के बाद सबका स्वागत करना था। इस महासभा के लिए सेक्रेटरी सियार ही था। सियार ने आरंभ किया, आज का दिन हमारे इतिहास में सोने के अक्षरों में लिखे जाने लायक है, इसे भुलाया नहीं जा सकता है। हम लोगों का यह समारोह एक अद्भुत विजय प्राप्त करने वाला है।
1: మీ కర్తవ్యాలను విసర్జించి ఈ సమావేశంలో పాల్గొన్నారు. అందరికి నా ధన్యవాదములు అని తరువాత ఈ మూడింటి యొక్క అజెండాను చెప్పింది.
0: ఆప్ సబ్ లోగోం కో కై కామ్ హోనే పర్ భీ సబ్ కో తాక్ పర్ రఖ్ కర్ आप सब इस सभा में उपस्थित हुए हैं, सबसे पहले मैं आपको धन्यवाद देता हूं। इसके बाद सीआर ने तीन सूत्री एजेंडा के बारे में बताया।
1: ये एजेंडा के प्रत्यक्ष में सिंहराज ले जी ना ब्रदर अनगा ना सोदरुडैनटुवंटि ओक नक्क चेप्पिनटुवंटि विषयमु मीरंता विनि उंडवच्चु। निजमुगा मन जंतुवुल यंदु उंडेटुवंटि ओक शौर्य साहसमुलु धैर्य प्रतित्वमुलु मानवुडि यंदु लेवु। దీనికి నేనే ప్రత్యక్ష ప్రమాణం. నాకుండినటువంటి ధైర్యము బలము మానవుల్లో ఎవరికైనా ఒక్కరికైనా ఉంటుందని చూపించండి.
0: ये बातें सुनने के बाद शेर उठ खड़ा हुआ और बोला, आप सब भाइयों ने सियार की कही बातों को सुना होगा। यथार्थ में हम जानवरों में जो धीरता, साहस, शौर्य और पटुता हैं, वे मानव में नहीं हैं। इसके लिए मैं ही प्रत्यक्ष प्रमाण हूं। मुझ में जो धैर्य और शक्ति हैं, क्या वे किसी एक भी मानव में हैं? जरा बताइए।
1: నేను నగరాజు అయినప్పటికీ అన్యాయ అక్రమ అనాచారాలకు ఏమాత్రం కూడా అడుగు పెట్టడం లేదు. నిష్కారణంగా పరజీవులను ఏమాత్రము హింసించడం లేదు. ఆకలి అయినప్పుడు మాత్రము ఏదో ఆహారం భుజిస్తాను. దీన్ని వ్యర్థం చేసేటువంటి దీనిగా నేను ఏ ప్రాణం కూడా తీయటం లేదు. ఈ ధైర్యము, ఈ సాహసము, ఈ నీతి మానవుడా లేదు.
0: మై జానవరం కా రాజా హోనే పర్ భీ కభీ నా అన్యాయ కర్తా హూ నా హీ అత్యాచార్. व्यर्थ में कभी कमजोरों को नहीं सताता हूं, केवल भूख लगने पर ही कुछ खाता हूं। व्यर्थ में किसी भी प्राणी को नहीं मारता हूं। ऐसा धैर्य, साहस और नैतिकता क्या मानवों में है? नहीं।
1: మానవుల కంటే అల్ప జాతి అని మనం ఎందుకు అనిపించుకోవాలి? కనుక దీనిని ఏదో ఒక విధంగా ఈనాడు నిర్ణయం చేసుకోవాలి అనింది. మరి ప్రక్కనే ఉండినటువంటి యొక్క రెండవ జంతువు ఏనుగు లేచింది. మానవుడంటే నా కాలు భోగాలంతకుండా లేడు వాడు మానవుడు. ఆకారంలో నేను గొప్ప ఆకారము, తెలివితేటల్లో నా గట తెలివి అని చెప్పి అనిపించుకున్నాను.
0: అత హమే మానవో సే క్యో డర్నా చాహియే, క్యో హమ్ మానవో సే భీ గయే గుజరే కహల్వాయే। अतः इस विषय में आज हमें कुछ फैसला करना चाहिए। इसके बाद बगल में बैठा हाथी उठा और बोला, मानव मेरे पैर के बराबर भी नहीं है। आकार में मैं बहुत बड़ा हूं, बुद्धिमत्ता में गज बुद्धिमत्ता कहते हैं।
1: గజమును రాజులు రారాజులను విశ్వసిస్తూ అని అన్వేషిస్తూ వచ్చారు. రాజుకు పట్టాభిషేకం చేసేటప్పుడు నేను లేకపోతే అతనికి పట్టాభిషేకమే జరగదు. కనుక నేను గజారుడై ఉండేటువంటి సమయం నందు నాకంటే ఇంక మానవుడు గొప్పవాడిని ఎత్తి నేను చెప్పాలి. నా తెలివి మహా గొప్ప తెలివి. కనుక నా తెలివితేటలకు, నా బలమునకు, నా యొక్క ఆకారమునకు మానవుడు ఏనాటికి నేను సాటి రాడు అన్నాను.
0: राजा महाराजा भी हम हाथियों पर विश्वास करते आए हैं। यदि पट्टाभिषेक के समय मैं न रहूं तो पट्टाभिषेक ही नहीं संपन्न होगा। ऐसे समय में मैं मानव को महान कैसे कह सकता हूं? मेरी होशियारी बहुत महान है, इसीलिए मेरी बुद्धिमत्ता, मेरी शक्ति और मेरे आकार के संदर्भ में మానవ కభీ మేరీ బరాబరీ నహీ కర్ సక్తా హై.
1: అందులో నక్క ఒక సెలెక్ట్ చేసింది. గొప్ప గొప్ప వారు అనగా మహారాజు లేచి చెప్పారు. ఆ మహారాజుకు ప్రక్కన ఉన్నటువంటి వాడు కొంతవరకు మంత్రి సమానుడైనటువంటి ఏనుగు కూడా లేచి చెప్పింది. ఇందులో మనం చిన్నవాడిని కూడా ఒకరిని పైకి లేపించి వాడితో మాట్లాడించాలి అని అనుకుంది. పక్కన ఉన్నటువంటి అడవి కుక్కను లేపింది.
0: తబ్ సియార్ ఫిర్ బోలా, అబ్ తక్ హమారే మహారాజా और उनके बगल में बैठे मंत्री समान हाथी ने अपने विचार व्यक्त किए। अब हम में जरा छोटों को भी कहने का मौका देना चाहिए। फिर उसने जंगली कुत्ते को मौका दिया। तब जंगली कुत्ता उठ खड़ा हुआ।
1: గొప్పవారి అందు నేను అల్పుడనైనటువంటి వాడు నేను మాట్లాడవలసి వచ్చింది. కానీ నా అల్పత్వమునందున్నటువంటి యొక్క మహాగుణం కూడా మానవుడి యందు లేడు. విశ్వాసంలో నాకు మించినటువంటి వాడు మరొకడు లేడు. నన్ను సాటి సంరక్షించినటువంటి వాడిపైన నేను ఎంతో విశ్వాసం పెంచుకుంటాను.
0: ఉస్నే అధ్యక్ష మహారాజా ఔర్ సభాసదో కో క్రమశః ప్రణామ్ కర్ బోలా, ఆజ్ ఆప్ జైసే బడో కే సామ్నే ముజ్ అకించన్ కో బోల్నే కా అవసర్ మిలా హై. ముజ్ జైసే అల్ప ప్రాణీ మే జో మహాన్ గుణ హై వహ్ మానవ్ మే నహీ హై. విశ్వాస్ కీ భావనా మే ముజ్సే బఢ్కర్ కోయి నహీ హై. ముజే పాల్నే పోసనే వాలో పర్ మే బహుత్ విశ్వాస్ బఢాతా హూ.
1: నా ప్రాణం పోయేంత వరకు వారికి కృతజ్ఞుడై ఉంటాను. నన్ను హింసించినప్పటికీ నేను అతన్ని ఏమాత్రం కూడా నువ్వు బాధించను. కనుక మానవ లోకం నన్ను కూడా నువ్వు కుక్కకున్నటువంటి విశ్వాసం నీకు లేదు రాలే అనిపించుకుంటాను. అయితే ఈ విశ్వాసంలో మానవులకు ఏమాత్రం కూడా నేను తీసుకోను. ఈనాటి మానవుడు తన మాస్టర్ని కూడా హింసించడానికి ప్రయత్నిస్తాడు.
0: అప్ని జాన్ జానే తక్ మే ఉన్కే ప్రతి ఆభార్ బనా రహతా హూ. मुझे तंग करने पर भी मैं उन्हें हानि नहीं पहुंचाता हूं. मानव भी अक्सर कहते हैं कि कुत्ते में जो विश्वास है वह भी तुम में नहीं है. इस विश्वास भावना में मैं मानव से जरा भी कम नहीं हूं. आज का मानव अपने मास्टर को भी हानि पहुंचाने का प्रयत्न करता है.
1: వానికి అన్ని విధములకు సహాయం చేసేటువంటి వారిని ద్రోహంగా అతన్ని దూషిస్తున్నాడు మానవుడు. కనుక తన యొక్క యజమానిని కూడాను తన కుట్టల పన్ని యజమానుడి యొక్క హింసకు కూడా పాల్పడుతున్నాడు మానవుడు. కనుక మానవునికి కృతజ్ఞతనే లేదు, ఒక విధమైనటువంటి విశ్వాసం కూడా లేదు.
0: ఉపకార్ కర్నే వాలే కాహి అపకార్ కర్ రహా హై ఆజ్ కా మానవ్. మదద్ కర్నే వాలే కే ఖిలాఫ్ హి షడ్యంత్ర రచతా హై మానవ్. कई षड्यंत्र रचकर अपने मालिक को ही हानि पहुंचा रहा है आज का मानव. मानव में जरा भी कृतज्ञता नहीं है, जरा सा विश्वास भी नहीं है.
1: తన అక్కర తీరేంత వరకు కూడా ఎంతైనా కూడా వినయ విజేతలు ప్రకటిస్తాడు. అక్కర తీరిన తర్వాత మాస్టర్ని హింసించడానికి కోరుకుంటాడు. కనుక మానవుని కంటే కూడా మనం ఏమాత్రం కూడా తక్కువ జాతికి చేయని వాడు కాదు అని ఈ విధంగా కూడా వారి వారి తగినట్టుగా ఉపన్యాసాలు ఇచ్చినారు. తరువాత అధ్యక్షుడి ఉపన్యాసం వచ్చింది.
0: అప్నా కామ్ పూరా హోనే తక్ వినమ్ర రహతా హై, కామ్ కే పూరా హోతే హీ मालिक को भी हानि पहुंचाता है. इसीलिए हम किसी भी हालत में मानव से कम नहीं. इस तरह सब लोगों ने अपने अपने हिसाब से भाषण दिया. अंत में अध्यक्ष के बोलने की बारी आई.
1: ఇష్టంగా ఉంటున్నప్పుడు మాస్టర్ చేసేటువంటివి అన్ని మంచివే అనుకుంటాం. కూలివి విరసమైన నేరములే చూస్తుండు. ఆ యొక్క మాస్టర్ పైన ఏమైనా కూడా కొంచెం అయిష్టం బయలుదేరినా అతను చేసిన మంచి అన్నిటి కూడా చెడ్డగా భావిస్తుంటాడు మానవుడు.
0: తబ ఋషినే కహా, హే జానవరం, తుమ్ లోగోనే జో కుచ్ కహా వహ సచ్ హీ హై. మిత్రతా కే దినో మే సబ్ కుచ్ అచ్చా హీ రహతా హై. मास्टर जो कुछ करता है वह सही लगता है, परंतु जब मित्रता में कुछ खोट उत्पन्न होती है तो मानव को मास्टर के सभी काम गलत ही लगने लगते हैं.
1: ఎదురుగా నమస్కరిస్తాడు, మరుగును పోయి దూషిస్తాడు. ఎదురు ఒక మాట, మరుగును మరొక మాట. ఎదురుగా వండించినటువంటిది వెలుకపోయి దానిని హతమార్చేదానికి ప్రయత్నిస్తాడు. కనుక ఇలాంటి తెలివి చేయడం కంటే మన మృగము చేసే తెలివి చేయడం చాలా గొప్పవి అన్నాడు.
0: సామ్నే పడనే పర్ ప్రణామ్ కర్తా హై, పీచే సే నిందా కర్తా హై. సామ్నే కుచ్ కహతా హై, పీచే ఔర్ కుచ్ కహతా హై. సామ్నే ఖూబ్ ప్రశంసా కర్తా హై ఔర్ పీచే సే మార్నే కీ బాత్ సోచతా హై. ఐసీ దోహరీ హోషియారీ కీ అపేక్షా జానవరో కీ బుద్ధిమత్తా కహీ అచ్చీ హై.
1: అయితే మీరు చెప్పినవన్నీ దోషములు కూడా మానవుని ఎందు లేకపోలేదు. ఆహార, నిద్ర, భయ, మైండ్ ఈ నాలుగింటి ఎందు కూడా మృగములకు మానవులకు ఎట్టి వ్యత్యాసము లేదు. అయితే ఒక్కటి మాత్రము జంతువుల కంటే మానవుడి ఎందు ప్రత్యేకత ఒకటి ఉన్నది అన్నాడు. మృగములు ఎందు పుట్టినటువంటి యొక్క పుట్టుకతో వచ్చినటువంటి క్రూరత్వాన్ని మృగములు మార్చుకొనలేవు.
0: తుమ్ లోగోనే మానవ మే జో దోష్ గినాయే హై వే సబ్ మానవ మే విద్యమాన్ హై పరంతు ఆహార, నిద్రా, భయ ఔర్ మైథున్ ఇన్ చార్ విషయో మే మానవో ఔర్ జానవరో మే కోయి అంతర్ నహీ హై. లేకిన్ జానవరో కి తుల్నా మే మానవ మే ఏక్ విశేషతా హై. జానవరో మే జన్మ సే జో క్రూరతా హోతీ హై ఉసే వే బదల్ నహీ సక్తే హై.
1: ఎంత ఆకలి కొన్నప్పటికీ పులి పూరి పల్వా తినవదు. పులి మాంసమే ఆరగిస్తుంది కానీ ఇంకేమిటి టిఫిన్ కాఫీ తాను త్రాగదు. ఎంత ప్రయత్నం చేసి దానిని ప్రాక్టీస్ చేసినప్పటికీ దాని స్వభావం మారడానికి వీలు కాదు. అయితే మానవుడు ప్రయత్నం చేస్తే ఎటువంటి పూలత్వాన్ని కాని ఎటువంటి దుర్గుణములు కాని మార్చుకునగలడు.
0: चाहे कितनी भी भूख क्यों न लगे परंतु बाघ पूरी हलवा नहीं खाएगा, मांस ही खाएगा, न कि टिफिन और कॉफी लेगा. चाहे जितनी कोशिश करने पर भी उसका स्वभाव नहीं बदलेगा, परंतु यदि मानव कोशिश करता है तो वह किसी भी प्रकार की क्रूरता और दुर्गुणों को छोड़ सकता है.
1: మానవుడు పరివర్తనకయ్యేటువంటి శక్తివాణి ఎందుంది. ఎట్టి ప్రయత్నం చేసినప్పటికీ మృగము ఎందు పరివర్తన జరిగేటువంటిది లేదు. ఏ రెండు వేదములు అన్నాడు. ఈ విధమైన శక్తి సామర్థ్యములు మృగములు మనిషి ఎందు అన్నాడు.
0: అత మానవ మే ప్రయత్న కే ద్వారా పరివర్తిత హోనే కి శక్తి హై. లేకిన్ చాహే జితనా ప్రయత్న కర్నే పర్ భీ జానవరో మే పరివర్తన నహీ హో సక్తా హై. ये ही दो अंतर हैं. ऐसे शक्ति और सामर्थ्य मानव में हैं.
1: अब तो नकल है स्वामी मेरे चित्र क्योंकि वास्तव में आईते अला मार्चकने शक्ति मानव ने उपड़ी अला मार्चकोने मानव एला शक्ति उड़ी मार्चकोने मानव अभी मृगम कटे दीन वेर अना अध्यक्ष
0: अपना. फिर सियार उठ खड़ा हुआ और बोला, स्वामी आपने जो कहा वह सच ही है. ऐसे परिवर्तन करने की शक्ति के होते हुए भी जो परिवर्तन नहीं कर सकता है वह कैसा मानव है. तब अध्यक्ष ने कहा, ऐसी शक्ति के होते हुए भी जो स्वयं को परिवर्तित नहीं करता है वह जानवरों से भी गया गुजरा है. यह सुनते ही सभी जानवरों ने तालियां बजाई.
1: अनगा मानव यंतु ये विवेक शक्ति उन्हें पड़ेगी विनियोग इंद्रबोधा सन्मार्ग में प्रवेश इंद्रबोधा उन्हें कुंती मानव लो मृगम कंटे ईरों लो वो चिपने निर्णय जाड़ू ये मार रहे हैं. यंत्र चलूं लो चल भी ये भी फल तब नशकरवात तपिन तैयारी तरफ ఎంత బుద్ధులు తమ తలు చేరలేని ఎండబారులు బుద్ధులు వెళ్ళిపోవాలి అన్నాడు. కనుక మానవులు చదువు సత్యం లోపల మహా గొప్పవారిగా ఉంటున్నారు. కానీ ఈ చదువుల వల్ల కలిగినటువంటి ఫలితం ఏమిటి?
0: మహర్షిని అప్నా నిర్ణయ దియా కే అప్ని వివేక బుద్ధి కా సదుపయోగ న కర్తే హువే జో సన్మార్గ మే ప్రవేశ్ నహీ కర్తా హై వహ్ మానవ జానవరో సే భీ గయా గుజరా హై. कितनी ही विद्याएं पाकर है क्या लाभ, लिखे नसीब को बदल सकता कौन. विचार बुरे जब करे प्रवेश मन, पथरा जाती यह बुद्धि सबकी तब.
1: केवल पट्टी कदा आ पट्ट मन निंपुटा कदा आ पट्ट निंपने कोसमें मानव इन विधम डेवल पड़ना पड़कों मन पट्ट निंपुटा वारे मनमे बेस्ट.
0: सियार ने तब कहा, पढ़ाई के संदर्भ में मानव महान ही है, लेकिन इस शिक्षा का प्रयोजन क्या है? यह सब केवल रोजी रोटी के लिए ही है ना। पेट तो हम भी भर रहे हैं, पेट भरने के लिए ही मानव इतने सारे कष्ट उठा रहा है, लेकिन हम बिना किसी विशेष श्रम के पेट भर रहे हैं, इसलिए उसकी तुलना में हम ही बेस्ट हैं।
1: స్వాతంత్ర మతి మితిమీరి పోతుండేటువంటి సమయం లోపల ఈ యొక్క అధ్యక్షుడైనటువంటి మహర్షుల్ని కల్లార్చి రెండవ యొక్క భేదం కూడా చెబుతూ వచ్చాడు. మానవులకు మాయను సాధించగలడు మానవుడు, ఆత్మను చూడగలడు మానవుడు, ఇంకా నిర్వాణం అనేటువంటి ఆనందాన్ని చేరగలడు. అనగా మానవులకు మాయను జయించేటువంటి యొక్క అధికారం ఉంటున్నది. ప్రయత్నం చేస్తే ఆత్మను సందర్శించుకోగలడు, సాధనా సంపత్తి వల్ల నిర్వాణం అనేటువంటి ఆత్మను చేరగలడు. ఈ మూడు కూడా మీ మృగములు ఎందు లేవు అన్నాడు.
0: సియార్ కే బడ్ బోలేపన్ కో ठंडा करते हुए ऋषि ने कहा, मानव माया पर विजय पा सकता है, वह आत्मा का दर्शन कर सकता है, वह निर्वाण की आनंद स्थिति तक पहुंच सकता है, अर्थात मानव को माया पर विजय पाने का अधिकार है, प्रयत्न करके वह आत्मा का उद्धार कर सकता है, साधना संपत्ति के आधार पर निर्वाण को प्राप्त कर सकता है, ये तीनों गुण तुम में नहीं है.
1: కనుకనే ఆ యొక్క మహర్షి చెప్పాడు, నాయన ఈ ఆంగ్ల భాష లోపల MEN మ్యాన్ అని చెప్తున్నారు, తెలుగులో మానవా అని చెప్తూ వచ్చారు. మాయా అనేటువంటి అజ్ఞానం దూరం చేసుకుని ఆత్మతత్వం దర్శించి విజ్ఞానం అనేటువంటి యొక్క ఆనందంలో లీనమవుతాడు మానవుడు. అదే యొక్క అర్థమును MEN దీనిలో కూడా ఉంటుండాలి అని చెప్పాడు. ఎం అనగా మాయా, రిమూవ్ ఆఫ్ మాయా, బై మాయా మై రిమూవ్ ఆఫ్ మాయా. ఈ రిమూవ్ మాయా అనగా ఎట్టి ఎం ఉండేటువంటి దానికి మాయా రిమూవ్, ఇంకా ఏ ఉండేటువంటి దానికి ఆత్మస్తి ఆత్మస్తి, ఇంకా ఎన్ నిర్వాణం అటే. ఈ నిర్వాణం అటైనటువంటి ఆనందంలో లీనమక.
0: आगे महर्षि ने कहा, वत्स अंग्रेजी भाषा में मैन कहते हैं, वही तेलुगु में मानवा कहते हैं. माया के अज्ञान को दूर कर आत्म तत्व का दर्शन कर विज्ञान के आनंद में मानव विलीन होता है, यही अर्थ इस मैन में भी है. एम का अर्थ रिमूवल ऑफ माया, ए का अर्थ आत्मा और एन का अर्थ निर्वाणा अटेन, अर्थात निर्वाण के आनंद में विलीन होना.
1: अज्ञान दूर आत्म दर्शन आनंद लीनमेवाड़े निजन मानव అవన్నీ తల ఉంచుకున్నాయి పాపం, నేను మా చేత కానటువంటి పని అని ఒప్పుకున్నాయి. అయితే అందరి మానవులు కూడా ఈ పని చేయగలుగుతున్నారా? కనుక ఈ విధమైనటువంటి యొక్క ప్రయత్నం చేయనటువంటి మానవుడు మా యొక్క ఫ్రెండేను మృగములంతా అంగీకరించాడు.
0: అర్థాత్ అజ్ఞాన్ కో దూర్ కర్ ఆత్మా కా దర్శన్ కర్ ఆనందమే విలీన్ హోనే వాలా హీ సచ్చా మానవ్ హై. ये बातें सुनते ही सभी जानवरों ने सिर झुका लिया, सभी ने स्वीकार किया कि यह हमारे लिए साध्य नहीं है. परंतु क्या सभी मानव यह सब कुछ कर पा रहे हैं? सभी जानवरों ने स्वीकार किया कि ऐसे प्रयत्न नहीं करने वाला मानव उनका फ्रेंड ही है.
1: కనుక మానవులకు మృగములకు ఎక్కువ వ్యత్యాసం లేదు. మానవుని యొక్క విజ్ఞాన ప్రజ్ఞాన సంస్కారం ఉండింది కూడాను వారు సరైన రీతిలో దీన్ని అనుభవించటం లేదు. అందుకోసం ఈ మహర్షి కూడాను తాను అరణ్యానికి వచ్చినటువంటి కారణాన్ని కూడాను నిరూపించాడు.
0: అత మానవ్ ఆర్ జానవర్ మే అంతర్ అత్యధిక్ నహీ హై. మానవ్ మే విజ్ఞాన్ ప్రజ్ఞాన్ ఆర్ సుజ్ఞాన్ కే హోతే హువే భీ వహ ఉన్కా సదుపయోగ్ నహీ కర్ రహా హై. अतः महर्षि ने अपने जंगल आने के कारण को निरूपित किया।
1: స్థానిక మానవులు తనని హింసించినటువంటి వాని పైన కొడుకు హింసకు ప్రయత్నం చేస్తాడు, నిష్కారణమైన నిందను మోపుతాడు, నిరపరాధులను హింసిస్తాడు, కారణం లేని కార్యంలో పాల్గొంటాడు. కనుకనే ఆ మానవుల నుండి నేను దూరమై ఈ సాత్వికమైన గుణములు నిర్తి మృగముల మధ్యనైనా కూడా నేను సుఖంగా జీవించగలని ఋషులంతా అరణ్యానికి వస్తున్నారు.
0: మానవ अपने को हानि न पहुंचाने वाले को भी हानि पहुंचाने का प्रयत्न करता है, अनावश्यक ढंग से निंदा के आरोपण करता है, निर्दोष लोगों को हानि पहुंचाता है, अनावश्यक कार्यों में भाग लेता है। अतः ऐसे मनुष्यों से दूर रहते हुए इन सात्विक गुण वाले जानवरों के बीच में सुखी जीवन बिताने के विचार से सब ऋषि జంగల్ మే పహంచ రహే హై.
1: మానవుడు కేవలం స్వార్థ రూపుడైపోతున్నాడు. ఏది చేసినా ఏది చూసినా ఏది చెప్పినా తన స్వార్థమునంతే మాత్రం మునుగుతున్నాడు. మృగములకు ఏమాత్రమూ స్వార్థము లేదు. నా బిడ్డలను నా మునిమన్నలను వీళ్ళందరి అమెరికాకు జపాన్కు జర్మనీకి ఇటలీకి పంపించాలని చెప్పని ఒక బ్యాంక్ లో ఫిక్స్డ్ డిపాజిట్ చేయటం లేదు. అవి
0: మానవ నిరాస్వార్థి హోతా జా రహా హై. జో కుచ్ కర్తా దేఖతా ఔర్ కహతా హై केवल अपने स्वार्थ के लिए ही करता है, परंतु जानवरों में कोई स्वार्थ नहीं है। ये जानवर अपने बच्चों और परपोतों तक को अमेरिका, जापान, जर्मनी, इटली, फ्रांस जैसे देशों में भेजने के लिए बैंक में डिपॉजिट नहीं कर रहे हैं।
1: పరులను మోసగించి పరులను హింసించి పరులను బాధించి తమ పొట్టలు కొట్టుకోవటం లేదు ఈ మృగములు. కనుక మానవుడు కూడా ఒక అధిపతి సమానమే అని నిర్ణయం చేస్తున్నాయి. అదే విధంగానే ఇక్కడ కృష్ణుడు కూడా అర్జునుని, నాయన నీవు భయపెట్టడానికి మృగం కాదు. ఇక్కడ రెండు మృగముల యొక్క తత్వాన్ని అర్జునుడికి బోధించాడు. భయపడేటువంటి గొర్రె కాదు నీవు, భయపెట్టేటువంటి పులి కాదు నీవు. కనుక నీవు పులి కాదు, గొర్రె కాదు,
0: मानव। ये जानवर दूसरों को धोखा देकर, हानि पहुंचाकर और कष्ट देकर अपने पेट नहीं भर रहे हैं। अतः यहां श्री कृष्ण ने अर्जुन से कहा, वत्स, तुम डराने के लिए जानवर नहीं हो। श्री कृष्ण ने अर्जुन को दो जानवरों के तत्वों का उपदेश देते हुए कहा, तुम डरने वाली भेड़ नहीं हो, तुम डराने वाले बाघ नहीं हो, इसलिए तुम न बाघ हो न ही भेड़ हो, तुम मानव हो।
1: మానవ మృగతత్వం ఏర్పడిపోవటం వల్లే, సేవించి ఉండటం వల్లే మానవుడు ఈ విధమైన ప్రవర్తనకు గురి అవుతున్నాడు. కనుక నీవు అభయుడవు కమ్ము, భయుడవు కమ్ము కాకూడదు అన్నాడు. అప్పుడే అర్జునుడు
0: मानवों में जानवरों के ये तत्व घर कर जाने के कारण और शेष रह जाने के कारण वह ऐसे व्यवहार का आदि हो रहा है। अतः तुम अभय हो, भयभीत न हो। तभी अर्जुन ने करिष्ये वचनम तव कहा, अर्थात స్వామీ ఆప్కి ఆజ్ఞా కా పాలన్ కరుంగా.
1: ఈనాడు మానవుడి యందు అనంత శక్తి ఇమిడి ఉంటున్నది. ఇంత శక్తి ఉండినప్పటికీ తన యందు శక్తి ఉండినట్టుగా తాను విశ్వసించటం లేదు. కారణం ఏమిటి? తాను ఒక దివ్యత్వం కంటే వేరేటువంటి వాడుననేటువంటి ఒక బలహీనతే దీనికి మూల కారణం. కనుక దివ్యత్వం అనేటువంటి దాన్ని తాను ఆవరించినటువంటి వాడు అనేటువంటి యొక్క సత్యాన్ని తాను గుర్తించాలి. ఇలాంటి దివ్యత్వమే సర్వత్రా ఉంటున్నది.
0: आज मानव में अनंत शक्ति विद्यमान है। इतनी शक्ति के होते हुए भी अपनी शक्ति पर वह विश्वास नहीं कर पा रहा है। कारण क्या है? स्वयं को दिव्यता से भिन्न मानने की दुर्बलता ही इसका मूल कारण है। उसे इस सत्य से अवगत होना चाहिए कि वह दिव्यता से आवृत है। ऐसी दिव्यता ही सर्वत्र है।
1: सर्वत्र स्वामी पादम, తర్వతోకి శిరోముఖం సర్వసత్తులోకి సర్వమాశ్చతి. కనుక సర్వత్రా నిండినటువంటి యొక్క దివ్యత్వం ఒక్కటే అనేటువంటి సత్యాన్ని విశ్లేషించినటువంటి వారికి ఏమాత్రము కూడా భయం ఉండదు. మనం క్షణ క్షణములకు అడుగడుగులకు భయపడిపోతున్నాం. పరీక్షలు వచ్చినాయంటే భయం, ఏరోప్లేన్ అటు ఇటు కొంచెం కదిలిందంటే భయం, ఏదైనా ఒక రిక్షాలు పోతుందంటే ఎదురుగా ఒక లారీ వస్తుందంటే భయం, తెల్లవారి లేచినది మొదలు రాత్రి కడులు నిద్రించేంత వరకు భయమే, నిద్రించే ముందుగా మనం దొంగలు వచ్చి ఏం చేస్తారు అని భయం. కనుక మనం భయం లోపలి జీవితాన్ని కాలం గడుపుతున్నాం.
0: సర్వతః పాణిపాదం తత్ సర్వతోక్షి శిరోముఖం సర్వతః శ్రుతిమల్లోకె సర్వమావృత్య తిష్ఠతి. సర్వత్ర వ్యాప్త ఏక హీ దివ్యతా కే సత్య సే అవగత హోనే వాలే కో కభీ భయ నహీ హోతా హై.
1: క్షణములకు అడుగడుగులకు భయపడిపోతున్నాం. పరీక్షలు వచ్చినాయంటే భయం, ఏరోప్లేన్ అటు ఇటు కొంచెం కదిలిందంటే భయం, ఏదైనా ఒక రిక్షాలు పోతుందంటే ఎదురుగా ఒక లారీ వస్తుందంటే భయం,

0: భగవద్ అన్వేషణను
1: భజన కాదు. ధ్యాన జపములు పూజలు కానీ కాదు.
2: The search for God does not consist in merely doing bhajan or doing dhyana meditation or indulging in japa or performing such other rituals.
1: Manasne ekagra parichechi margamule avi.
2: These merely try and help you to concentrate, to bring the mind under check.
1: Dvesha ragadul ancha anveshanagalu.
2: They also try to help you distinguish between attachment and non-attachment, hatred and things like that.
1: Devudu ekkadanchu devudalagneela, devudu ekkadanchu devulaadagneela.
2: Where is God, you call out to him.
1: Hudayamandu ledi Eeswarundu.
2: Is God not resident very much in your heart?
1: Ichchukunumu seva, puchchukunumu prema.
2: Give service from your side and receive in turn love.
1: Atula chesi atma tattvam anubhavinchu.
2: Thereby try and enjoy the bliss of realization.
1: Prachina kalamundi Bharata deshamulo rendu ప్రసిద్ధమైనటువంటి వాంగ్మయ ప్రవాహములు అన్యోన్య ఉపకారములతో ప్రవహించుచున్నవి.
2: Right from ancient times, it has been the rich tradition of this country of Bharat that there have been two intermingling, inseparable things coming down.
1: ఒకటి వేద వాంగ్మయ ప్రవాహం.
2: One is the mighty flow of the Veda, the river of the Vedas.
1: ఇది కర్మకాండ ప్రధానమైనటువంటిది.
2: అండ్ దిస్ హైలైట్స్ ద ఎఫికసీ ఆఫ్ కర్మ ఆర్ యాక్షన్.
1: ఇది బ్రహ్మ నుండి ఆవిర్భవించినటువంటిది.
2: దిస్ ఇస్ సంథింగ్ విచ్ ఒరిజినేట్స్ ఇన్ బ్రహ్మ.
1: దీనిని ఋషులు పరిగ్రహించి ప్రచారం సల్పుతూ వచ్చింది.
2: దిస్ ఇస్ ప్రిసైజ్లీ వాట్ ద రిషీస్ హాడ్ ఇంబైబ్డ్ ఇంబ్యూడ్ అండ్ పాస్డ్ ఆన్.
1: రెండవది పురాణ వాంగ్మయ ప్రవాహం.
2: The second mighty flow is that of the Puranas.
1: ఇది కర్తృత్వంతో ప్రధానమైనటువంటిది. కర్తృత్వం నేను చేస్తాను అనేటువంటి.
2: This highlights the feeling that I shall succeed, I shall do.
1: దీనిని ఋషులు స్వీకరించి ప్రచారం చేసిరి.
2: This again was imbibed by the rishis and propagated.
1: యతవత రెండును సామాణికమైనటువంటి ప్రామాణికము కలిగినటువంటివి.
2: All said and done, both of them have a likeness and the inseparable.
1: కర్మకు పర్యవసానము జ్ఞానము.
2: For karma, jnana is the basis.
1: జ్ఞానమునకు ఆధారము కర్మ.
2: And equally, the support for jnana is karma.
1: రెండింటి యొక్క సమన్వయాన్ని సాధించటమే సేవ.
2: And when you can bring both these two in harmony and conduct yourself, the result is seva.
1: Acharana valla chitta shuddhi.
2: All in your actions, purity of heart.
1: Chitta shuddhi valla atmananda prapti.
2: And the purity of heart in turn confers on you atmananda or bliss.
1: Kanuka cheyavalsina karmalu chesiye theeravalenu.
2: So what is to be done has to be done.
1: Manchi manasuto మంచి మంచి కర్మలు ఆచరించడమే మానవుని ప్రధాన కర్తవ్యము.
2: ద ప్రైమరీ డ్యూటీ ఆఫ్ మ్యాన్ ఈజ్ టు డూ థింగ్స్ ఇన్ ఎ ప్రాపర్ వే.
1: అయితే ఈ కార్యము నా వలన ఫలించినదనేటువంటి అహంకారము మంచిది కాదు.
2: నౌ దిస్ బాడీ దట్స్ గివెన్ టు యూ షుడ్ నాట్ గోడ్ యూ ఆన్ టు ఎ ఫీలింగ్ దట్ దిస్ సంథింగ్ విచ్ ఐ హావ్ వర్న్.
1: దీని ఫలమును నేనే అనుభవించాలనేటువంటి ఆసక్తి ఇది ఏమాత్రం కూడాను సరి అయినటువంటిది కాదు.
2: And it's also wrong to feel that I should be the one to derive the fruit or benefit of this body of mine.
1: ఈ అహంకారం ఆసక్తి కర్మ బంధితము భావించుచున్నది.
2: This sense of ego and this sense of intensive feeling for oneself leads you to bondage.
1: Chitta suddhi ki, atma bhakti ki, asakti adutavutunnadi.
2: It is this intensive feeling, aspiration or desire that separates this purity of heart and the realization of the self.
1: Karmanu acharinchatamu, na kartavyamu, anetuvanti bhavamuto.
2: To have the feeling that to do one's duty, to do action is my duty.
1: Acharaneyendu ahankaramunu, anubhutiyendu asaktini, visarjinchatame tyagamu.
2: To have no trace of the ego in what one is doing, and to ask, not to aspire for the fruits thereof, these are the hallmarks of a realized soul.
1: Ide karma yogamu.
2: This precisely is karma yoga.
1: Karma yogamu, karmanu ye vidhamuga acharinchavalananeetundi bodhisthundi.
2: And karma yoga, what does it teach? It teaches you that in karma or action, do not seek the fruit thereof.
1: Karma nimittame karmanu acharinchatamu, karma yogam yokka siddhantam.
2: It also highlights the fact that you have got to do what has to be done.
1: Yoga karma sukausalamani prati manavattam yokka tattvam kudanu atma yokka pratibimbam aneetundi satyanni gurtimpa cheseetundi karma yogam.
2: The karma yoga further highlights the fact that it is the self same atma which is resplendent in all forms and all beings.
1: Sakramayinatundi neeti tattvam ఇంద్రియ నిగ్రహము ఇది కర్మయోగమునకు ప్రధానమైనటువంటి కీలకం.
2: అండ్ వాట్స్ ద సీక్రెట్ ఆఫ్ అన్రావలింగ్ ద మిస్టరీ ఆఫ్ ద కర్మయోగ? అండ్ దట్ ఈస్ సెన్స్ కంట్రోల్.
1: విశ్వ ప్రేమ, సానుభూతి, సదాచారము దీని యొక్క ఆశయములు.
2: వాట్ ఆర్ ది లాఫ్టీ అంబిషన్ సెట్ ఫర్ దిస్ కర్మయోగ? ఇట్ ఈస్ టు సీక్ యూనివర్సల్ లవ్, పీస్ అండ్ హార్మనీ.
1: జీవితము కర్మయోగ నిమిత్తమై ఏర్పడినటువంటిదే కాని కేవలం స్వార్థం నిమిత్తం ఏర్పడినటువంటిది కాదనేటువంటి సత్యాన్ని ప్రతి వ్యక్తి కూడాను గుర్తించవలసింది.
2: ఎవ్రీ ఇండివిజువల్ హ్యాస్ టు రియలైజ్ దిస్ ట్రూత్ దట్ దిస్ లైఫ్ హ్యాస్ బీన్ గివెన్ ఫర్ ద సేక్ ఆఫ్ డూయింగ్ వన్స్ డ్యూటీ అండ్ నాట్ ఫర్ ఎనీథింగ్ ఎల్స్.
1: కర్మయోగము జీవితమునకు ప్రధానమైనటువంటి యొక్క పునాది వంటిది.
2: దిస్ కర్మయోగ అగైన్ ఇస్ ద ఫండమెంటల్ స్టెప్ దట్ యు హావ్ టు టేక్ ఇన్ దిస్ జర్నీ ఆఫ్ లైఫ్.
1: కర్మను ఆచరించకోరినప్పుడు మానవునికి ప్రధానమైనటువంటిది ఆరోగ్యము.
2: అండ్ ఇన్ ఆర్డర్ టు పెర్ఫార్మ్ దిస్ కర్మ ఆర్ టు డు పెర్ఫార్మ్ దిస్ యాక్షన్ హెల్త్ ఇస్ అ ప్రైమరీ.
1: కర్మ భారమును భరించగలిగేటువంటి యొక్క దేహపుష్టిని మనము అభివృద్ధి భావించుకోవాలి.
2: హెల్త్ ఇస్ ఇంపార్టెంట్ అండ్ దేర్ఫోర్ ద అప్కీప్ ఆఫ్ ద బాడీ ఇస్ నెసెసరీ.
1: కర్మము నిష్కామ కర్మ అయినటువంటి మార్గమునందు ప్రవేశపెట్టి నిర్మల నిశ్చల నిస్వార్థమైనటువంటి సేవలో జీవితాన్ని అంకితం చేసుకోవాలి.
2: These actions of ours should be directed towards a selfless end and we should be imbibed and inspired by lofty senses ambitions.
1: కర్మ యోగం యొక్క విషయం సామాన్యంగా మానవులందరూ కూడాను అర్థం చేసుకోలేరు.
2: It is not given to ordinary beings to understand the secret or the inner significance of karma.
1: వీధులు తుడచడం,
2: to sweep the street,
1: దీనులకు దిక్కులేనటువంటి వారికి సేవలు చేయటం,
2: or to serve the destitute and the helpless,
1: అనారోగ్యంతో ఉండినటువంటి వారికి సహాయం అందించటం,
2: to bring succor to the diseased and the
1: అనాథులైనటువంటి వారికి ఆహారం అందించటం,
2: to give food to those who do not have food,
1: ఇత్యాది పవిత్రమైనటువంటి కర్మలు కేవలం చులకనగా చూస్తుంటారు.
2: These are all sacred tasks and one tends to look down upon these.
1: ఇది చాలా పొరపాటు.
2: This is a grave mistake.
1: ఇందులో ఉన్నటువంటి అంతరార్థం కాని, విశిష్టతను కాని, దివ్యత్వాన్ని కాని గుర్తించలేనటువంటి వ్యక్తులే దీనిని చులకన పరుస్తారు.
2: Only those people who do not see the inner significance and the vitality of these actions, they tend to look down upon them.
1: ఈ లోకాధిపతి అయినటువంటి కృష్ణుడే
2: the Lord
1: మానవత్వం యొక్క తత్వాన్ని ప్రకటింపదలంచి పశు పక్షి మృగాదులకు కూడా తాను సేవ చేయించు వచ్చాడు.
2: The Lord himself in the form of Krishna, so as to highlight this idea of action, himself tended to take care of cattle, birds, and the
1: జీవులైనటువంటి గుర్రములకు గోవులకు కూడాను సేవ సల్పుతూ వచ్చాడు.
2: Further, he also did all that has to be done for the well-being of horses and cattle.
1: మహాభారత యుద్ధమునందు కత్తి పట్టి యుద్ధమును ఆచరించక కేవలము సారథ్యాన్ని మాత్రమే వహించాడు.
2: అండ్ ఇన్ ద గ్రేట్ మహాభారత హీ వుడ్ నాట్ వీల్డ్ ఎ వెపన్ బట్ హీ వాజ్ మియర్లీ ఎ చారిటీయర్.
1: ఇది నిస్వార్థ సేవ యొక్క ఆదర్శం అనేటువంటి ప్రకటించడానికి చూచాడు.
2: దిస్ హీ డిడ్ సో యాస్ టు హైలైట్ ద సెల్ఫ్లెస్నెస్ ఆఫ్ సర్వీస్.
1: లోకంలో ఉండినటువంటి సమస్త భోగ పదార్థములు కూడా కేవలం ఏ ఒక్కరి నిమిత్తమో ఏర్పడినటువంటిది కాదనేటువంటి సత్యాన్ని గుర్తించడం అత్యవసరం.
2: ఇట్ ఈస్ అ పారామౌంట్ నెసెసిటీ టు రికగ్నైజ్ దిస్ ట్రూత్ దట్ ఆల్ దట్ ఈస్ గివెన్ ఇన్ ది వరల్డ్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ కంఫర్ట్ జాయ్ ఎట్సెట్రా ఆర్ నాట్ ద ప్రెరోగేటివ్ ఆఫ్ జస్ట్ వన్ ఇండివిజువల్.
1: వర్షములు కురుస్తున్నవి,
2: ది రెయిన్స్ కమ్ డౌన్,
1: నదులు ప్రవహించుచున్నవి,
2: అండ్ ది రివర్స్ ఫ్లో,
1: పంటలు పండుచున్నవి,
2: అండ్ ది క్రాప్స్ ఆర్,
1: సూర్యుడు ఉదయించి ప్రకాశమును లోకమునకు అందించుచున్నాడు,
2: ది సన్ రైజెస్ అండ్ ఫిల్స్ ది వరల్డ్ విత్ లైట్,
1: చంద్రుడు ప్రకాశించుచు చల్లదనమును అందించుచున్నాడు,
2: ది మూన్ రైజెస్ టు షెడ్ కూల్నెస్ ఆల్ అరౌండ్.
1: ఇవన్నీ కూడా ఏ ఒక్క వ్యక్తి నిమిత్తమై ఏర్పడినటువంటివి కాదు.
2: ఆల్ దీస్ హావ్ నాట్ బీన్ గివెన్ ఫర్ ది సేక్ ఆఫ్ జస్ట్ వన్ ఇండివిడ్యువల్.
1: ఈ ప్రాకృతమైనటువంటి భోగ పదార్థములు ప్రతి వ్యక్తి కూడా అనుభవించడానికి అధికారం ఉన్నది.
2: ఇట్ ఈస్ గివెన్ టు ఎవ్రీ ఇండివిజువల్ ఇన్ దిస్ వరల్డ్ టు ఎక్స్పీరియన్స్ అండ్ ఎంజాయ్ ది బెనిఫిట్స్ ఆఫ్ సచ్.
1: ఎవరి భాగమునకు చెందినటువంటి దీనిని వారు అనుభవించి ఆనందించి ఆదర్శాన్ని అందించడానికి కృషి చేయాలి.
2: వి షుడ్ స్ట్రైవ్ సచ్ దట్ ఈచ్ వన్ డిరైవ్స్ హిస్ ఓన్ షేర్ ఆఫ్ దిస్ జాయ్ అండ్ దేర్బై బెనిఫిట్స్.
1: కర్మయోగమునందు నిజమైనటువంటి ఒక తత్వము అనేకత్వములోని ఏకత్వాన్ని నిరూపించటమే.
2: The primary point in this karma yoga is to see unity in diversity.
1: Nishkama karma yandu anantatvani prema tatvani prakatimpa chestundi vikstimpa chestundi.
2: And in selfless service you come to grips with the infinite majesty and to that which has no bounds.
1: Sevaku minchinatvanti sadhana marokati ledu.
2: There is no greater sadhana than seva.
1: Adhyatmika margam okatani, seva margam okatani, vidya margam marokatani. మూడింటిని విధివిధములుగా మనం విభజిస్తున్నాము.
2: We tend to make a distinction between the spiritual path, the path of service or seva, and the path of vidya.
1: ఇవి మూడు మూడు కాదు, మూడు కూడాను ఏకమైనటువంటి ఒక ఏకత్వమే.
2: These three are not distinctive, they are all one and the same thing.
1: సేవనే ఆత్మవిద్య.
2: Seva is atma.
1: సేవనే దైవం యొక్క అనుగ్రహానికి మూల మార్గము.
2: It is seva again which leads you to the grace of God.
1: సేవకుడు కాక నాయకుడు కాదనేటువంటి ఒక సత్యాన్ని గుర్తించాలి.
2: బిఫోర్ ఇన్ ది ఫస్ట్ ప్లేస్ యు హావ్ గాట్ టు బి ఎ సేవర్ దెన్ యు కెన్ బికమ్ ఎ మాస్టర్.
1: కింకరుడు కాక శంకరుడు కాదనేటువంటి సత్యాన్ని కూడా నువ్వు విశ్వసించాలి.
2: యు ఆల్సో షుడ్ హావ్ ట్రస్ట్ ఇన్ దిస్ వర్డ్స్ దట్ ఫస్ట్ బి ఎ మ్యాన్ దెన్ యు కెన్ బికమ్ గాడ్.
1: ముఖ్యంగా మానవునకు సేవ ప్రధానమైనటువంటిది.
2: అండ్ సేవ ఇస్ ద ప్రైమరీ థింగ్ ఫర్ ఆల్.
1: సమాజ సేవ ఉత్తమమైనటువంటిది.
2: And the noblest of things is service to society.
1: Sevane jeevitamunaku aanandamunu kaliginchetuvanti ruchini andinchetuvanti lavanam vantidi.
2: Seva is like the salt, the very essence of life, so as to get joy and experience untold happiness.
1: Vishwa premane jeevitamunaku pushtini andinche aaharam vantidi.
2: This universal love is what strengthens and nourishes you.
1: Dhatrutvame జీవితమునకు సుగంధమును అందించేటువంటిది.
2: ఇట్ ఈస్ వాట్ గివ్స్ యూ ఫిల్స్ యూ అండ్ యువర్ బీయింగ్ విత్ హ్యాపీనెస్ అండ్ కంఫర్ట్.
1: మంచి ధ్యానమే అనగా సేవాతత్వంతో కూడినటువంటి ధ్యానమే మన యొక్క ప్రాణం వంటిది.
2: అండ్ ద వెరీ లైఫ్ బ్రెత్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ధ్యాన ఇస్ దాట్ విచ్ ఇస్ మోటివేటెడ్ బై సెన్స్ ఆఫ్ సర్వీస్.
1: కనుక జీవితమునకు రుచి మొదటిది.
2: సో ఇన్ లైఫ్ వన్ ఆఫ్ ది ఫస్ట్ రిక్వైర్మెంట్స్ ఇస్ టేస్ట్.
1: రెండవది పుష్టి.
2: Second is sustenance or nourishment.
1: మూడవది సుగంధము.
2: And the third is a sense of experience.
1: నాలుగవది ప్రాణం.
2: And the fourth is prana.
1: రుచి.
2: First is taste.
1: బలము.
2: Second is strength.
1: సుగంధము. సుగంధము.
2: A good.
1: ఈ ప్రాణము. ఈ నాలుగింటి ఒక ఏకత్వమే మానవత్వం.
2: A good order, a good essence, and the fourth is your very life.
1: Bhojanani kurchunnappudu tappulo uppu lekapothe prakkaku netti vestunnam.
2: Now when you sit for a meal, if there is no salt in dal, you put it aside.
1: Oka gantalo arigipoyetundi pappulo uppu lekapoyinappudu manam darini velupala vestunnam.
2: Now a mere thing like a dal doesn't contain salt and you want to put it aside.
1: ఇంకా 60 సంవత్సరములు 80 సంవత్సరములు 90 సంవత్సరములు జీవించేటువంటి మానవత్వానికి రుచి ఉండనక్కర్లేదా?
2: If this is the case for a mere doll, what about the life living for 60 years, 80 years, 90 years? Should it not have a taste of its own?
1: కనుక మానవత్వములో రుచి ఏమిటి?
2: So what is this taste that you seek in man?
1: సద్గుణములే మానవత్వానికి చక్కని రుచి.
2: The good traits and habits, these are the what give you taste.
1: ఇంకా పుష్టి, ఏది మనకు బలమును అందించేటువంటిది.
2: Next is that which gives you strength and sustenance.
1: సదాచారమే మానవునికి చక్కని బలం.
2: To do things in a proper and noble way, this is what will give you strength.
1: సదాచారమే లేకుండినా బలహీనుడై జగత్తులో దుర్బలుడుగా మారిపోతాడు.
2: Your good behavior is what gives you strength, otherwise you become a weakling in this world.
1: ఇంకా సుగుణములు, ఈ సుగుణములో ఉండేటువంటి ఒక పవిత్రమైనటువంటి భావములే మానవునికి సుగంధములు.
2: And then all the good traits, your good thoughts and your good character, this is what gives you a luster to your life.
1: కనుక మానవుడు త్యాగముతో సహన భావముతో జీవించటమే జీవితమునకు చక్కని సుగంధం.
2: So to live a life of sacrifice and to live a life where you tend to forgive, that is what gives you a shine.
1: మన ప్రాణము ఏమిటి? మన ప్రాణం ఏమిటి?
2: Now we come to the fourth one. This very life as such.
1: ఈ ప్రాణమనగా కేవలము శ్వాసతో కూడినటువంటి యొక్క చైతన్య శక్తి మాత్రమే కాదు.
2: We think of life as one associated with this breathing in and breathing out process.
1: సద్గుణములు, సదాచారములు, త్యాగ సహనములు లేకుండా ఇది ప్రాణములేని జీవితమే.
2: Without good thoughts, good traits and good behavior, this breathing in and breathing out cannot be construed as life.
1: కనుక మానవునికి ప్రధానమైనటువంటిది సద్భావములు.
2: So what is necessary for man in the first place is good thoughts.
1: రెండవది సదాచారము.
2: And then to act in a noble way, second.
1: మూడవది సత్కర్మాచరణ.
2: And the third is to perform your actions.
1: ఇందులోనే త్యాగము, ఉదార భావము అత్యవసరము.
2: And for these you need a sense of benevolence and sacrifice.
1: కనుక ప్రతి సాధకుని యందు కూడాను త్యాగం అనేటువంటి పవిత్రమైనటువంటి గుణమును అభివృద్ధి పరచుకోవాలి.
2: So in every sadhaka there should be room for this sense of sacrifice first and foremost.
1: సాయి యొక్క సిద్ధాంతము ముక్కు మూసుకొని కేవలము సోహం సోహం సోహం అనేటువంటి యొక్క సాధనను ప్రోత్సహించేటువంటి సిద్ధాంతం కాదు.
2: Now if you think of siddhanta or a certain doctrine as one which instructs that you sit with your nose closed and keep chanting soham soham, you are mistaken. It is not true siddhanta.
1: Sadhakuda lemmu nadumu gattukonumu samajam sevalo praveshinchumu ani hechcharincheetundi sai yokka siddhanta.
2: This philosophy is no philosophy for a sadhaka. Rather, a philosophy which gives you this clarion call, arise, get up, awake, and strive and do something positively.
1: Somaratvamunaku ye matram kodanu avakasam nandinchukunda undali.
2: There should be no room for laziness on your part.
1: Jeevita tattvanni artham chesukuneetundi sadhaka vrittilo praveshinchali.
2: And you should try and take to such paths that give a meaning to your life.
1: Sevaleni jeevitam cheekati mandiram.
2: A life without or devoid of service is like a temple without
1: light.
2: Ee
1: cheekati mandiramu dayala kompa.
2: And a temple without light therein is a devil's camp.
1: Kanukani sevani ప్రధానమైనటువంటి దివ్య జ్యోతిని అభివృద్ధి పరుస్తుంది.
2: సో ఇట్ ఈస్ సేవ దట్ ఫిల్స్ యువర్ లైఫ్ విత్ లైట్ అండ్ గ్లో.
1: విశాలమైనటువంటి హృదయాన్ని గావించుతుంది.
2: ఇట్ బ్రాడన్స్ యువర్ విజన్, యువర్ అవుట్లుక్.
1: దివ్యత్వమైనటువంటి భావమును కలిగిస్తుంది.
2: అండ్ గివ్స్ రూమ్ ఫర్ ఆల్ డివైన్ థాట్స్ అండ్ ఐడియాస్.
1: ఏకత్వంగా ఇందులో ప్రవేశిస్తుంది.
2: అండ్ దిస్ ఇస్ వాట్ విల్ ఎంటర్, the very best of things will enter your heart.
1: Karuka manavattanni divyattanga maarchukoneetundi ekattamu okka sevayendu maatrame untunnadi.
2: It is this unity that you must seek which in turn will transform man to God.
1: Seva vidharamu pradhanamainatundi pranamu.
2: And this is what your seva does to you.
1: Karuka patti manavudu kudanu ee yokka phalapeksha lekunda sevanu aacharincheetundi dantlo manamu praveshinchali.
2: So every individual should strive to do seva without an eye on the fruit thereof.
1: Kevalam maatalato kaalamunu vitha gadaputaku e maatram kudanu poonukonaradu.
2: There is no point in wasting your time in merely words.
1: Bhagavantudu sarvajnudu సర్వవ్యాపకుడు, సర్వశక్తిమయుడు అనే పదములతో ఉచ్చరించినంత మాత్రమున ఇది ప్రయోజనము లేదు.
2: There is no point in merely saying God is omnipresent, omniscient and omnipotent.
1: దీనికి మనం ఆనందించి ఈ పదాలకు మాత్రమే మనం క్లాప్స్ వేస్తున్నాము.
2: We merely get rejoiced over listening to these words and clap in appreciation.
1: ఎంతో మంది ఈ చెప్పిన పదాలను ఆచరణలో పెడుతున్నారు.
2: Now the question is, how many people really translate these into action?
1: కేవలం ఆచరణలో పెట్టక ఆనందాన్ని వెలుగుచ్చినంత మాత్రమే వచ్చినటువంటి ఫలితం ఏమిటి?
2: Now without transforming them into action and you are wanting to experience some joy thereof, what's the meaning of this?
1: కనుక ఇవన్నీ కూడా కేవలం అల్పానందముల కింద ప్రవేశిస్తున్నాయే కానీ ఆత్మానందం కింద చేరవు.
2: So these fleeting moments of happiness that you get are merely momentary. They do not confer on you the atmic bliss.
1: చెప్పు మాటలకు చేయు క్రియలకు సన్నిహిత సంబంధం అయి ఉండాలి.
2: There should be close harmony between the words that you utter and the actions that you perform.
1: చెప్పుట సులభం చేయుట కష్టం.
2: Easier said than done, as it is said.
1: ఎవరికి దాతకైనా వాని తాతకైనా.
2: Either for an individual or his great grandfather, his sister.
1: కనుక మనలో ఇప్పుడు చెప్పినటువంటివి ఎంతవరకు మనం ఆచరిస్తున్నామని ఎవరికి వారు హృదయాన్ని సాక్షిగా తీసుకుంటే ఏ ఇద్దరో ముగ్గురో తేలుతారు.
2: So now if each one of you were to question, how far have you been true to this ideal? Perhaps two or three could confidently say that they are doing.
1: ఆచరణలో ఉండినటువంటి వాడే నిజమైన అర్హుడు.
2: సో ద వన్ హూ రియలీ డిజర్వ్స్ ఇస్ వన్ హూ పెర్ఫార్మ్స్, హూ ట్రాన్స్లేట్స్ దీస్ ఇంటూ యాక్షన్.
1: ఆచరణ లేకుండా ఎన్ని మనం ఉచ్చరించినప్పటికీ ఇది కేవలం ప్రాణము లేని వాయువులు.
2: వితౌట్ ద యాక్షన్ ఇన్ ద ఫస్ట్ ప్లేస్ ఎనీ నెంబర్ ఆఫ్ థింగ్స్ బీయింగ్ అటర్డ్ హ్యాస్ నో మీనింగ్.
1: ఒక్కడైనా కూడా ఆచరించేటువంటి వ్యక్తి చిక్కితే చాలు.
2: ఇట్స్ ఎనఫ్ ఇఫ్ జస్ట్ వన్ ఇండివిజువల్ వర్ టు బి సైటెడ్ హూ ట్రాన్స్లేట్స్
1: ఆచరణంత వరకు ఆచరణలో పెట్టేటువంటి వ్యక్తులుగా మనం తయారు కావాలి.
2: టు ది ఎక్స్టెంట్ పాసిబుల్ వి షుడ్ బికమ్ సచ్ ఇండివిజువల్స్ హు డు రాదర్ దన్ సే.
1: కనుక మనం సేవా విధానములో ఆచరించి ఆనందించి ఆదర్శంగా నిరూపించేటువంటి వ్యక్తులే నిజమైన సేవకులు.
2: ద ట్రూ సేవర్స్ ఆర్ దోస్ హూ కెన్ గెట్ ద వెరీ ఎసెన్స్ ఆఫ్ దిస్ సేవా పాత్ అండ్ ట్రై అండ్ ఎక్స్పీరియన్స్ ఇట్ త్రూ దేర్ యాక్షన్స్.
1: అహంకారాలతో ఆడంబరాలతో కేవలం మనము ఒక విధమైనటువంటి అడ్వర్టైజ్ రూపాలుగా మనం తయారు కాకూడదు.
2: We should not be carried away by our sense of ego, of form, and such superficial commodities.
1: Padi chepputa kante okkati chesi chupinchali.
2: Rather than say 10 things, it's enough if you do one and show how it's to be done.
1: Hrudayamlo undinatundi bhavanni velipinchadaniki karmane sariyana sakshyam kani oka book lu kani maroka speeches kani deeniki aadharam kaadu.
2: The thoughts that you entertain in your heart, in order to glean into them, your actions are a better index than what is contained in books or what the scholars have to tell us.
1: Kanuka manasulo yetti sandehamu lekunda.
2: So without any trace of doubt in your mind,
1: nisvarthamainatundi bhavamuto,
2: motivated by a selfless feeling,
1: nirankaramaina hrudayamuto,
2: a heart which is pure without ego,
1: nischaludai ee sevalo praveshinchali,
2: and being steady minded, get into this seva path.
1: Mottamota mana vishwasanni balaparchukovali.
2: First and foremost, strengthen your faith.
1: Vishwasame ledinatundi jeevitamu enni cheppinappudikini enni chesinappudikini idi prayojanam ledu.
2: A life without the sense of faith, any number of things could be talked about it, but it's of no use.
1: Vishwasam gala hrudayamu agni parvatam. Vishwasam gala hrudayamu agni parvatam.
2: A heart which has this sense of faith is like a volcano.
1: Atti agni parvatam paina sandehamu anumanamu aneetunte mokkalu malchutaku veelu ledu.
2: And atop this volcano there is no room whatsoever for any sapling or any tree to grow. There is no doubt about it.
1: Anumanamu sandehamu ane mokkalu malchana adi vishwasamu ledu.
2: And what are these saplings in the growth? They are
1: adi agni parvatam kaadu.
2: Once these doubts in the form of these come, then it
1: is a matti kuppa.
2: You cannot call it anymore a volcano. It is just a mud heap.
1: Kanuka manalo sandehamulu anumanamulu appudappudu aavirbhavinchutunnavante manadi matti kuppa hrudayame kaani agni parvatam kaaneru.
2: So now if you are entertaining feelings of doubts etc. now in then we are not volcanoes, we are like the heap of mud.
1: Mana hrudayanni gnanaadiche abhirti gaavinchukovali.
2: Our heart should be left aglow with this sense of jnana, the spark of jnana.
1: Ee jnanamunaku karmane aadharam.
2: And for jnana again, karma is the basis.
1: Chitta se shuddhiye karmaha. చిత్తశుద్ధిని గావించటమే కర్మం యొక్క లక్ష్యం.
2: అండ్ ద గోల్ ఆఫ్ కర్మ ఈజ్ టు క్లెన్స్ ద హార్ట్, ప్యూరిఫై ద హార్ట్.
1: ఈ కర్మల ద్వారా ఏదో మోక్షము లభించుతున్నదనేటువంటి విశ్వాసము మూఢ విశ్వాసం.
2: ఇట్ ఈస్ ఫూలిష్నెస్ టు థింక్ దట్ దిస్ కర్మ విల్ లీడ్ us ఆన్ టు మోక్ష ఆర్ లిబరేషన్.
1: ఈ కర్మలు కేవలం చిత్తశుద్ధి మాత్రమే గావించును.
2: దీస్ యాక్షన్స్ మియర్లీ క్లెన్స్ అండ్ ప్యూరిఫై ద హార్ట్.
1: చిత్తశుద్ధి గావించుకున్న తర్వాత జ్ఞానమునకు కొంతవరకు అభివృద్ధికి తగిన కృషి చేయాలి.
2: వన్స్ ద హార్ట్ ఇస్ ప్యూరిఫైడ్ యు మస్ట్ ట్రై టు ఫర్దర్ యువర్ జ్ఞాన.
1: ఇది మానసికము భావములను అరికట్టడానికి మాత్రమే సహాయకారి కాగలదు.
2: దిస్ ప్రాసెస్ సో ఫార్ హెల్ప్స్ యూ టు కంట్రోల్ యువర్ మైండ్.
1: భగవద్ అన్వేషణను భజన కాదు, ధ్యాన జపములు పూజలు కానే కావు.
2: ది సర్చ్ ఫర్ గాడ్ డస్ నాట్ మీన్ డూయింగ్ భజన్ అండ్ సర్టన్లీ డస్ నాట్ మీన్ డూయింగ్ ధ్యాన ఆర్ జప.
1: ఈ భజనలు, ధ్యానములు, పూజలు, జపములు కేవలము మానసిక భావములను అరికట్టడానికి మాత్రమే దోహదం కలుగుతాయి.
2: దీస్ భజన్స్, దీస్ ధ్యానాస్ ఆర్ జపాస్ ఆర్ డూయింగ్ పూజ, దే మియర్లీ హెల్ప్ యూ టు బ్రింగ్ ద మైండ్ అండర్ కంట్రోల్ టు ఎ సర్టన్ ఎక్స్టెంట్.
1: మనోనిగ్రహమునకు తోడ్పడతాయి.
2: దే హెల్ప్ యూ ఇన్ అరెస్టింగ్ ద థాట్స్ ఆఫ్ ద మైండ్.
1: ఈ మనోనిగ్రహం తర్వాతనే మనం చేయవలసినటువంటి చేయడానికి ప్రయత్నించాలి.
2: వన్స్ ద మైండ్ ఇస్ కర్బ్డ్ దస్ యూ కుడ్ రియల్లీ సెట్ అపాన్ ద మెయిన్ టాస్క్.
1: ఇది ఆత్మానందమునకు మార్గం వలె ఏర్పడినటువంటిది.
2: దిస్ ఈస్ వాట్ లీడ్స్ యూ ఫైనలీ టు ది స్టేట్ ఆఫ్ ఆత్మిక్ బ్లెస్.
1: మార్గమును ఏర్పరచుకున్నంత మాత్రమే గమ్యమును మనం చేరలేము.
2: ద రోడ్ ఈస్ సెట్ ఆల్ రైట్ బట్ డజన్ మీన్ దట్ యు హావ్ రీచ్డ్ యువర్ డెస్టినేషన్.
1: మార్గము ఏర్పరచుకున్న తర్వాత ప్రయాణం సలపాలి.
2: వన్స్ ద రోడ్ హాస్ బీన్ ఎస్టాబ్లిష్డ్ యూ మస్ట్ టేక్ యువర్ జర్నీ.
1: ఆ ప్రయాణమే సమాజ సేవ.
2: దిస్ జర్నీ ఈస్ డూయింగ్ సర్వీస్ టు సొసైటీ.
1: ఈ సమాజ సేవలు ప్రతి హృదయమునందు, ప్రతి వ్యక్తి యందు, ప్రతి భూతమునందు కూడాను దైవత్వం ఉన్నదనే సత్యాన్ని గుర్తించి వర్తించాలి.
2: అండ్ ఈవెన్ యాజ్ యూ పెర్ఫార్మ్ దిస్ సర్వీస్ టు సొసైటీ యూ మస్ట్ రియలైజ్ ద ట్రూత్ దట్ గాడ్ ఇట్ ఈస్ హూ రిసైడ్స్ ఇన్ ఎవ్రీ బీయింగ్, ఎవ్రీ లైఫ్ ఫామ్.
1: భారతీయ సంస్కృతి నందు సర్వభూత అంతరాత్మ అనేటువంటిది భగవంతునికి చక్కని పేరు.
2: వన్ ఆఫ్ ద స్టాండింగ్ ఇంజంక్షన్స్ ఇన్ దిస్ భారతీయ కల్చర్ ఈజ్ that God resides in all beings.
1: సర్వభూతములు ఎందుకును ఆత్మస్వరూపుడైనటువంటి పరమాత్మని పూజించడానికి, దర్శించడానికి, సేవించడానికి ప్రత్యేకమైనటువంటి ఒక మందిరములు కట్టుకోనక్కర్లేదు.
2: So God who resides thus in every being in the form of the Atma, you don't have to set up a mandir, you don't have to sit for meditation, you don't have to do puja exclusively.
1: దేహో దేవాలయ ప్రోక్తో జీవో దేవ సనాతనః. ఈ దేహమునేటువంటి దేవాలయమునంది జీవతత్వమైనటువంటి ఆత్మతత్వము సనాతనమైనటువంటి దివ్యత్వంగా రూపొందుతూ వచ్చింది.
2: ఇన్ దిస్ బాడీ విచ్ ఇస్ లైక్ ద టెంపుల్, టెంపుల్ వెరీలీ ఆఫ్ గాడ్ షెల్టర్, గాడ్ టేక్స్ రెసిడెన్స్ ఇన్ ద హార్ట్.
1: కానీ ఈనాడు మందిరములను మాత్రమే మనం శుభ్రపరచుకుంటూ, దానికి మాత్రమే రంగులు వేసుకుంటూ, దానికి మాత్రమే అలంకారాలు చేసుకుంటూ, దాని యొక్క అభివృద్ధిని మాత్రమే మనం లక్ష్యం అందించుకుంటున్నాం.
2: బట్ టుడే వి ట్రై టు క్లెన్స్ అండ్ టు క్లీన్ అప్ ద టెంపుల్స్ అవుట్ సైడ్.
1: దీనికి ఆధారమైన ప్రధానమైనటువంటి యొక్క దైవత్వానికి మనం ఏమాత్రం కూడా అవకాశం అందించుకోవటం లేదు.
2: బట్ వాట్ ఈస్ అట్ ద వెరీ బేసిస్ ఆఫ్ థింగ్స్ గాడ్ హింసెల్ఫ్ వి టెండ్ టు ఫర్గెట్.
1: దేహమే మనకు ప్రధానం కాదు.
2: ఇట్ ఈస్ నాట్ ద బాడీ విచ్ ఇస్ ఆఫ్ పారామౌంట్ ఇంపార్టెన్స్.
1: ఇందులో ఉన్న దేహమే మనకు ప్రధానం.
2: ద వన్ హూ రిసైడ్స్ విదిన్ హీ ఈస్ మోర్ ఇంపార్టెంట్.
1: ఈ లక్ష్యాన్ని మనం దృష్టి అందించుకుని గమ్యము చేరినంత వరకు సేవలో మనం పాల్గొనాలి.
2: Keeping this firmly in our sight, we must move on this journey of ours.
1: Idi gamyam, dehini chottame gamyam.
2: What is your final destination? It is to see the one who is within you.
1: Dehamulo sevalo nunchi,
2: by plunging this body of yours in
1: nishkama karma anubhavinchi
2: and experiencing the selfless service,
1: nishvartamantu sevalo salapi,
2: and by performing actions without nirahankaramantu
1: jeevitanni gadipi
2: and living a life without any sense of ego,
1: nischarudai undinappude ఈ దేహి నీకు సాక్షాత్కరించగలడు.
2: అండ్ వన్స్ యూ బికమ్ స్టడీ మైండెడ్ దాస్ ఈక్వానిమిటీ రెయిన్ సుప్రీం గాడ్ యూ కెన్ సీ.
1: సాధ్యమైనంత వరకు రాగద్వేషాలకు మనం ఏమాత్రం కూడా హృదయంలో అవకాశం అందించకుండా చూసుకోవాలి.
2: యాజ్ ఫార్ యాజ్ పాసిబుల్ దేర్ షుడ్ బి నో రూమ్ ఇన్ అవర్ హార్ట్స్ ఫర్ ది సెన్స్ ఆఫ్ హేట్రెడ్ ఆర్ అటాచ్మెంట్.
1: శరీర మానసిక వృత్తులు ఎందుకు ఎట్టి దోషములు కూడా లేకుండా ఉండుటకు తగిన కృషి చేయాలి.
2: వి షుడ్ ఆల్సో ఎండెవర్ టు సీ దట్ ఐదర్ ద బాడీ ఆర్ ద మైండ్ ఆర్ నాట్ డిఫైల్డ్.
1: ఈ పవిత్రమైనటువంటి సుగుణములు ఒక సేవ ద్వారానే మనకు లభిస్తాయి.
2: వి కెన్ గెట్ ఆల్ దట్ ఇస్ ప్యూర్ అండ్ నోబుల్ ఓన్లీ త్రూ ద మీన్స్ ఆఫ్ సేవ.
1: ఈ సేవను మనం ప్రధానమైన లక్ష్యంలో పెట్టుకోవాలి.
2: ఇట్ ఈస్ దిస్ సేవ ఆర్ సర్వీస్ విచ్ ఇస్ ఆఫ్ పారామౌంట్ ఇంపార్టెన్స్ ఫర్ అస్.
1: ಗ್ರಾಮ ಸೇವೆಯನ್ನ ರಾಮಸೇವೆಯ ಸುಮಾ.
2: ಡೂಯಿಂಗ್ ಸರ್ವಿಸ್ ಇನ್ ಎ ವಿಲೇಜ್ ಬಿ ಕನ್ವಿನ್ಸ್ಡ್ ಈಸ್ ವೆರಿಲಿ ಸೇವಾ ಸರ್ವಿಂಗ್ ರಾಮ ಗಾಡ್ ಹಿಮ್ಸೆಲ್ಫ್.
1: ರಾಮರಾಜ್ಯವನ್ನ ಪ್ರೇಮಮಯಮಿ.
2: And what do you mean by this Ramarajya, kingdom of Rama? Certainly it is one where love reigns supreme.
1: Premaleka uddharinchuta yeledu. Premaleka uddharinchuta yeledu.
2: Without love, there is no question of trying to redeem.
1: Seva leni narudu baagupadadu.
2: And a person without this element of seva in him can never prosper or benefit.
1: Kanada narudu baagupadavalanna sevalone manamu.
2: So that
1: pravesinchali.
2: If an individual has to prosper in benefit, he must plunge into service activities.
1: Karuna premayu lekunna narude kaadu.
2: Without mercy or compassion and love, you cannot call a person a person.
1: Snehe tattumu vaniki cheritidu. Snehe tattumme variki cheyu melu.
2: It is only the sense of feeling of friendship, camaraderie. It is what will bring them.
1: Ee snehamu manaku yerpadavalanna ప్రేమనే దీనికి ప్రధానం.
2: If you want to build bonds of friendship, love is necessary.
1: ప్రేమ అభివృద్ధి గావించుకున్న సేవ ఎందే మనకు సరి అయినటువంటి సాధన.
2: If you want to further the sense of love, it is service that is going to show the way to us.
1: సేవ ద్వారా ప్రేమ.
2: Through service, we get love.
1: ప్రేమ ద్వారా గమ్యమును మనం పొందగలము.
2: And through love, we try to get the sense of righteousness, the right conduct.
1: కనుక మొట్టమొదట ప్రేమ ప్రధానం.
2: So, first and foremost is love.
1: ప్రేమకు నమ్మకం ఆధారం.
2: And for love, the basis is faith.
1: ఈ రెండింటి వలనే మనకు శాంతి లభిస్తుంది.
2: And these two confer peace.
1: శాంతికి సత్యమే మూలం.
2: And for peace, శాంతి.
1: ఈ సత్యమునకు త్యాగమే ఆధారం.
2: Truth is the basis, and for that in turn, sacrifice is necessary.
1: త్యాగేనేకి అమృతత్వం. త్యాగేనేకి అమృతత్వం. ఈ త్యాగమే మన అమృతత్వానికి సరైనటువంటి గమ్యం.
2: And it is sacrifice that leads us on to the state of immortality.
1: Tyaga jeevulai.
2: A life spent in sacrifice.
1: Premamayulai.
2: Will become full of love.
1: Shanti jeevitanni gadaputu.
2: Will experience peace.
1: Nammakamaina jeevitamto jeevinchali.
2: And having the sense of faith lead your life.
1: Nalugu dinalu nammakanga bratakaleinatundi manavunaku narayana paina vishwasam etla kalugutundi.
2: A person who doesn't trust himself for just 4 days, how can he think of God and believe in him?
1: కనుక మొట్టమొదటి నరుణ్ణి నమ్మడానికి ప్రయత్నించాలి.
2: సో ఫస్ట్ థింగ్ ఇస్ టు బిలీవ్ ఇన్ మ్యాన్.
1: నరుణ్ణి నమ్మినటువంటి వాడే నారాయణ్ని కూడాను నమ్మగలడు.
2: వన్ హూ బిలీవ్స్ ఇన్ మ్యాన్ వుడ్ సర్టన్లీ బిలీవ్ ఇన్ నారాయణ ఆర్ గాడ్.
1: నరుడే నారాయణుడు, నారాయణుడే నరుడు.
2: బికాజ్ మ్యాన్ ఇస్ గాడ్ అండ్ గాడ్ ఇస్ మ్యాన్.
1: ఈ రెండింటికి సమన్వయం గావించుకునేటువంటి యొక్క వంతనే ఈ ప్రేమ.
2: అండ్ ఇట్ ఈస్ దిస్ లవ్ విచ్ బ్రిడ్జెస్ దీస్ టూ ఎంటిటీస్.
1: కనుక ప్రేమను మనం లక్ష్యం నందించుకోవాలి.
2: So have this love as a primary goal.
1: సేవను మనం ఆధారంగా తీసుకోవాలి.
2: And take the support of seva.
1: సేవా ప్రేమలంటే రెండు రెక్కల ద్వారా గమ్యానికి మనం చేరుకోవాలి.
2: And with seva and prema, with the help of these two wings, reach your destiny.
1: ఉన్నత స్థాయిని చేరుకొనుటకు ఈ రెండే మనకు ప్రధానమైన ఆధారములు.
2: And those which have to take us to a higher purpose in life are these two very things.
1: ప్రేమ స్వరూపులారా,
2: embodiments of love.
1: మనము ఎన్నో విధములైనటువంటి సమావేశంలో మనం చేరుతున్నాం.
2: We get involved in conferences and gatherings of many descriptions.
1: ఎన్నింటిందు చేరినప్పటికీ మన యొక్క స్థాయి ఎంతవరకు ముందు పోయినది, ఎంతవరకు ముందు చేరినది అనేటువంటి విషయాన్ని విచారించుకుంటే ఏమాత్రం కూడా జవాబు రావటం లేదు.
2: Having participated in conferences like this, we have to ask ourselves, how far have we progressed? What is the progress made? How far have we gone in our
1: ఆచరణ చేయనటువంటి యొక్క ఈ విషయాలను మనము ఎన్ని మనము విమర్శించినప్పటికీ, ఎన్ని విచారించినప్పటికీ, ఎన్ని సంప్రదించినప్పటికీ ఇలాంటి సమావేశములు కేవలము కాలము వ్యర్థము, ధనము కూడా వ్యర్థం చేసుకున్న వారం అవుతాం.
2: Now if we merely engage ourselves in debates and arguments and discussions and decision making processes without any aim and purpose, we are only wasting away time and money.
1: మనం నిర్ణయించుకున్నటువంటి యొక్క ఈ నిర్ణయాలను మనం ఒకటి రెండైనా మనం ఆచరణలో పెట్టడానికి ప్రయత్నించాలి.
2: Out of all the decisions taken, we should try and put into practice at least one or two of them.
1: కేవలం ఈ సమావేశంలో ఉండినంత కాలము శ్రవణానందాన్ని అనుభవించి బయటకు వెళ్లిన తక్షణమే ఇది మరణానందానికి ఏమాత్రము అవకాశం ఇవ్వకుండా ఈ శ్రవణం ఒక నిరుపయోగం.
2: So long as we are sitting thus, we tend to listen to all that's going on. Once we are out of it, the same thing that we have heard does not give us any mental happiness or joy.
1: ఈనాడు ఆధ్యాత్మిక సమస్యలు కూడాను ఒక వ్యాపార రంగములుగా తయారవుతున్నవి.
2: Today, even such organizations have become commercial establishments.
1: కానీ సత్య సాయి సంస్థలు ఇలాంటి వ్యాపార రంగంగా తయారు కాకూడదు.
2: But the Sat Sai organization should never become one such commercial establishment.
1: Vyaparam elanti vyaparam undali.
2: Now when you talk about your business transactions, what type of business?
1: Hrudayaniki hrudayam, premaku prema.
2: Heart for heart sake and love for love's sake.
1: Idi ichi puchukuneetundi vyaparamlo manam praveshinchali.
2: So get into this business transaction, give and take.
1: Deento vastuvula yokka sambandham kaani, dhanam yokka sambandham kaani, ఇంకే విధమైనటువంటి సంబంధం కానీ ఏమాత్రం కూడా ఉండరాదు.
2: దే షుడ్ బి నో అదర్ థింగ్ లైక్ మనీ ఆర్ క్యాష్ ఆర్ కైన్ ఇన్ సచ్ ట్రాన్సాక్షన్.
1: ఏనాడు ఈ వస్తువులతో ధనముతో సంబంధం ఏర్పడుతుందో అలాంటి సంస్థలు ఏనాడు అభివృద్ధి రావు.
2: ఆర్గనైజేషన్స్ వేర్ దే గెట్ బాగ్డ్ డౌన్ ఇన్ డీటెయిల్స్ లైక్ మనీ అండ్ మెటీరియల్ థింగ్స్ కెన్ నెవర్ ప్రోగ్రెస్.
1: కనుక మనము నిజమైనటువంటి దైవ సంబంధమైనటువంటి హృదయాన్ని హృదయం కలపడానికి చూడాలి.
2: So what we should aspire for is bridge this
1: premato premanu chechadaniki prayatninchali.
2: Establish a heart to heart link in the form of love, love from one
1: sevalo chei chei kalisi seva cheyali.
2: Get together and start doing seva.
1: Deeni endi vishu virata swaroopanni manam nirupinchagalam.
2: And in this manner you can visualize the universal cosmic form.
1: Kanuka kevalam grandamulu chadivinanta matramana kaani
2: rather than this merely reading books and texts
1: upanyasamulu vinnanta matramana kaani
2: or listening to discourses
1: ee maatram kodanu hriday granthulu bhedinchalevu.
2: There is absolutely no point in such futile exercise.
1: Hriday granthulu bhedinchalanukunnappudu sevalo manam praveshinchali.
2: Unless they touch the heart, in order that the heart might respond,
1: seva cheyanitti vaadu ee maatramu cheppudu adhikari kaadu.
2: Plunge into service activities. One who does not do service has no right to talk about service.
1: కనుక మనం చెప్పే అధికారాన్ని సంపాదించుకోవాలంటే సేవలో మనం ప్రవేశించాలి.
2: సో ఇఫ్ యు విష్ టు టెల్ సంథింగ్ అదర్స్ దెన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ డూ సర్వీస్ యువర్ సెల్ఫ్.
1: కనుక సేవనే ప్రధానమైన సాధన.
2: సో ది సేవ్ ఆర్ సర్వీస్ ఇస్ ద ప్రైమరీ సాధన.
1: ఎవరికి చేసినా ఇది దైవ సేవగానే మనం భావించాలి.
2: హూమ్ సోఎవర్ వి సర్వ్ వి ఆర్ సర్వింగ్ వెరీలీ గాడ్ హిమ్.
1: సర్వకర్మ భగవత్ ప్రీత్యార్థంగా మనం విశ్వసించాలి.
2: అండ్ ఇట్ ఈస్ దిస్ లవ్ ఫర్ గాడ్ దట్స్ వాట్ వి విష్ టు సీ ఇన్ ఎవ్రీవన్.
1: ఇలాంటి ప్రేమ తత్వాన్ని పెంచుకోవటమే సత్య సాయి సంస్థల యొక్క ప్రధానమైనటువంటి యొక్క లక్ష్యంగా మీరు తీసుకోవాలి.
2: వాట్ ఎవర్ ఇస్ డన్ ప్లీజెస్ గాడ్. దిస్ షుడ్ బి ది మెయిన్ పర్పస్ ఆఫ్ దిస్ సాయి ఆర్గనైజేషన్.
1: కేవలం ముక్కు మూసుకుని జపం చేసినంత మాత్రమన,
2: బై మియర్లీ క్లోజింగ్ ది నోస్ అండ్ సిట్టింగ్ ఇన్ జప,
1: ధ్యానములో తన్మయత్తుడైనంత మాత్రమన,
2: ఆర్ ట్రైయింగ్ టు గెట్ లాస్ట్ ఇన్ ఎ సెన్స్ ఆఫ్ మెడిటేషన్,
1: భజనలో ఉన్మత్తుడిగా పాడినప్పటికీ,
2: ఆర్ బీయింగ్ ఇన్ ఎ స్టేట్ ఆఫ్ ఎక్స్టసీ సింగింగ్ భజన్స్,
1: ఇందులో ఒక విధమైనటువంటి త్యాగభావమే లేకుండినా,
2: if it is not motivated by the sense of service, sacrifice,
1: idi swartham yokka chinhalanu chustunnaru,
2: then these merely become indications of a selfish nature.
1: Kanuka neevu nee mokshamane aashinchadamu idi parama swartham.
2: Therefore to seek your own salvation is selfishness supreme.
1: Neevu nee gamyamane aashinchadamu parama swartham.
2: To think about your own destination again is selfishness.
1: Nee aanandanni maatrame neevu koratam parama swartham.
2: And to think about your own ananda is again a sign of selfishness.
1: ఈ స్వార్థాన్ని ఎప్పుడు త్యాగం చేసి సర్వుల యొక్క ఆనందమే నా ఆనందం అనేటువంటి పరార్థములో మునిగినటువంటి వాడే నిస్వార్థపరుడు.
2: వన్ హూ సాక్రిఫైసెస్ ది సెల్ఫ్ ఇంట్రెస్ట్ అండ్ థింక్స్ ఆఫ్ ది ఆనంద అండ్ వాట్ హీ కెన్ డూ ఫర్ అదర్స్, హీ ఈస్
1: పరమాత్మను ప్రేమించినటువంటి వ్యక్తిని మాత్రమే పరమాత్ముడు ప్రేమించగలడు.
2: అండ్ వన్ హూ లవ్స్ అదర్స్ డస్ గాడ్ ఆల్సో లవ్స్.
1: పరమాత్మ ప్రేమకు అర్హుడు కావాలన్నా పరులను ప్రేమించాలి.
2: సో ఇఫ్ యూ విష్ టు బికమ్ డిజర్వింగ్ ఆఫ్ ద లవ్ ఆఫ్ గాడ్, ఫస్ట్ స్టార్ట్ లవింగ్ అదర్స్.
1: ఇతరులను ప్రేమించక దైవం నిన్ను ప్రేమించాలంటే ఇది ఏనాటి కూడా సాధ్యం కాదు.
2: యూ డు నాట్ లవ్ అదర్స్, యూ వాంట్ గాడ్ టు లవ్ యూ, ఇట్ ఈస్ నాట్ పాసిబుల్.
1: కనుక పరులను నీవు ప్రేమించు, నిన్ను పరమాత్ముడు ప్రేమిస్తాడు.
2: దేర్ఫోర్ లవ్ అదర్స్, గాడ్ షల్ లవ్ యూ.
1: కనుక ఈ ప్రేమ తత్వాన్ని మీరు అర్థం చేసుకుని,
2: సో బై అండర్స్టాండింగ్ ద ఎసెన్స్ ఆఫ్ లవ్,
1: సాధ్యమైనంత వరకు గడిచిన కాలాన్ని మరచి,
2: టు ది ఎక్స్టెంట్ యూ క్యాన్ ఫర్గెట్ ఆల్ దట్ హస్ గాన్ బై,
1: రాబోయే దానిని చింతించక,
2: అండ్ వితౌట్ హావింగ్ ఎ థాట్ అబౌట్ ద ఫ్యూచర్,
1: ఉన్న వర్తమానాన్ని మీరు చక్కగా అనుభవించడానికి ప్రయత్నించండి.
2: లివ్ ఇన్ ద ప్రెసెంట్ అండ్ మేక్ ద బెస్ట్ ఆఫ్ ఇట్.
1: ఈనాటి ఈ సమస్యలకంతా మూల కారణం ఏమిటి? ఈనాడు లోకములో అభివృద్ధి గావించిన సమస్యలకంతా మూల కారణం ఏమిటి?
2: నౌ వాట్ ఈస్ ది ప్రైమరీ కాజ్ ఆఫ్ ఆల్ ద డెవలప్మెంట్స్ ఇన్ ద వరల్డ్ అరౌండ్ యూ టుడే?
1: అనేక మంది అనేక కారణాలు చెప్తుంటారు.
2: మెనీ పీపుల్ గివ్ మెనీ రీజన్స్.
1: కానీ ఈ సమస్యలకంతా మూల కారణంలో రెండే రెండు.
2: ద మెయిన్ కాజెస్ ఫర్ ద ట్రబుల్స్ అండ్ ప్రాబ్లమ్స్ ఆల్ అరౌండ్ యూ ఆర్ జస్ట్ టూ.
1: వృద్ధులైనటువంటి వారందరూ కూడాను నిరంతరము గతాన్ని చింతించుకుంటూ కాలాన్ని గడుపుతున్నారు.
2: ఆల్ దోస్ హూ హావ్ ఏజ్డ్ అండ్ బికమ్ ఓల్డ్ కీప్ థింకింగ్ అబౌట్ ద పాస్ట్, బ్రూడింగ్ ఓవర్ ద పాస్ట్ అండ్ డిస్పైరింగ్.
1: నా యవ్వనమునందు, నా బాల్యం నందు, నా చదివే సమయమునందు, నా పెండిళ్ళయందు, నా ఆస్తిపాస్తులు యందు, నా యొక్క విద్యా విధానం నందు నేను అట్లా ఉంటే ఇట్లా ఉంటే అని ఏమేమో వర్ణించుకుంటూ ఉంటారు.
2: దే గో ఆన్ వైలింగ్ అవే దే టైమ్ థింకింగ్ అబౌట్ దే చైల్డ్హుడ్ డేస్, దే బాయ్హుడ్ డేస్, దే యూత్, అండ్ గివింగ్ వే టు ఫీలింగ్స్ దట్ ఐ వాస్ దిస్, ఐ వాస్ డూయింగ్ దట్, మై ఫ్యామిలీ వాస్ దట్, దిస్ ఇస్ వాట్ ఐ యూస్ టు.
1: గడిచిపోయింది గడిచిపోయింది.
2: నౌ వాట్ హస్ హ్యాపెన్ హస్ హ్యాపెన్. ఇట్స్ ఎ బై
1: ప్రాడక్ట్. ప్రయోజనం ఏమిటి?
2: What's the point in thinking about
1: that? ఎన్ని కోట్లు ఖర్చు పెట్టినా గానీ మనకి తిరిగి మనకు రాదు.
2: You might spend any number of crores, but can you get back all that?
1: రాని దాన్ని చింతించి ప్రయోజనం ఏమిటి?
2: Something which cannot be brought back, what's the point of thinking about it?
1: ఇంకా యువకులు చూస్తామంటే నా చదువు తర్వాత, ఫారిన్ తర్వాత, మరి మ్యారేజ్ తర్వాత, సర్వీస్ తర్వాత ఏం చేయాలి ఎట్లా చేయాలని ఎక్కువ ఇమాజినేషన్ చేస్తుంటారు.
2: As against this, if you think about the youth, what do? They keep thinking about my career, after my studies, what should I do? What's the service I should try to think about? My marriage, what should I try to achieve in life? And so on.
1: కనుక ఈ భవిష్యత్తు అనేటువంటిది తెలియలేనటువంటి ఒక పరిస్థితిలో ఉంటున్నది.
2: So here it is something about the future, of which you have no knowledge.
1: ఈ భవిష్యత్తు అనేటువంటిది తనకు ఏమాత్రం నమ్మకంగా ఉంటుంది.
2: How can you trust in this future?
1: రేపు రేపు అనేటువంటిది మనకు నమ్మకం లేనటువంటిది.
2: Now you cannot trust in the tomorrow as such.
1: తెలియనటువంటి దీని గురించి విచారించి ప్రయోజనం ఏమిటి?
2: Then what's the point in thinking about a thing of which you can never get to know about?
1: యువకులు భవిష్యత్తును, వృద్ధులు గతాన్ని చింతించుకుంటూ ఇరువురు చేరి వర్తమానాన్ని మర్చిపోతున్నారు.
2: So the sum and substance is, the youth thinks about the future and loses time, the old and the aged ones think about the past and lose their time, and both these categories forget the present.
1: ఇదే పెద్ద సమస్య.
2: This is the biggest problem of today.
1: Manamu gataanni chintinchi prayojanam ledu.
2: Now there is no point in thinking about the past.
1: Vartamanaanni aalochinchi manaku ye maatramu phalitham ledu.
2: There is no point in speculating about the future.
1: Kanuka ee unnatundi ee vartamanamlo mana jeevithanni chakkaga gadupukotaniki prayatninchali.
2: So what is present now? We must try to live in that and make the best of it.
1: Vartamanamlo appadikappudu pavitramaina bhavalato మనం కార్యాచరణ చేసినప్పుడు దీని ఫలితమే మన భవిష్యత్తులో ఉంటుండాలి.
2: సో ఇన్ వాట్ ఈస్ ప్రెసెంట్ టుడే అండ్ నౌ, ఇఫ్ యూ వర్ టు స్పెండ్ అవర్ టైమ్ ఇన్ ఆల్ దట్ ఈస్ ప్యూర్ అండ్ ఎన్నోబులింగ్, ఇట్ విల్ కమ్ యాజ్ అ బెనిఫిట్.
1: గతం యొక్క ఫలితమే వర్తమానం.
2: వాట్ యూఆర్ ఎక్స్పీరియన్సింగ్ నౌ ఈస్ అ రిజల్ట్ ఆఫ్ వాట్ యూ హ్యాడ్ డన్ ఇన్ ద పాస్ట్.
1: వర్తమానం యొక్క ఫలితమే భవిష్యత్.
2: వాట్ యూఆర్ గోయింగ్ టు డూ నౌ ఈస్ వాట్ ఈస్ గోయింగ్ టు కమ్ టు యూ యాజ్ అ
1: ఫ్యూచర్. కనుక భవిష్యత్తు యొక్క ఫలితము, గతం యొక్క ఫలితము వర్తమానంలో ఉంటుండాలి.
2: So the present is the fruit of the past and the future is the fruit of the present. So present holds the key to you.
1: Kanuka manamu vartamananni taginatvanti okka baddathalo manam penchukovali.
2: So we should try and make this present secure.
1: Vartamananni pavitranga manam gadupukovali.
2: And we should spend this in a sacred way.
1: Vartamaname divyamainatvanti deeniga manam bhavinchali.
2: This is what is all that is pure and divine. So we should
1: deenini meeru manu pavitrunu gavinchukunnappude bhavishyattulo kuda meeru pavitrunuga roopondutaru.
2: If we purify the present, we are verily purifying the future.
1: Kanuka ee chikkina chakkani avakasanni meeru durvinivogam chesukokunda.
2: So this golden opportunity given to you, do not misuse it.
1: Sadvinivoga parichukuntu
2: make the best of it.
1: Chakkani sevalo meeru jeevithanni saarthakam chesukondi.
2: Sanctify your lives in doing seva, pure and noble.
1: ee sevalo manamu oka daivatvanni kuda nu darshinchavachunu.
2: And in this form of seva we can also come face to face with
1: anantatvanni manam pondavachunu.
2: We can reach out to that which is infinite.
1: Aanandanni anubhavinchavachunu
2: and experience untold bliss.
1: Aadarshanni andinchavachunu
2: and we can be an ideal to others.
1: Ganuka మనకు పంచప్రాణములు దేహాన్ని కాపాడుతున్నావని మనం అనుకుంటాం, కానీ దేహిని ఆనందపరిచేటువంటివి సత్య, ధర్మ, శాంతి, ప్రేమ, అహింసలు ఇవే నిజమైన మన ప్రాణములు.
2: We tend to feel that there are these panchapranas, the five life-giving pranas resident in us. But actually, these five are satya, dharma, shanti, prema and ahimsa.
1: ఎలాంటి పరిస్థితులు ఎందైనా కూడాను ఈ పంచప్రాణములను మనం దుర్వినియోగం చేసుకోవడానికి ఏమాత్రం కూడాను అంగీకరించరు.
2: Under no circumstances should we yield to the temptation of misusing these five essentials.
1: ఈ విధమైనటువంటి యొక్క ఉత్తమ భావములతో విశాలమైన హృదయములతో సమాజంలో ప్రవేశించి సేవలు సలపండి. అదే సాయికి సంతృప్తికరమిచ్చేటువంటిది.
2: You should be inspired and encouraged by such lofty ambitions, lofty aims and goals. And that is the true index of a true Sai Seva.
1: Sai santosha pettetuvanti sevale.
2: And that which brings immense joy to Sai is Seva.
1: Sai chesetuvantidi kuda nu sevale.
2: And what Sai himself does is service.
1: Sai cheppetuvantidi kuda nu sevale.
2: What Sai tells you to do is also service.
1: Kanuka Sai cheyunavi సాయి చెప్పినవి మీరు ఆచరించి ఆత్మానందాన్ని అనుభవించరని నేను ఆశిస్తున్నాను.
2: సో వాట్ సాయి సేస్ అండ్ వాట్ సాయి డస్ దీస్ ఆర్ సేవ అస్ సచ్ అండ్ ఇట్స్ మై హోప్ దట్ యూ షల్ ఎక్స్పీరియన్స్ అన్టోల్డ్ బ్లిస్ బై ఎక్స్పీరియన్సింగ్ దీస్ టూ వైటల్ థింగ్స్ ఇన్ యువర్ ఓన్ లైఫ్.
1: ఇంతటితో నా యొక్క ప్రసంగాన్ని విరమిస్తున్నాను. ముఖ్యంగా మీరు ఎన్నో ప్రాంతముల నుండి ఎంతో ధన వ్యయం చేసుకుని ఈ ప్రదేశానికి వచ్చారు, కానీ వచ్చినందుకు చక్కని హృదయాలతో చక్కని భావాలతో ఆదర్శవంతమైన జీవితాలతో తిరిగి మీరు ఉన్నతమైనటువంటి యొక్క భావాలను అభివృద్ధి పరచుకొని మీరు ఉత్తేజమైనటువంటి కర్మలలో ప్రవేశిస్తారని నేను ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నా ప్రసంగాన్ని విరమిస్తున్నాను.
2: యు ఆర్ గ్యాదర్డ్ హియర్ టుడే కమింగ్ యాజ్ యు హావ్ డన్ ఫ్రమ్ గ్రేట్ డిస్టెన్సెస్ ఫ్రమ్ డిఫరెంట్.
1: ఇంతటితో నా యొక్క ప్రసంగాన్ని విరమిస్తున్నాను. ముఖ్యంగా మీరు ఎన్నో ప్రాంతముల నుండి ఎంతో ధన వ్యయం చేసుకుని ఈ ప్రదేశానికి